ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 29వ రోజు, క్రీస్తుశకం 2026, జూన్ నెల 19వ తారీఖు శుక్రవారం. వింటున్న మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

చరిత్ర పుటల్లో ఈరోజు ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ సెక్సువల్ వైలెన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ జరుపుకుంటున్నాం. ఇది ప్రతి సంవత్సరం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. యుద్ధం లేదా అంతర్యుద్ధం

0: పలు జరిగే ప్రాంతాలలో లైంగిక హింసను ఒక ఆయుధంగా ప్రయోగించడాన్ని అడ్డుకోవడం, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడం మరియు బాధితులకు మద్దతుగా నిలవడం దీని ముఖ్య లక్ష్యం. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2015 జూన్ 19 ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2008 జూన్ 19 ఆమోదించిన తీర్మానం 1820 జ్ఞాపకార్థంగా ఈ తేదీని ఎంపిక చేశారు. ఈ తీర్మానం లైంగిక హింసను యుద్ధ వ్యూహంగా మరియు శాంతికి ప్రధాన అడ్డంకిగా తీవ్రంగా ఖండించింది. 2026 సంవత్సరం థీమ్ కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ సెక్సువల్ వైలెన్స్ అగెన్స్ట్ చిల్డ్రన్, సేఫ్ గార్డింగ్ ఫ్యూచర్స్ అండ్ ఎంపవరింగ్ కేర్ గివర్స్గా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ సంవత్సరం నేపథ్యం యొక్క ముఖ్య ఉద్దేశాలు: యుద్ధ ప్రాంతాలలో మరియు సాయుధ ఘర్షణలలో లైంగిక హింసకు గురవుతున్న చిన్నారుల రక్షణపై ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ప్రత్యేక దృష్టి సారించింది. ఇంకా ఘోరమైన లైంగిక నేరాల వల్ల పిల్లల జీవితాలపై పడే దీర్ఘకాలిక మానసిక శారీరక ప్రభావాల నుండి వారి భవిష్యత్తును రక్షించడం, బాధితులైన పిల్లలను ఆదుకునే తల్లిదండ్రులు, కుటుంబాలు మరియు వారిని చూసుకునే సంరక్షకులకు అంటే కేర్ గివర్స్కు అవసరమైన మద్దతును అందించడం ఈ సంవత్సరం థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారా?

0: మీరు ఇంతవరకు అర్చనలు, దేవీ స్తోత్రాలు మరియు నాటకీకాలం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సూక్తి సుధా కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత షేక్ మక్బూల్ అహ్మద్.
1: శ్రోతలకు ముందుగా అస్సలాము అలైకుం. దైవ శుభాలు మనందరిపై వర్షించునుగాక. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం దేశం పట్ల ప్రేమ ఇస్లామీయ దృక్పథంలో. మానవుడు ఏ భూభాగంలోనైతే జన్మిస్తాడో ఆ భూభాగం పట్ల అతడు స్వాభావికంగానే ప్రేమను కలిగి ఉంటాడు. తన జన్మభూమికి చెందిన మట్టి సువాసన అతడికి అన్నింటికంటే ప్రియమైనదిగా అనిపి

0: వస్తుంది. బాల్యం నుంచి తనకు సన్నిహితంగా ఉన్న వదనాలను ఊహ తెలిసినప్పటి నుంచి తాను నిరంతరాయంగా వింటూ వస్తున్న స్వరాలను ఏ పరిసరాలైతే తాను పెరిగి యవనవస్థకు చేరుకుంటాడో అన్నీ అతడికి ఎంతో ప్రియమైనవిగా నిలిచిపోతాయి. వాటిలో అతడు మమేకమవుతాడు, వాటిని సొంతవిగా భావిస్తాడు. ఆ సొంత భావన ద్వారా అతడి ఆత్మ సంతృప్తి చెందుతుంది. కేవలం ఆత్మ మాత్రమే కాకుండా మానవుడి శరీరం సైతం తన మాతృభూమికి చెందిన వాతావరణాన్నే కోరుకుంటుంది. మానవుడి శరీరం అతడు పుట్టి పెరిగిన మాతృభూమికి చెందిన పరిసరాలకు, గాలికి, నీటికి, ఆహార పదార్థాలకు అలవాటు పడిపోతుంది. అవే ఆ వ్యక్తి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మ శరీరం రెండూ కోరుకునే అంశాల పరిపూర్తికై మానవుడికి తన మాతృభూమి అవసరం ఏర్పడుతుంది. ఇస్లాం తనను తాను స్వాభావిక ధర్మంగా అభివర్ణించుకుంటుంది. అది మానవుడి స్వాభావిక అవసరాలను నిరోధించదు. కనుక ఒక వ్యక్తి తన దేశం పట్ల స్వాభావికమైన ప్రేమను కలిగి ఉండటం పట్ల ఇస్లాం ఎంతమాత్రం అభ్యంతరం వ్యక్తం చేయదు. స్వయంగా దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు హిజ్రత్ వలస చేసి వెళ్లే సమయంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళనీళ్ల పర్వంతమయ్యాయి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నోటి నుంచి ఈ పలుకులు వెలువడసాగాయి. ఓ మక్కా, దైవ సాక్షిగా నీవు నాకు ప్రపంచంలో అన్నింటికంటే ప్రియమైన దానివి. ఒకవేళ నీ నివాసులు నన్ను వెళ్ళగొడినట్లయితే నేను నిన్ను ఎంతమాత్రం విడిచిపెట్టేవాడిని కాను. పైన పేర్కొనబడిన దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులు తన మాతృభూమి పట్ల స్వాభావికమైన ప్రేమకు సంబంధించిన చైతన్యం మానవుడి నైజంలోనే ఉంచబడి ఉంది. చివరకు పరిపూర్ణ మానవులైన దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైతం తమకు సన్నిహితమైన పరిసరాలను, వాతావరణాన్ని, వీధులను ప్రేమించారు. దైవ ప్రవక్త తమ మాతృభూమి విషయంలో తమ బాధ్యతలను నిర్వర్తించే స్ఫూర్తిని కలిగి ఉండేవారు. దైవ ప్రవక్తగా దైవం తరపు నుండి బాధ్యత మోపడానికి ముందరి కాలంలో దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరేబియాకు చెందిన పీడితులకు సహకారం అందించే విషయంలో ఒక ఓడంబడికను రూపొందించడంలో పాలు పంచుకున్నారు. దైవ ప్రవక్తగా దైవం తరపున నియుక్తులైన తర్వాత కూడా దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పలికేవారు. ఇప్పుడు ఒకవేళ అటువంటి ఒడంబడిక ఏదైనా చేసే పక్షంలో నేను అందుకు సిద్ధంగా ఉన్నాను అని. దైవ ప్రవక్తలు తమ తమ జాతుల వద్దకు ప్రభవించబడ్డారని, వారు తమ జాతులకు చెందిన భాషలోనే మాట్లాడేవారని, సందేశమిచ్చేవారని ఖురాన్లో పేర్కొనబడింది. ఎందుకంటే ఏ జాతికి చెందిన ప్రజలైనా తమ జాతికి చెందిన వ్యక్తి పలికే మాటలని శ్రద్ధగా, గౌరవపూర్వకంగా ఆలకిస్తారు. అలాగే తమ భాషలో ఇవ్వబడే సందేశాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. తమ భాష పట్ల, తమ జాతికి చెందిన వ్యక్తి పట్ల ప్రజలు స్వాభావికంగానే ప్రేమను కలిగి ఉంటారు. అయితే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఇస్లాం దృష్టిలో మాతృభూమి పట్ల లేక స్వదేశం పట్ల ప్రేమ అనేది కేవలం ఒక స్వాభావిక సత్యం మాత్రమే. అంతేగాని ఒకవేళ ఒక వ్యక్తికి తన మాతృభూమి లేదా స్వదేశం ప్రపంచమంతటిలోనూ ప్రియమైనదిగా గోచరించినట్లయితే నిజంగానే ఆ భూభాగం ప్రపంచంలోనే అన్నింటికంటే ప్రియమైనదిగా ఇస్లాం పరిగణించదు. ఇస్లాం వ్యక్తికి తన దేశాన్ని ప్రేమించుకునేందుకు అనుమతి అయితే ఇచ్చింది, కానీ పరదేశాన్ని లేదా పరదేశీయులను ద్వేషించేందుకు మాత్రం అనుమతించదు.
1: మీరింతవరకు షేక్ మహ్మద్ అక్బుల్ గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పొలం కబుర్లో

కృత్రిమ ఇంక్యుబేటర్ ద్వారా కోడిగుడ్ల పొదిగింపు, సులభమైన యాజమాన్య పద్ధతులు. కోడిగుడ్లను సహజంగా కోడి ద్వారా పొదిగించి ఆరోగ్యకరమైన కోడి

పిల్లలను పొందవచ్చు. సాధారణంగా నాటుకోడి గుడ్లు పెట్టిన రోజు నుంచి సుమారు 21 రోజుల వరకు పిల్లలు పొదుగుతాయి. గుడ్ల నుంచి పిల్లలు పూర్తిగా బయటకు రావడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఈ సమయంలో కోడి పొదిగే స్థలం ప్రశాంతంగా శుభ్రంగా ఉండాలి. అలాగే కోడి కూడా ఆరోగ్యంగా బాగుండేలా రోజు తప్పించి రోజు కొంతసేపు బయటకు వదిలి ఆహారం నీరు అందించాలి. పిల్లలు బయటకు రావడం ప్రారంభమైన తర్వాత విరిగిన పెంకులు పిల్లలకు హాని కలగకుండా తొలగిస్తూ ఉండాలి. కోడిగుడ్లను పొదిగించే ప్రక్రియను ఇంక్యుబేషన్ అని పిలుస్తారు. సాధారణంగా ఇంక్యుబేషన్ 2 రకాలుగా ఉంటుంది. సహజ ఇంక్యుబేషన్, ఇందులో కోడి స్వయంగా గుడ్లపై కూర్చుని తన శరీర వేడితో వాటిని పొదుగుతుంది. కృత్రిమ ఇంక్యుబేషన్ అయితే ఇందులో యంత్రాల సహాయంతో ఉష్ణోగ్రత, తేమ మరియు వాయు ప్రసరణను నియంత్రించి గుడ్లను పొదిగిస్తారు. సరైన ఇంక్యుబేషన్ కోసం 21 రోజుల కాలంలో గుడ్ల ఉష్ణోగ్రత సుమారు 99 డిగ్రీల ఫారెన్హీట్ వద్ద, తేమైతే 60 నుంచి 80% మధ్య ఉండేలా నిర్వహించడం అవసరము. అయితే సహజ పద్ధతిలో కొన్ని సమస్యలు కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్ని కోళ్లు గుడ్లను పొడుచుకోవడం, పిల్లలను తొక్కేయడం, అన్ని గుడ్లను సరిగ్గా పొదగకపోవడం వంటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఒక్కోసారి ఎక్కువ గుడ్లను పొదిగించడం సాధ్యం కాదు. మరియు వాతావరణ ప్రభావం వల్ల కూడా పొదిగే శాతం కూడా తగ్గవచ్చు. ఈ సమస్యలను తగ్గించడానికి కృత్రిమ గుడ్ల పొదిగింపు యంత్రాలు ఉపయోగంలోకి వచ్చాయి. వీటిని ఆర్టిఫిషియల్ ఎగ్ ఇంక్యుబేటర్స్ అని పిలుస్తారు. యంత్రాలలో ఉష్ణోగ్రత, తేమ, గాలి ప్రసరణను నియంత్రించి గుడ్లను సమర్థవంతంగా పొదిగించుకోవచ్చు. దీని ద్వారా ఒకేసారి ఎక్కువ గుడ్లను పొదిగించవచ్చు. పిల్లలు పొదిగే శాతం కూడా పెరుగుతుంది. సంవత్సరంలో ఎప్పుడైనా పిల్లలను ఉత్పత్తి చేయవచ్చు. కొన్ని కోళ్ల జాతుల్లో గుడ్లపై కూర్చునే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి సాధారణంగా సహజ పద్ధతిలోనే గుడ్లను పొదిగించి పిల్లలను పెంచుతాయి. ఈ జాతుల్లో కోడి స్వయంగా గుడ్లపై కూర్చుని వాటిని వేడి చేసి పిల్లలను బయటకు తీసుకొస్తుంది. అందువల్ల వీటిలో సహజ పొదుగుదల ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని వాణిజ్య కోళ్ల జాతుల్లో అయితే గుడ్లపై కూర్చునే స్వభావం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ జాతుల గుడ్లను ఎక్కువగా కృత్రిమ గుడ్ల పొదిగింపు యంత్రాల సహాయంతోనే పొదిగిస్తారు. ఈ జాతుల్లో గుడ్లపై కూర్చునే స్వభావం తక్కువగా ఉండడంతో ఒకేసారి ఎక్కువ సంఖ్యలో కోడి పిల్లలను పొందడానికి కృత్రిమ గుడ్ల పొదిగింపు యంత్రాలను ఉపయోగించడం ఎక్కువగా జరుగుతుంది. సహజంగా పొదిగించే జాతులైతే నాటుకోళ్లు, అసీల్ కోళ్లు, కడక్నాథ్ కోళ్లు, వనరాజ కోళ్లు, గ్రామప్రియ కోళ్లు, కొన్ని బాతులు. అలాగే కృత్రిమ పొదిగింపు అవసరమైన జాతులైతే వైట్ లెగ్ హార్న్ కోళ్లు, రోడ్ ఐలాండ్ రెడ్ కోళ్లు, ప్లైమౌత్ రాక్ కోళ్లు, కార్నిష్ కోళ్లు, అలాగే టర్కీ కోళ్లు, గిన్ని కోళ్లు. ఇంక్యుబేటర్ ఉపయోగం అయితే ఇంక్యుబేటర్ అనేది సారవంతమైన గుడ్లను విజయవంతంగా పొదిగించేందుకు అవసరమైన ఉష్ణోగ్రత, తేమ, వాయు ప్రసరణ మరియు గుడ్లు తిరగడం వంటి పర్యావరణ పద్ధతులను నియంత్రించే ప్రత్యేక యంత్రం. దీనివల్ల కోడి లేకుండానే గుడ్లను సమర్థవంతంగా పొదిగించి ఆరోగ్యకరమైన కోడి పిల్లలను పొందవచ్చు. ఇంక్యుబేటర్ మెకానిజంలో అయితే ఇంక్యుబేటర్ గుడ్లను ఉంచడానికి ప్రత్యేకంగా ట్రేలు ఉంటాయి. ఇవి సాధారణంగా బాక్స్ ఆకారంలో ఉండే మూసివేసిన నిర్మాణంలో అమర్చబడతాయి. ఈ బాక్సు ఎక్కువగా ఫైబర్ గ్లాసు లేదా యాక్రిలిక్ పదార్థాలతో తయారు చేయబడుతుంది మరియు పారదర్శకంగా ఉండడం వల్ల కూడా గుడ్ల స్థితిని సులభంగా గమనించవచ్చు. ఇంక్యుబేటర్లోని హీటింగ్ సిస్టమ్ ట్రే క్రింద లేదా పక్క భాగంలో అమర్చబడి ఉంటుంది. ఈ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి అయ్యే వేడి నేరుగా గుడ్లపై పడకుండా యంత్రం లోపల సమానంగా వ్యాపించేలా ఏర్పాటు చేయబడుతుంది. తద్వారా గుడ్లకు అవసరమైన స్థిరమైన ఉష్ణోగ్రత లభిస్తుంది. పౌల్ట్రీ ఇంక్యుబేటర్ సాధారణంగా ఈ ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది. ఇంక్యుబేటర్ బాక్స్, హీటింగ్ సిస్టమ్ అంటే వేడి ఉత్పత్తి చేసే భాగం, హీట్ సర్క్యులేషన్ లేదా ఫ్యాన్ వ్యవస్థ, అలాగే తేమ నియంత్రణ వ్యవస్థ, గుడ్లను తిప్పే విధానం ఎగ్ టర్నర్. కోడిగుడ్లు ఇంక్యుబేషన్ ప్రక్రియలో మొదటి దశను సెట్టర్ అని పిలుస్తారు. గుడ్లను 1వ రోజు నుంచి 18వ రోజు వరకు సెంటర్ ఇంక్యుబేటర్లో ఉంచి సుమారు 99.5 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత

మరియు 55 నుంచి 60% తేమ ఉండేలా చూసుకోవాలి. ఈ సమయంలో గుడ్లను రోజుకు 6 నుంచి 8 సార్లు తిప్పడం ద్వారా ఎంబ్రియో సక్రమంగా అభివృద్ధి చెందుతుంది. 18వ రోజు తర్వాత గుడ్లను హ్యాచర్ ఇంక్యుబేటర్ కు మారుస్తారు. హ్యాచర్ లో సుమారు 98.5 నుంచి 99 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత మరియు 65 నుంచి 70% తేమ ఉంచి గుడ్లను తిప్పకుండా ఉంచుతారు. ఈ దశలో కోడి పిల్లలు గుడ్డు నుండి బయటకు వస్తాయి. సరైన నిర్వహణలో ఇంక్యుబేటర్ ద్వారా హ్యాచబిలిటీ అంటే పొదిగే శాతం సుమారు 55% నుంచి 98.4% వరకు ఉండవచ్చు. ఇంక్యుబేటర్లో ఆటోమేటిక్ ఎగ్ టర్నర్ లేకపోతే గుడ్లను చేతితో తిప్పడం అవసరము. రోజుకు కనీసం 4 సార్లు, సాధ్యమైతే 8 సార్లు కూడా తిప్పడం మంచిది. గుడ్లను తిప్పేటప్పుడు గందరగోళం కాకుండా ఉండేందుకు గుడ్డు 2 వైపులా పెన్సిల్తో గుర్తులు పెట్టడం మంచిది. కోడి గుడ్లు పొదుగుదల సాధారణంగా 21 రోజుల ప్రక్రియ. ఈ కాలంలో సరైన ఉష్ణోగ్రత, తేమ మరియు గుడ్డు తిరగడం నియంత్రణలో ఉంటే ఆరోగ్యకరమైన కోడి పిల్లలు ఎక్కువ శాతంలో పొదుగుతాయి. వివిధ జాతులు పొదగడానికి పట్టే సమయం విషయానికి వస్తే కొన్ని కోళ్లు అంటే అన్ని రకాల కోళ్లైతే 21 రోజుల సమయం, బాతులైతే 28 రోజులు, గిన్ని కోళ్లైతే 27 నుంచి 28 రోజులు, టర్కీ కోళ్లైతే 28 రోజులు, ఇంకా కౌజు పెట్టలైతే 17 నుంచి 18 రోజులు, ఈము కోళ్లైతే 52 నుంచి 55 రోజులు, నిప్పు కోళ్లు 42 రోజులు, పావురాళ్లైతే 18 రోజుల సమయం పడుతుంది. కృత్రిమంగా గుడ్లను పొదగడానికి ఇంక్యుబేటర్ల యాజమాన్యం తెలుసుకోవడం చాలా అవసరం. లేకపోయినట్లయితే హ్యాచింగ్ ప్రక్రియను సరిగ్గా చేయలేము. ఇంక్యుబేటర్ యాజమాన్యంలో కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది. హేచర్ పరికరాన్ని 20 మిల్లీలీటర్ల ఫార్మలిన్ మరియు పొటాషియం పర్మాంగనేటు 2 గ్రాములు కలిపి శుభ్రపరచడం వలన సూక్ష్మ క్రిములన్నీ నశించిపోతాయి. గుడ్లను పొదగడానికి ముందు ఇంక్యుబేటర్ సరిగా పనిచేస్తుందా లేదా అన్న విషయం తెలుసుకోవాలి. ఇందుకుగాను 24 గంటల ముందు ఇంక్యుబేటర్ను ఆన్ చేసి దాని యొక్క పనితనాన్ని గుర్తించాలి. సరిగ్గా పనిచేస్తుందని నిర్ధారించుకున్న తర్వాతనే ఇంక్యుబేటర్లో గుడ్లను ఉంచి పొదిగించాలి. కోడిగుడ్లు హ్యాచరీ పరికరంలో పొదిగేవి వీలైనంత వరకు ఒకే బరువు ఉండేలా చూసుకోవాలి. సేకరించిన వెంటనే ఈ గుడ్లను చల్లని ప్రదేశంలో ఉంచాలి, అంటే కూలింగ్ రూమ్ లోనే భద్రపరచాలి. ఆ గుడ్లను ఫ్యూమికేషన్ పద్ధతితో శానిటైజ్ చేయాలి. గుడ్లను 7 రోజుల కంటే నిల్వ ఉంచకూడదు. ఈ 7 రోజులు కూడా గుడ్లను వెడల్పు కొనపైన ఉండేటట్లు పెట్టాలి. ప్రతిరోజు 2-3 సార్లు తిప్పుతూ ఉండాలి. దీని వలన లోపలి పిండంకు అతుక్కొని చనిపోకుండా అరికట్టవచ్చు. నాటుకోడి గుడ్లు పొదిగించడానికి వాడేటప్పుడు వాటిని ఫ్రిడ్జ్ డోర్లో మాత్రమే భద్రపరచాలి. అక్కడ ఉండే ఉష్ణోగ్రత చక్కగా సరిపోతుంది. గుడ్డులోని ఫలదీకరణ చెందిన అండము 1 నుంచి 20 రోజులు జీవించగలదు. కావున ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే వాటిని 15 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద బాగా గాలి తగిలేటట్లు నిల్వ చేయాలి. పొదిగే ముందు వీటిని సాధారణ ఉష్ణోగ్రత వద్ద అంటే రూమ్ టెంపరేచర్లో కనీసం 8 నుంచి 12 గంటలు ఉంచి తర్వాత పొదిగించడానికి ఉపయోగించాలి. గుడ్ల పైన ఉన్న మలినాన్ని తడి గుడ్డతో తుడిచి 10 రోజుల లోపల హ్యాచరీలో పెట్టాలి. గుడ్లను ఎప్పుడూ కడగకూడదు. ఇంక్యుబేటర్లో పెట్టిన తర్వాత 7వ రోజు మరియు 14వ రోజు క్యాండిలింగ్ ద్వారా మురిగిపోయిన గుడ్లను గుర్తించి తీసివేయాలి. గుడ్లను ఇంక్యుబేటర్లోని ఎగ్స్ ట్రేలలో ఉంచినప్పుడు గుడ్డు యొక్క వెడల్పు భాగం పైకి ఉండేటట్లు మరియు కొన భాగం క్రిందకు ఉండేటట్లు జాగ్రత్త పడాలి. ఇంక్యుబేటర్ నందు ఉష్ణోగ్రత అనేది మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ కాకుండా చూసుకోవాలి. లేకపోయినట్లయితే హేచబులిటీ శాతం బాగా తగ్గిపోతుంది. ఇంక్యుబేషన్ ఉన్న గుడ్లను కనీసం రోజుకు 8 సార్లు అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి పై భాగం కిందకి, క్రింది భాగం పైకి టర్నింగ్ చేస్తూ ఉండాలి. ఇలా 18 రోజుల వరకు చేసి ఆ తర్వాత 3 రోజులు ఎటువంటి టర్నింగ్ అవసరముండదు. 20 రోజుల నుంచి హేచరీల్లో పొదిగిన కోడి పిల్లలను వెంటనే తీసివేయాలి. గుడ్లు పెట్టిన రోజు నుంచి 18వ రోజు వరకు సహజంగా పొదిగించే పద్ధతి ప్రకారం జాగ్రత్త తీసుకోవాలి. 19వ రోజున హేచరీ ట్రేను అమర్చాలి. కొన్నిసార్లు పిండంపై ఉన్న పెంకులో పగుళ్లు ఏర్పడినట్లయితే వాటిలో ఉష్ణోగ్రత ఎక్కువైపోయి తేమ

శాతం తగ్గిపోతుంది. ఈ విధంగా జరిగినట్లయితే గుడ్డు నుంచి బయటకు వచ్చే పిల్లలు బలహీనంగా తయారవుతాయి. కోడి పిల్లలను బ్రూడర్ నందు అంటే గుండ్రంగా పెట్టిన అట్ట ముక్క కింద పేపరు పరిచి బియ్యపు నూక గాని మొక్కజొన్న పిండిని గాని వెయ్యాలి. మొదటి వారం రోజులు కోడి పిల్లలకు 24 గంటలు లైట్ వేసి ఉంచాలి. ఇంకొక వారం రోజులు రాత్రులు లైట్ వేసి ఉండాలి. ఆ తరువాత వాటిని 3 నెలల వరకు గద్దల నుంచి రక్షించుకోవాలి. కోడి పిల్లలు పొదిగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికొస్తే, ఇంక్యుబేటర్లో గుడ్లన్నీ పొదిగిన తర్వాత ఉష్ణోగ్రతను క్రమంగా 95 డిగ్రీల ఫారెన్హీట్ అంటే సుమారు 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గించాలి. కోడి పిల్లలు పూర్తిగా బయటకు వచ్చి ఎండిన తర్వాత వాటిని ముందుగా సిద్ధం చేసిన బ్రూడర్లోకి తరలించాలి. బ్రూడర్లో ఉష్ణోగ్రత 90 నుంచి 95 డిగ్రీల ఫారెన్హీట్ మధ్య ఉండేలా జాగ్రత్త పడాలి. అలాగే కోడి పిల్లలకు తగిన ఆహారము మరియు తాగునీరు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలి.

మీరు ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆక్వా రంగంపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆక్వా మేత ధరల స్థిరీకరణ కోసం రైతులు, తయారీదారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కమిటీ నివేదిక అనంతరం ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం పొగాకు రైతులు, ట్రేడర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని పొగాకు సంస్థలు కొనుగోళ్లు చేపట్టాలని, అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశం అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగాయి. దానికి అనేకమైనటువంటి కారణాలు. దీనివల్ల ఫీడ్ కంపెనీలు ధరలు పెంచి నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఏకపక్షంగా ధరలు పెంచడానికి వీల్లేదు చెప్పి నిలుపుదల చేశాం. రొయ్యల రైతులకి ఒక శుభ పరిణామం. వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులకు మేలు జరిగింది.
1: తెలంగాణలో విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్యా వాతావరణం కల్పన, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం నిర్వహించే రాష్టస్థాయి ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో మాదక ద్రవ్యరహిత పాఠశాలలు, కళాశాలలు పేరుతో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించడం, నివారణ చర్యలను బలోపేతం చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అనంతరం విద్యార్థులకు విద్యార్థి కిట్లు ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. దాదాపు 15,000 మంది విద్యార్థులు పాల్గొననున్న

0: ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, పక్కా గృహాల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ ఇప్పటివరకు 450,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు. పేదల గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులతో పాటు అదనంగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా గృహ నిర్మాణం చేసి ఇవ్వాలి అనే ఆదేశంతో పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 450,000 ఇళ్లు ఇప్పటికి పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని నేను.
0: యోగాంధ్ర 2026 కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు 1,00,000 పైగా నమోదు చేసుకున్నారని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారని పరీక్షల విభాగం సంచాలకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మే 25 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ bsc.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను నిన్న దహనం చేశారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ, యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు రవాణాను సమర్థవంతంగా అరికడుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: ఎందుకంటే నాకు తెలియాలి, ఇక్కడ ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియాలి. ఒకటి పోలీస్ పడుతున్న కష్టం ఎలా డిస్ట్రోయ్ చేస్తున్నాం అన్నది విధానం, అట్ ద సేమ్ టైం రాష్ట్ర భవిష్యత్తుని యువకులు ఈ గాంజా బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలన్న కాన్సెప్ట్ మీద కూడా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రాయచారు.
0: మైనార్టీల సామాజిక ఆర్థిక విద్యా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్తో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ కవి సమ్మేళనాలు ముషాయిరాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మైనార్టీ యువతకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తున్నామని, పథకం అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన డిఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించిన అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణతో పాటు పలువురు పార్టీ నేతలు నిన్న గవర్నర్ను కలిశారు. విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి డిఎస్సీ ప్రక్రియలో అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, డిఎస్సీ ప్రక్రియపై పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అలాగే డిఎస్సీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నియామక ప్రక్రియలో ఉన్నట్లు భావిస్తున్న లోపాలపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరామని తెలిపారు. ప్రముఖ ధ్వని అనుకరణ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ వర్ధంతి ఈరోజు. ఎంతోమంది ప్రముఖుల రాజకీయ నాయకుల గళాలను అతి సునాయాసంగా అనుకరించిన ఆయన తెలంగాణలోని వరంగల్లో 1932 డిసెంబర్ 28న జన్మించారు. ధ్వని అనుకరణ మిమిక్రీలకు గాను కళాప్రపూర్ణతో సహా పలు పురస్కారాలను పద్మశ్రీ పురస్కారాన్ని నేరేళ్ల వేణుమాధవ్ అందుకున్నారు. 2018 జూన్ 19వ తేదీన ఆయన తుది శ్వాస విడిచారు. కాగా నేరేళ్ల గౌరవార్థం ఆయన పుట్టినరోజు డిసెంబర్ 28ని ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరుపుకోవడం విశేషం.

0: ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రధానమంత్రి సూర్యఘర్, పీఎం కుసుమ్, విద్యుత్ పంపిణీ వ్యవస్థ పునరుద్దరణ, ఆర్డీఎస్ఎస్ పథకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, సెప్టెంబర్ 30 నాటికి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్, సోలార్ పనులను పూర్తి చేయాలని సూచించారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సౌర పథకాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మచిలీపట్నంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 133,000 రైతు కుటుంబాలకు 252,94,00,000 రూపాయల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కీలకంగా మారనుందని, పోర్టు, ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగన్పూడి అనంత స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. अथ वार्ताः. भारत फ्रांसयोः आर्थिक औद्योगिक सहकारं प्रगाढं कर्तुं प्रयत्नस्य भागरूपेण प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना पेरिस नगरे प्रमुखैः फ्रांस देशीयैः वाणिज्य नेतृभिः सह अनेकानि उच्चस्तरीय मेलनानि विहितानि. प्रधानमन्त्री पेरिस नगरे मिस्ट्रल एआई संस्थायाः सह संस्थापकेन मुख्य कार्यकारी अधिकारिण्या सह आर्थर मेंच इत्यनेन सह अपि मिलितवान्. सामाजिक प्रसार माध्यमे प्रधानमन्त्रिणा भारतस्य वर्धमान एआई इति पारिस्थितिक व्यवस्थायाः अवसराणां विषये अपि अवधानं प्रदत्तम्. प्रधानमन्त्री नरेन्द्र मोदी नवदिल्ल्यां प्रधानमन्त्री विकसित भारत रोजगार योजना इत्यस्यान्तर्गतं 2400 कोटि रूप्यकाणां प्रोत्साहकाणां वितरणं करिष्यति. नवदिल्ल्यां योजनायाः विषये प्रसारमाध्यमान् सम्बोधयन् श्रम रोजगार मन्त्री डॉ. मनसुख मांडवीयाः अवोचत् यत् गतवर्षस्य अगस्त मासात् आरभ्य 63,00,000+ कर्मचारिणः PMVVRY इत्यस्यान्तर्गतम् औपचारिक कार्यक्षेत्रे आनीताः सन्ति, येषु प्रायः 30% महिलाः सन्ति. सः इतोपि अवोचत् यत् अस्याः योजनायाः अन्तर्गतं प्रोत्साहिताः 80% अधिकाः संस्थाः 25% न्यूनाः लघुद्यमाः सन्ति इति. फ्रांस देशस्य राष्ट्रपतिः इमानुएल मैक्रोन ह्यः प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः कृते हिंदी भाषायां एकं भावपूर्णं सौप्रस्थानिक चलच्चित्रं प्रसारितवान्, यत्र सः प्रधानमन्त्रिणं प्रियं मित्रम् इति संबोधयन् अवदत् फ्रांसः भवन्तं स्निह्यति. मैक्रोनः हिन्द्याम् अवोचत् यत् प्रिय मित्र नरेन्द्र, मुझे बहुत खुशी है आपका नाइस एवियन और पेरिस दौरे के लिए स्वागत करते. फ्रांस भारत की दोस्ती अमर रहे. फ्रांस राष्ट्रपति प्रधानमंत्रिणः मोदिनः एतम्

0: प्रवासम अतीव फलदायकम् इति उद्घोषयत्। प्रवासार्थं च कार्तज्ञ भावं ज्ञापितवान्। आगामी फरवरी मासे पुनः मेलनस्य आकांक्षां प्रकटयन् सः अवोचत् यत् प्रवासाय अस्माकं मैत्रीभावाय च धन्यवादः। वयं शीघ्रमेव फरवरी मासे पुनः मेलनाय प्रतीक्षामहे। जय हिंद। केन्द्रीय कृषि एवं कृषक कल्याण मंत्री शिवराज सिंह चौहान आभासीय माध्यमेन चतुर्णां राज्यानां कृते MSP इति न्यूनतम समर्थन मूल्येन बृहत् परिमाणे तिलहन क्रयणस्य स्वीकृतिम् अयच्छत्। कृषि मंत्रालयानुगुणम् एषः क्रयण संकल्पः तमिलनाडु, गुजरात, उत्तर प्रदेश, हरियाणा इत्येतेषु राज्येषु मूल्य समर्थन योजनान्तर्गतं प्रचलति। अस्मिन् ग्रीष्मकालीन ऋतौ उत्तर प्रदेशः सर्वबृहत् लाभार्थी राज्यत्वेन उदितः, यस्य कृते 98,248,000 मेट्रिक टन मितं मुद्गम, 97,780,790,000 मेट्रिक टन मितं माश, अथ च 18,77,140,000 मेट्रिक टन मितं कलाय क्रयणस्य अनुमतिः दत्ता। नवीन एवं नवीकरणीय ऊर्जा मंत्रालयस्य सचिवः संतोष कुमार सारंगी न्यगादीत यत् दृढ़ नीतिगत संरचनया अभिनव सर्वकारीय प्रयासैहि भारतम् अद्य जगति नवीकरणीय ऊर्जा क्षेत्रे प्रमुख देशत्वेन समुदेति। नवदिल्ल्याम् आयोजिते हरित एवं सतत विकास संधिः इत्याख्ये दशमे संवाद सत्रे नवीकरणीय ऊर्जा, ऊर्जा सुरक्षा इति विषये भाषमाणः श्री सारंगी गत दशके भारतस्य अभूतपूर्व प्रगतेः उल्लेखं कृतवान्। तेन प्रतिपादितं यत् एषः विकासः मुख्यतया नवीकरणीय क्रयण अनिवार्यता, प्रतिस्पर्धात्मक निविदा दिशानिर्देशाः सहैव स्वचालित मार्गेण 100% वैदेशिक प्रत्यक्ष निवेशं करोति इति वार्ताः।
1: आकाशवाणी सिंहपुरी FM केंद्रं समयं 7 గంటలు, ప్రసార విశేషాలు. ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు వింటారు. ఏడు గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 శుభోదయం సింహపురి, ఇందులో భాగంగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరాచన ప్రసారమవుతుంది. తరువాత అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా శిక్షకులు శనియప్పన్ తంగరాజ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ప్రసన్నలక్ష్మి, నిర్వహణ తమ్మనం నాగేశ్వరరావు. అనంతరం లలిత గీతాలు. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. ఇక 9 గంటలకు మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ప్రసారమవుతుంది. 9:30 నుంచి హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్, అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి తిరిగి కార్యక్రమాలు రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 2 గంటలకు మిడ్డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 5 గంటలకు ప్రసార విశేషాలతో మా సాయంకాలం ప్రసారం ప్రారంభం. 5:05 వనితావాణి కార్యక్రమం, 5:30 యువతరంగం, 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 6:30 గ్రామదర్శిని, ఇందులో భాగంగా సమాచార వేదిక, అనంతరం సముద్ర తీర కథలు ప్రసారమవుతాయి. సమర్పణ మంజులాపాలెట్టి, రచన శ్రీపొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ తమ్మనం నాగేశ్వరరావు. తర్వాత జానపద గేయాలు వింటారు. 7 గంటలకు అలనాటి మధుర గీతం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 పాడి పంటలు, ఇందులో భాగంగా మినుము పంట సాగు యాజమాన్యం గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారితో ప్రసంగం. తర్వాత పొలం కబుర్లు. 7:40 వికసిద్ధ

8 గంటలకు హలో అభిరుచి కార్యక్రమం, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మరింతవరకు ప్రసార విశేషాలను విన్నారు.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని మోదీ న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులు 18,880 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు సంబంధించిన ఒక అవగాహన పత్రంపై నిన్న సంతకాలు జరిగాయి. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రపంచానికి భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న రాత్రి ప్యారిస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించి మోదీ, ఒకప్పుడు దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం ఆధారంగానే ఉండేవని, కానీ ఈనాడు వాణిజ్యంతో పాటు విశ్వాసం కూడా అంతే ముఖ్యమైందని చెప్పారు.
1: హర్ దేశ్ రిలయబుల్ సప్లై చైన్ చాహతా హై, హర్ దేశ్ స్టేబుల్ పార్ట్నర్షిప్ చాహతా హై, హర్ దేశ్ ఐసే సాథియో కి తలాష్ మే హై జిన్ పర్ లంబే సమయ తక్ భరోసా కియా జా సకే, ఔర్ ఐసే సమయ మే భారత్ విశ్వ మే ఏక్ ట్రస్టెడ్ పార్ట్నర్ కే రూప్ మే ఉభర్ రహా హై.
0: ప్రతి దేశం ఒక విశ్వసనీయమైన సప్లై చైన్ను, స్థిరమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, దీర్ఘకాలం పాటు విశ్వసించదగిన అటువంటి భాగస్వాముల కోసం ప్రతి దేశం అన్వేషిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. రాబోయే తరాలకు వృద్ధి, ఆవిష్కరణలు, అవకాశాలను అందించే వివిధ రంగాల్లో భారత్ పెట్టుబడులు పెడుతోందని కూడా మోదీ చెప్పారు. భారత అభివృద్ది ప్రస్థానంలో ఇది ఒక నిర్ణయాత్మకమైన కాలమని, ఇక్కడ ఆకాంక్షలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయని ఆయన అన్నారు. ఈవీఎంలో జరిగిన G7 సమావేశంలో విశ్వాసం ఆధారిత భాగస్వామ్యాల ప్రాముఖ్యతను తాను ప్రత్యేకంగా ప్రస్తావించానని కూడా మోదీ గుర్తు చేశారు. గ్లోబల్ గవర్నెన్స్ అందరినీ కలుపుకుని పోయినప్పుడే ప్రభావంగా ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని G7 సదస్సుకు భారతదేశం అందించిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచ వృద్ధిని అందరూ పంచుకున్నప్పుడే అది స్థిరంగా ఉంటుందని, అలాగే సాంకేతికత పట్ల విశ్వాసం కలిగినప్పుడే అది మానవాళికి నిజమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అన్నారు. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి, అస్థిరతలతో కూడిన కాలాన్ని ఎదుర్కొంటుంది.

మోదీ అన్నారు. ఈ సవాళ్లతో కూడిన సమయాల్లో ఫ్రాన్స్ భారతదేశాల మధ్య భాగస్వామ్యం స్థిరత్వానికి సహకారానికి ఒక బలమైన స్తంభంగా మారిందని మోదీ అభివర్ణించారు. రెండు దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుకున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది రెండు దేశాలు కలిసి తృష్ణ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు కూడా మోదీ వెల్లడించారు. ఈ ఉపగ్రహం ప్రపంచంలో నీరు ఆహార భద్రతను నిర్ధారించేందుకు దోహదపడుతుంది. తన ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో తాను ఫ్రాన్స్ చేరుకున్నానని మోదీ చెప్పారు. గత 12 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించిందని ఆయన తెలియజేశారు. అంతకుముందు మోదీకి బాన్షోర్ మోదీ, నమస్తే మోదీ అనే సందేశంతో భారత్ మాతాకి జై నినాదాలతో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్లోని భారతీయ సమాజం భారీ సంఖ్యలో తరలివచ్చి నినాదాలతో మోదీకి స్వాగతం పలికింది. మరోపక్క ప్రధానమంత్రి ప్యారిస్ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో ఆయన జరిపిన పర్యటనలో 3వ విడత ముగింపు తర్వాత ఆయన స్వదేశానికి తిరిగి వస్తున్నారు. తన ఫ్రాన్స్ పర్యటన ముగిసిన సందర్భంగా మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ రాబోయే రోజుల్లో భారత ఫ్రాన్స్ మైత్రి మరింత బలోపేతం అవుతుందన్నారు. చర్చలు ఫలితాల పరంగా తన ఫ్రాన్స్ పర్యటన ఎంతో సమగ్రంగా సాగిందని ఆయన చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఆయన కోసం ప్రత్యేకంగా హిందీలో ఒక వీడ్కోల్ వీడియో సందేశాన్ని రికార్డు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో అంతర్జాతీయ సికిల్ సెల్ నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె ఒడిశాలోని రాయరంగ్పూర్కు పయనమవుతారు. అనేక అభివృద్ది ప్రాజెక్టులను అక్కడ ప్రారంభిస్తారు. వాటిలో భువనేశ్వర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, గనుల తవ్వకాల వల్ల ప్రభావితమైన గ్రామాలకు ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా పథకం, బ్రహ్మకుమారి సంస్థకు చెందిన మాతృశక్తి భవన్, ఒక ప్రత్యేక సర్క్యూట్ హౌస్ కూడా ఉన్నాయి. రాష్టపతి తన పర్యటన తదుపరి దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్ గ్రామాన్ని సందర్శిస్తారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పీఎంవీబీఆర్వై కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో పంపిణీ చేస్తారు. కార్మిక ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ విషయం తెలియజేస్తూ, గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63 లక్షల మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకొచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలున్నారని చెప్పారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని డాక్టర్ మాండవ్య చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 15 లక్షల మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,46,00,000,000 పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత నిధుల ద్వారా 2,18,00,000 మంది మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,40,000 కోట్ల రూపాయలు చేరుకుంటాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకొనున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్, కామన్ సర్వీస్ సెంటర్, ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ మధ్య నిన్న న్యూఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లు అవకాశాల పరిధిని విస్తరించడం ముఖ్య ఉద్దేశంగా ఈ భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2022లో ఏర్పడిన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెడుతూ జెమ్ సిఎస్సి తాజా అవగాహన ఒప్పందం సహకారంలో ఒక గణనీయమైన విస్తరణను సూచిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

0: మరింత సమగ్రంగా ఫలితాలు ఆధారంగా రూపొందించిన విధానాన్ని ఈ ఒప్పందం కింద అనుసరిస్తారని, విక్రేతలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుంచి కేటలాగ్ జాబితా రూపకల్పన వరకు పూర్తిగా మద్దతు అందిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. 4 రాష్ట్రాల నుంచి పప్పు ధాన్యాలు, నూనె గింజల కొనుగోళ్లకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద ఈ కొనుగోలు చేపట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 వేసవి కాలానికి సంబంధించిన అనుమతుల్లో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద లబ్దిదారుగా నిలవగా, గుజరాత్లో 2026 వేసవి కాలానికి గాను 18,250 మెట్రిక్ టన్నుల పెసర పప్పుల కొనుగోలుకు ఆమోదం లభించింది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఈవేళ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లో పిడుగులతో కూడిన వడగళ్ల వానలు పడతాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, కరైకల్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఉరుములతో కూడిన, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచ కప్ లో నిన్న రాత్రి అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో చెకియా 1-1 డ్రా మ్యాచ్ చేసుకుంది. దీనివల్ల నాకౌట్ చేరుకునేందుకు 2 జట్లకి ఇంకా అవకాశాలు సజీవంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులను రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు ఒక అవగాహన పత్రంపై నిన్న సంతకాలు చేశారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. శుభోదయం సింహపురి.

శుభోదయం సింహపురిలో ముందుగా నేటి సింహపురి సమాచారం. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు అందే సహాయం తగ్గేదే లేదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గురువారం నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఆమె లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోవూరు నియోజకవర్గంలో 25 విడతలుగా సీఎంఆర్ఎఫ్ చెక్లు పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ పేదల పాలిట సంజీవినిగా మారిందని ఆమె అన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించిన యునైటెడ్ ఫ్యామిలీ సర్వే వివరాల ధృవీకరణ కోసం ఈ నెల 19 నుంచి 24 వరకు అన్ని డివిజన్లలో వార్డు సభలు నిర్వహించనున్నట్లు కమిషనర్ వైభవనందన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభలలో ప్రజలు పాల్గొని తమ కుటుంబ వివరాలు, కులం, విద్య, ఉపాధి, సామాజిక అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించి సూచనలు, అభ్యంతరాలు తెలియజేయవచ్చు. ఇక నెల్లూరు నగరంలోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో గురువారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. గురుగ్రహ దోష నివారణకు, జ్ఞానప్రాప్తికి ఆరాధ్యుడైన శ్రీ దక్షిణామూర్తి స్వామివారికి విశేష పూజలతో పాటు ఆలయ ప్రాకారోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఉదయం స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు చేసి ఉత్సవమూర్తిని అలంకరించారు. మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఆలయ ప్రాకారోత్సవం కనుల పండుగ సాగింది. ఇక రాష్ట్ర పండుగ అయినగా గుర్తింపు పొందినటువంటి నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగను అత్యంత ప్రణాళికబద్దంగా నిర్వహించనున్నట్లు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత ప్రకటించారు. ఈ నెల 26వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరగనున్న ఈ పండుగ ఏర్పాటు పనులను మేయర్ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పండుగను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

0: ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజన కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
1: శుభోదయం సింహపురిలో ఇప్పుడు స్వరార్చన ప్రసారమవుతుంది.

0: మీరింతవరకు స్వరాచ్చను విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా శిక్షకులు శనియప్పన్ తంగరాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ప్రసన్న లక్ష్మి, నిర్వహణ తమనం నాగేశ్వరరావు.
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రముఖ యోగా శిక్షకులు శ్రీ శనియప్పన్ తంగరాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఎస్వీఏ ప్రసన్నలక్ష్మి.

0: యోగా దినోత్సవం సందర్భంగా శ్రోతలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా వల్ల నిత్య జీవితంలో ఉపయోగాలు, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు యోగా అంటే ఏమిటి, ఇలాంటి ఎన్నో విషయాలను గురించి మనకు తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు ప్రముఖ యోగా శిక్షకులు, నెల్లూరు వాస్తవ్యులు శ్రీ తంగరాజ్ గారు. నమస్కారం అండి తంగరాజ్ గారు.
1: నమస్తే మేడం.
0: యోగా అంటే ఏమిటి?
1: యోగా అనే పదం వచ్చి మేడం యుజ్ అనే పదం నుంచి వచ్చింది. యోగా అంటే కలయిక, మనసుని శరీరాన్ని కలిపేదే యోగా. యోగాలో చాలా రకాలు.

0: యోగాలు ఉన్నాయి. దాన్ని రాజయోగమని, భక్తి యోగమని, కర్మయోగమని, జ్ఞానయోగమని ఇన్ని ఉన్నాయి. దీంట్లో మన అన్నిటినీ చూడకుండా కొన్నిటిని సింపుల్గా చూసుకుందాం.
1: యోగా దినోత్సవం ప్రాముఖ్యత ఏమి?
0: అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సంతోషంగా జీవించాలి, అదే ముందు యోగా దినోత్సవం కాన్సెప్ట్ అన్నమాట.
1: సాధారణ వ్యాయామానికి యోగాకు తేడా ఏమైనా ఉందా?
0: ఖచ్చితంగా ఉందండి. యోగా మనసు, బుద్ధి, ఆత్మ. మనసు, బుద్ధి, ఆత్మ ఈ మూడిటిని యోగా కలుపుతుంది. మామూలుగా ఉండే వ్యాయామం ఇదన్నీ కలపదు. మామూలుగా వెళ్ళామా, ఆడుకున్నామా, వచ్చేసామా అని ఉంటుంది. యోగా అనేది అలా కాదు. ఈ మూడిటిని ఏకాగ్రత చేసి మనం ఆసనాలు చేస్తాం కాబట్టి దానికి ఇది మామూలు దానికి యోగాకి చాలా తేడా ఉంటుంది.
1: యోగా మన శారీరక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటున్నారు?
0: అన్ని విధాలుగా ప్రభావం చూపుతుందండి. మనసు, శరీరం, ఆత్మ వీటి మీద యోగా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలాగంటారా, ముందుగా మనసు బాగుంటే శరీరం బాగుంటుంది, శరీరం బాగుంటే మన యాక్టివిటీస్ అన్నీ బాగుంటాయి. మన శరీరం బాగపోతే ఏది కూడా సహకరించదు. అందుకు యోగా ఎలా ఉపయోగపడుతుంది, ముందుగా మన ఆసనాలు చేస్తాం, తర్వాత ప్రాణాయామం చేస్తాం, తర్వాత ధ్యాన చేస్తాం. ఇవన్నీ చేసేటప్పుడు మనసు సెటరేట్ అవుతుంది, బాడీ సేఫ్ అండ్ స్ట్రక్చర్ వస్తుంది, బుద్ధి బాగానే పనిచేస్తుంది.
1: యోగా శ్వాసపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది, అలాగే అన్ని అవయవాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటారు?
0: యోగా వచ్చి మేడం శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల మీద మంచి ప్రభావం చూపుతుంది. ఆస్తమా ఉన్న వాళ్ళని ఆస్తమాని కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు చాలా ఉన్నాయి ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధులు. ఆస్తమా ఉంది, COPD ఉంది, బ్రాంకైటిస్ ఉంది, అలర్జీ ఉంది, ఇవన్నీ మేజర్గా ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధులు. ఈ వ్యాధులకి ఈ మన చేసే శ్వాస తీసుకొని వదలడం వల్ల, మామూలుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటాం కదా, ఊపిరి తీసుకోవడం, శ్వాస తీసుకోవడం, వదలడం, తీసుకోవడం, వదలడం ఇది ఉంటుంది కదా, దీనివల్ల ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధుల్ని చాలా వరకు నయం చేయవచ్చు. నయం చేయకపోయినా కూడా ఉన్న వాటిని పెరగకుండా కాపాడుకోవచ్చు. కొన్నిటిని నయం చేయవచ్చు. ఏమంటారు నయం చేసేది, ఆస్తుమాని చాలా వరకు నయం చేయవచ్చు. దాంతోపాటు అలర్జీ రెగ్నైటిస్ ఉన్నాయి కదా, ఎంతసేపు తుమ్ముకుంటూ ఉంటారు, ఒక చిన్న డస్ట్ తగిలినా చాలు కచ్చి కచ్చి కచ్చి అని ఒక 10 తుమ్ములు తుమ్ముతారు. ముక్కులమ్మట నీళ్ళు కారుతాయి, కళ్ళు ఎర్రబడతాయి, చెవులు వెనకాల దురద పుడుతుంది. ఇవన్నీ మనం తీసుకునే బ్రీతింగ్ ఎక్సర్సైజ్
1: అంటే
0: ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేస్తే తప్పకుండా వీటి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.
1: ప్రాణాయామానికి, ధ్యానానికి, యోగాకి ఏమైనా సంబంధం ఉందంటారా?
0: మూడిటికి సంబంధం ఉందండి, ఒకదానికొకటి సంబంధం ఉన్నాయి. ప్రాణాయామం లేకుండా ధ్యానం చేయడం కుదరదు. మనసు, బుద్ధి, మనసు, శరీరం ఇవి మూడు సహకరిస్తేనే మనం ధ్యానం చేయగలం. యోగా ఇవి మూడిటినే కలుపుతుంది. ఒకదానికి ఒకదానికి విడిచి ఉండేదానికి లేదు, ఇవి మూడు కలిసే ఉంటాయి. ఎలాగంటారా, ఇప్పుడు మనం ఆసనాలు చేస్తాం. ఆసనాలు చేసిన తర్వాత ప్రాణాయామం చేస్తాం. ప్రాణాయామంలో ఏమేమి ఉన్నాయి, సూర్యాంగ భస్త్రిక, చంద్రాంగ భస్త్రిక, సూక్ష్మణ భస్త్రిక, అనులోమ విలోమ, కపాలపాతి, గంటపాతి, అగ్నిసార్ధ దౌతి, ఇవన్నీ ఒక క్రియ అన్నమాట. ఇవన్నీ ప్రాణాయామ క్రియ. ఇవన్నీ చేసినాక మన మనసు లయగా ఉంటుంది. ఆ లయలో ఉన్నప్పుడు మనం ధ్యానం చేస్తాం. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. జ్యోతిర్ధ్యానం, సంఖ్యా ధ్యానం, అలాంటి ధ్యాన పద్ధతులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవి సింపుల్గా ఉంటాయి. 1 నుంచి 10 దాకా లెక్కేసుకుని వెళ్ళడం, లేదా 1 నుంచి 100 దాకా లెక్కేసుకెళ్ళడం, మళ్ళీ తర్వాత వెనక్కి రావడం, ఇది ఒక పద్ధతి. జ్యోతిర్ధ్యానం అంటే ఒక వెలుతురుని వెలిగించి దాని మీదే మన ధారణ, మన ఫోకస్ ఉండేటట్టు చేయడం, అది జ్యోతిర్ధ్యానం అంటారు.
1: ధ్యానానికి యోగాకి ఉన్న సంబంధం గురించి తెలియజేస్తారా?
0: తప్పకుండా మేడం, తప్పకుండా తెలియజేస్తాను. యోగా చేసి ధ్యానానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, ముందు ఆసనాలు చేయాలి. ఆసనాలు ఎలా చేయాలి, ముందు సూక్ష్మ వ్యాయామం చేయాలి. అది

0: చేసినాక బాడీని కొంచెం రిలాక్స్ చేసుకుని దాని తర్వాత మనం ఆసనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆసనం ఎలా చేయాలి? ముందు తాడాసనం అని తీసుకుంటాం. తాడాసనం తీసుకుంటే ఏముంది, మునివేలు మీద నిల్చుని శ్వాసని నిదానంగా తీసుకుని చేతులు రెండు పైకి తీసుకెళ్ళి దండం పెట్టేటట్టు పెట్టి నిదానంగా లాక్ చేసుకుని శ్వాసని వదులుతూ తీస్తూ ఉంటే అది తాడాసన అంటారు. ఆ తాడాసన ఎంతసేపు ఉండాలి? మినిమం 1/2 నిమిషం నుంచి 1 నిమిషం పాటు చేయాల్సి ఉంటుంది. ఈ తాడాసన వల్ల బెనిఫిట్స్ ఏంటి? మనకి ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరగడం వల్ల ఏమవుతుంది? మన మనసు ఏకాగ్రతతో ఉంటుంది. ఇంకేమవుతుంది? తాడాసన చేయడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది, దాంతోపాటు మెడ నొప్పి తగ్గుతుంది. పిల్లలు చేసేదానివల్ల ఏమవుతుంది? పిల్లలకి చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది. యోగా ప్రభావం శరీరం మీద చాలా బాగా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. ఎలాంటి వాటి మీద ఎఫెక్ట్గా పనిచేస్తుంది? షుగరు, బీపీ, ఆస్తుమా ఇలాంటి వీటి మీద యోగా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ముందు మన షుగర్ మీదే తీసుకుందాం. ఇప్పుడు ప్రపంచ జనాభాలో చాలా వరకు ఎక్కువ ఫేస్ చేసేది ఏంటి? షుగర్ వ్యాధి. ఆ షుగర్ వ్యాధి వల్ల ఏమేమి ఇబ్బంది పడుతున్నారు? షుగర్ వల్ల అంటే కామన్గా వచ్చేది కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం, నరాలు ఎఫెక్ట్ అవ్వడం, దాంతోపాటు కాళ్ళలో పుండులు రావడం, వేలు తీసేయడం, కాలు తీసేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. పెద్ద ఇష్యూ ఏమైనా ఉందంటే షుగర్. దానికి మన యోగా ఎలాగా ఉపయోగపడుతుంది అనే దాని మీద మీకు ఒక చిన్న వివరణ ఇస్తాను. మా దగ్గరికి ఒక 60 ఏళ్ళ అతను 450 షుగర్తో వచ్చారు. ఆయన వారు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అన్నమాట. ఆయన ఎక్కడెక్కడో తిరిగారు, ఎన్నెన్నో మందులు వాసు వాడారు, దేనికి రెస్పాన్స్ లేదు. ఆ 450 నుంచి తగ్గేదే లేదు అన్నట్టు ఆయన షుగర్ ఉందన్నమాట. మన దగ్గరికి వచ్చినాక యోగా సాధన మొదలుపెట్టారు. యోగా సాధన మొదలుపెట్టినాక ఏమైంది? ఒక వారానికి 450 ఉన్న షుగరు 250కి వచ్చింది. 250 ఉన్నది ఇంకొక వారానికి ఆయనకి నార్మల్ అయింది. ఎలా సాధ్యమైంది? ఆయన యోగా సాధన పర్ఫెక్ట్గా చేయడం వల్ల సాధ్యమైంది. 60 ఏళ్ళ వయసులో ఆయన యోగా పర్ఫెక్ట్గా చేశాడా అంటే, ఆయన వయసుకు ఎంత శరీరం సహకరిస్తుందో దానికి తగ్గట్టు ఆయన చేశాడు. అయినా సరే నేను మిమ్మల్ని కాపాడుతాను అని యోగా ఆయన చాలా బాగా కాపాడింది. షుగర్ వ్యాధులకి కొన్ని ఆసనాలు ఉన్నాయి, అవి బాగా అద్భుతంగా పనిచేస్తాయి. మనం మందులు వేసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తాయో లేదో తెలియదు, కానీ ఇది దానికంటే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. వక్రాసన అని ఒక ఆసనం ఉంది. ఆ ఆసనం ఏం చేస్తుంది? మనం కుడివైపు తిరిగేటప్పుడు మన లివర్ని యాక్టివేట్ చేస్తుంది. ఎడం వైపు తిరిగేటప్పుడు మన ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ పని ఏంటి? మనకు కావాల్సిన ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ ఎక్కువైనా ఇబ్బందే, తక్కువైనా ఇబ్బందే. ఎక్కువ మంది బాధపడేది ఇన్సులిన్ తక్కువ అవడం వల్లే వచ్చే షుగర్తో టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్నారు. ఆ టైప్2 డయాబెటీస్ని అరికట్టే దాంట్లో యోగా మంచిగా పనిచేస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దానికి ఉపయోగపడే ఆసనాలు వక్రాసనం, అర్ధనవకాసనం, మేరుదండాసనం, అర్ధమచ్చంద్రాసనం, భుజంగాసనం. ఈ ఆసనాలు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తాయి.
1: ప్రారంభకులు యోగా నేర్చుకునేటప్పుడు ఏ విషయాలను గుర్తుంచుకోవాలంటారు?
0: ముందు నాకుండే కంప్లైంట్ ఏంటి, దానికి నేను ఏమి చెయ్యాలి, నా శరీరం ఎంతదాకా సహకరిస్తుంది అన్నది ముందు డాక్టర్ కంటే పేషెంట్కే బాగా తెలుసు. అది తెలుసుకుని వాళ్ళు ఏ డాక్టర్ని ఫాలో అయినా వాళ్ళ సలహాలు తీసుకుని, సార్ నేను పలానా యోగా చెయ్యాలని అనుకుంటున్నాను, నేను చెయ్యవచ్చునా చెయ్యకూడదా అని ముందు వాళ్ళ సలహా తప్పకుండా తీసుకు

0: ఇవ్వాలి. దాని తర్వాత నిపుణులైనా యోగా శిక్షకుల దగ్గర వాళ్ళ యోగా సాధన మొదలుపెట్టాలి.
1: రోజు ఎంత సమయం యోగా చేయడం మంచిదంటారు?
0: అదేనండి, ఇందాక మీకు చెప్పాను కదా, మన శరీరం ఎంత దూరం సహకరిస్తుందో దాన్ని మనం తెలుసుకుని అరగంట నుంచి గంటపాటు చేయొచ్చు. స్థిరం సుగం ఆసనం అన్నారు. స్థిరంగా సుగంగా మనం ఎక్కడ దాకా ఉండగలమో అక్కడ దాకా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు.
1: విద్యార్థులకు యోగా వల్ల కలిగే, తంగరాజ్ గారు, విద్యార్థులకు యోగా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటారు?
0: పెద్దలకంటే పిల్లలకేనండి యోగా. ఎందుకంటారా, పిల్లలు బాగా ఆడుకుంటారు. ఎప్పుడు? ఇప్పుడు కాదండి, ఒక 15 ఏళ్ళ క్రితం. ఇప్పుడు ఎంతసేపు పుస్తకాలు, టీవీలు, సెల్ ఫోన్లు వచ్చినాక ఆటలు అనేది మర్చిపోయారు, యోగా అనేది మర్చిపోయారు, జీవన విధాన్ని మర్చిపోయారు.
1: అంటే విద్యార్థులకు శారీరక వ్యాయామం తగ్గిపోయింది అంటారు.
0: దాంట్లో ఎటువంటి సందేహం మీకు అవసరం లేదు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు?
1: మా పిల్లలు గ్రౌండ్ లో బాగా ఆడుకుంటుంటారండి.
0: గ్రౌండ్ లో బాగా ఆడుకుంటారా? సెల్ ఫోన్లో ఏం చేసి ఆడుకుంటారు? గ్రౌండ్ లో 10 నిమిషాలు ఆడుకుంటే సెల్ ఫోన్లో గంట సేపు ఆడుకుంటారు. కరెక్టేనా? మీ పిల్లలు ఆడుకున్న దాంట్లో ఆడుకునేదానికి కోఆపరేట్ చేయండి.
1: ఎలాగండి?
0: పిల్లలు ఎంత దూరం ఆడుకుంటే వాళ్ళు అంత దూరం ఆరోగ్యంగా ఉంటారు. అది ఇప్పుడు సమాజంలో అంత ఇదిగా పేరెంట్ ఎవరు ఎన్కరేజ్ చేయట్లేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ ర్యాంక్ కావాలి, నా పిల్లోడు ఆల్ ఇండియాలో ఫస్ట్ కావాలి, వేల్లో ఫస్ట్ కావాలి, అన్నీ మనమే వాళ్ళని డిసప్పాయింట్ చేస్తున్నాం వాళ్ళు ఆడుకునేది.
1: వాస్తవమైన విషయం అండి. ప్రతి చోట పిల్లలు, మేము పిల్లల్ని ఎక్కువ పేరెంట్లు చదువు అంటే చదివే ఒక యంత్రాలుగా చూస్తున్నారు. ఇదైతే అందరికీ కూడా అనర్థాలను తెచ్చిపెడుతుంది అనేది మా ఉద్దేశం. కానీ ఎక్కువగా ఈ శారీరక వ్యాయామాలు అవి కూడా స్కూళ్ళల్లో చేపిస్తున్నారు. ఇంకా కూడా బాగా పిల్లలకు ధ్యానం, యోగాకి దగ్గర చేయాలనేది మా ఉద్దేశం.
0: చాలా స్కూల్లో గ్రౌండ్సే లేదు. పిల్లలేమో ఆడుకోవాలని ఆశతో ఉంటారు, ఆసక్తితో ఉంటారు. ఆడుకునేదానికి వదిలితే కదా, లేదా ప్లేస్ ఉంటే కదా. నేటి సమాజం అలాగా తయారైంది. అలాంటి చోట మన యోగా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. దాన్ని స్కూల్లో పిల్లలు, పేరెంట్స్, వాళ్ళ మేనేజ్మెంట్స్ గుర్తించి, సార్ ఎలాగో మాకు గ్రౌండ్ లేదు, మేము ఎలాగో చేసుకోలేదు, మాకు ఇలాంటి అవకాశాలు ఇవ్వండి, దాన్ని ఎంకరేజ్ చేయాలి. స్కూల్స్ కానీ పేరెంట్స్ కానీ ఎంకరేజ్ చేస్తే పిల్లలు కూడా మంచి భవిష్యత్తు బాగుంటారు.
1: చక్కగా వివరించారండి మీరు ఈ విషయాన్ని. మహిళలకు యోగా ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు?
0: మహిళలకి వచ్చే కాంప్లికేషన్లో మేజర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, వాటికి యోగా బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటారా, ఇప్పుడు మెచ్యూర్ అయినాక ఎక్కువ పిల్లలు బాధపడేది, మిడిల్ ఏజ్ పర్సన్స్ బాధపడేది పీసీఓస్,
1: పీసీఓడి,
0: పాలిసిస్టిక్ ఓవరియన్ డిజీస్, దాంతో బాధపడుతుంటారు. దాని తర్వాత మెన్స్ట్రల్ అప్ అండ్ డౌన్స్, దాంతో బాధపడుతుంటారు. దాని తర్వాత థైరాయిడ్ కాంప్లికేషన్స్, వాటితో బాధపడుతుంటారు. దాని తర్వాత ఈ పీరియడ్స్ టైంలో వచ్చే క్రాంపింగ్ పెయిన్, దాంతో బాధపడుతుంటారు. వీటికి దానికి మంచి ఆసనాలు ఉన్నాయండి. దీని నుంచి వాళ్ళు బాగా ఉపశమనం పొందొచ్చు. ఎలా అంటారంటే దానికి కొన్ని ఆసనాలు ఉన్నాయి. బద్ధకోణాసన, తర్వాత ఉపవిష్ట కోణాసన, తర్వాత పవనముక్తాసన, తర్వాత మత్స్యాసన, దాని తర్వాత జఠర పరివర్తాసన, దాని తర్వాత ఉత్థాన పాదాసన, దాని తర్వాత మండుకాసన. అందరికంటే ఆసనాల్లో కూడా ఆడవాళ్ళకే ఎక్కువగా ఉపయోగపడే ఆసనాలు ఉన్నాయండి.
1: చాలా సంతోషకరమైన విషయం అండి. వృద్ధులు యోగా చేయవచ్చా? వారు యోగా చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు మన ప్రభుత్వం ఈ 2026 యోగా దినోత్సవాన్ని ఆనందకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్తో తీసుకొచ్చింది కదా, ఈ విషయాన్ని చక్కగా వివరిస్తారా?
0: తప్పకుండా వివరిస్తానండి. ప్రభుత్వం ఈ కాన్సెప్ట్ తీసుకురావడమే చాలా మంచిది. వృద్ధులు ఎందుకు యోగా చేయకూడదు?

0: ఎందుకు చేయకూడదండి?
1: చాలా ఆనందకరం
0: అంటే యంగ్స్టార్సే చేయాలా లేదా మిడిల్ ఏజ్ వాళ్ళే చేయాలా? అలా లేదు కదా. వృద్ధులు చక్కగా నొప్పులు లేకుండా జీవితాన్ని గడపాలంటే తప్పకుండా యోగా చేయాలండి. ఎలాగంటారా, వృద్ధుల్లో ఫస్ట్ వచ్చే మెయిన్ కంప్లైంట్ కీళ్ళ నొప్పులు, కదలికలు తగ్గిపోవడం, ఆకలి సరిగా లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, ఆంగ్జైటీలని, స్ట్రెస్లని, ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి కదా, ఇదన్నీ వాళ్ళు అధిగమించాలంటే తప్పకుండా యోగా చేయాలండి. ఎలా చేయాలి? ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది. నేను 1 కిలోమీటర్ పరిగెత్తగలను, వాళ్ళు 10 అడుగులు వేయాలన్నా బాధపడతారు. అక్కడి నుంచి వాళ్ళు ఎలా బయటపడాలి అంటే నిదానంగా వాళ్ళు శరీరం ఎలా సహకరిస్తుంది. ఈరోజు 10 అడుగులు వేశారు, రేపు ఇంకొక 10 అడుగులు ఎక్కువ వేయాలి, ఎల్లుండి ఇంకొక 10, అవతల ఎల్లుండి ఇంకొక 10, అక్కడతో ఒక వారం పాటు దాన్నే మేనేజ్ చేసుకుంటూ రావాలి. చిన్న చిన్న ఆసనాలు ఏమున్నాయి, తాడాసన చేయడం, వృక్షాసన చేయడం, అర్ధకటి చక్రాసన చేయడం, పాద అంగుష్టాసన పెద్దవాళ్ళు కొంగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి ఎంత దాకా ఫ్లెక్సిబుల్గా ఉందో మోకాళ్ళ దాకా కొంతమంది ఉంచుతారు బాడీని, కొంతమంది బొట్టిన వేలిని పట్టుకుంటారు, కొంతమంది పట్టుకోలేరు. మనం ఎక్కడ దాకా సుఖంగా నొప్పులు లేకుండా వంగగలమో అక్కడ దాకా వంగవచ్చు. ఇలాంటి చిన్న చిన్న ఆసనాలు చేస్తే ఏమవుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది. రక్త ప్రసరణ పెరగడం దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఉండే టాక్సిన్స్ అంతా ఎలిమినేట్ అవుతుంది. టాక్సిన్ని ఎలిమినేట్ అవుతే ఏమవుతుంది, అక్కడ ఉండే వాపులు తగ్గుతాయి. వాపులు తగ్గితే ఏమవుతుంది, నొప్పులు తగ్గుతుంది. అప్పుడు వాళ్ళు ప్రశాంతంగా, అబ్బా నాకు నొప్పులు లేకుండా ఉన్నాను, నేను చాలా ఫ్రీగా ఫీల్ అవుతున్నాను అన్న భావన వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. 1 వారం 10 రోజుల్లో వాళ్ళకి ఈ మార్పులు మొదలవుతాయి. ఇది నిదానంగా పెంచుకుంటూ ప్రతిరోజు 1 అరగంట చేయడం మొదలు పెడితే వాళ్ళు 1-2 నుంచి 3 నెలల లోపు, నేను ఎన్నో హాస్పిటల్కి తిరిగానండి, ఎన్నో మందులు వాడానండి, దాంట్లో లేని ఉపశమనం ఇప్పుడు నాకు యోగా ద్వారా వచ్చింది అని వాళ్ళు కాదు, వాళ్ళు ఇంకొక 100 మందికి చెప్తారు, మీరు యోగా చేయండి నాకు తగ్గింది, వాళ్ళు ఇంకొక 100 మందికి చెప్తారు. అలా యోగా ఇంకా ఎలాబొరేట్ అవుతూనే వెళ్తూ ఉంటుంది. అందరికీ యోగా అనే కాన్సెప్టు ఇలాగే రావాలి. మీరేమంటారు, ఇలాగే రావాలనుకుంటారా?
1: ఖచ్చితంగా, ఇలాగే ప్రారంభంలో కొంతతో మొదలైంది, క్రమంగా పెంచుకుంటూ యోగా చేయడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
0: ప్రపంచ దేశానికి మనం మార్గనిర్దేశం చేసే దాంట్లో ఉన్నాం యోగా పర్టికులర్గా.
1: యోగా సాధన చేయడానికి ఉత్తమమైన సమయం ఏది?
0: ఉత్తమమైన సమయం ఉదయం చెప్పొచ్చండి. సూర్యోదయానికి ముందైతే ఇంకా మంచిదంటారు. ఇప్పుడు సూర్యుడు మనల్ని చూస్తున్నాడు, మనం లేయట్లేదు. అలా కాకుండా బ్రహ్మ ముహూర్తంలో చేస్తే బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్ ఉంది. కానీ ఇప్పుడు జనాలు రకరకాల జాబులు చేస్తున్నారు, ఒకరు అర్ధరాత్రిలో వస్తారు, ఒకరు మధ్యాహ్నం వస్తారు, ఇంకొకరు సాయంకాలం 4 గంటలకు వస్తారు. వీళ్ళందరికీ ఎలా యోగా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుందంటే వాళ్ళు భోజనం చేసి 3:30 నుంచి 4 గంటలు అయి ఉండాలి. 4 గంటలు అయి ఉంటే కడుపు ఖాళీగా ఉండాలి. అలాంటి సమయం సాయంకాలం 5 నుంచి 6 దాకా, లేదా ఉదయం 5 నుంచి 6 దాకా, లేదా 7 నుంచి 8 దాకా. అంటే తిన్న తర్వాత 4 గంటలు కంపల్సరీ గ్యాప్ ఉండాలి. అది ఉదయమా సాయంకాలమా అనేది వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళు చేసే పనిని బట్టి ఉంటుంది. కాకపోతే 2 బాగానే ఉంటాయి, 2 టైం, ఉదయం కూడా బాగానే ఉంటుంది, ఈవినింగ్ కూడా బాగానే ఉంటుంది, వాళ్ళ పనులను బట్టి. ఇలా చేసుకుంటే ఉంటే జీవితం సుఖంగా ఉంటుంది.
1: చాలా చక్కగా వివరించారండి తంగరాజ్ గారు. తంగరాజ్ గారు, ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు మీరిచ్చే సందేశం ఏమిటి?
0: అందరూ ఉల్లాసంగా ప్రశాంతంగా భగవంతుని కోరుకునేది ఏంటంటే, నేను

0: కోట్లు ఉన్నాయి, నాకు అక్కడి నుంచి నెల అయితే ఇంత వస్తుంది, ఇంకొక చోట నుంచి ఇంత వస్తుంది అన్నది కరెక్ట్ అయిన జీవన విధానం కాదండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఏ హాస్పిటల్ మెట్లు తొక్కడం లేదు అనే కాన్సెప్ట్ రావాలి. ఈ సమాజం బాగుండాలి అంటే యోగా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారా, మన సంపాదించే సంపాదనలో 40-50% ఈరోజు హాస్పిటల్ బిల్స్ కడుతున్నాం. అది లేకుండా ఉండాలి, నేను నొప్పి లేని జీవితం గడపాలి అంటే తప్పకుండా యోగా అనేది కావాలి. యోగా ఆరోగ్యమనే కాదు, సమాజానికి కూడా చాలా అవసరం. డిసిప్లిన్ మనకు వస్తే, చెత్త నేను ఇక్కడ వెయ్యాలా చెత్త బుట్టలో వెయ్యాలా అనే డిసిప్లిన్ వస్తే మన రోడ్డు మీద వేయం, కాలువ మీద వేయం, ఇంకో చోట వేయం, ఇంకో చోట వేయం, తప్పకుండా ఎక్కడ ఉందో కిలోమీటర్ అవతల ఉన్న చెత్త బుట్టలోనే తీసుకెళ్ళి వేస్తాం. అలాగే యోగా అనేది మన అలవాటు చేసుకుంటే జీవితంలో డిసిప్లిన్ తప్పకుండా ఉంటుంది. రోగం మీ గుమ్మం అవతలే ఉంటుంది, లోపలికి రాదు.
1: ఎన్నో చక్కటి విషయాలను మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. యోగా దినోత్సవం సందర్భంగా ఇంత చక్కటి విషయాలను మా స్టూడియోకి విచ్చేసి తెలియజేసినందుకు ధన్యవాదాలండి తంగరాజ్ గారు.
0: యోగా దినోత్సవ సందర్భంగా ఆకాశవాణి శ్రోతలందరికీ శుభాకాంక్షలు. ఈ అవకాశాన్ని కల్పించిన ఆకాశవాణికి, శ్రోతలకి ధన్యవాదమండి.
2: మీరింతవరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా శిక్షకులు సెనియప్పన్ తంగరాజ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

మరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల సమాచార ప్రభాత్, అలాగే 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: drinking water to 113 mining affected villages in Kusumi block. So we'll also inaugurate the Brahma Kumaris Matru Shakti Bhavan, a new special circuit house, and the newly created Rairangpur Police District. Tomorrow, Prime Minister Narendra Modi will join the President in Mayurbhanj. The two leaders will address a massive public gathering at Rairangpur to mark the completion of 2 years of Odisha government and dedicate several key development projects to the people. Prakash Das for Akashwani News, Rairangpur.
1: India has undergone a remarkable transformation driven by the principles of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas and Sabka Prayas under the visionary leadership of Prime Minister Modi in the last 12 years. Akashwani News brings you a special feature, 12 Saal Vishwas Ke, Vikas Ke, Jan Kalyan Ke. Today we focus on the steps taken by the government to transform the Northeast. A report.
2: When it comes to nation building, leaving the Northeast neglected is impossible in New India. This region was once identified only by violence, blockades and neglect. But Prime Minister Narendra Modi's government changed this. Over the past 12 years, the Prime Minister himself has visited the Northeast more than 83 times. Connectivity of remote and hilly regions with the national mainstream has increased in this period. This has resulted in increased tourism and created greater local income opportunities. Over 47,270 crore rupees have been spent under the Pradhan Mantri Gram Sadak Yojana, and more than 46,290 kilometers of rural roads have been constructed. 8 new greenfield airports have been developed over the past 12 years. There were 9 such airports in 2014, and the number has now increased to 17. Under the Uran scheme, 90 routes and 12 airports and heliports have been operationalized. Over 4,170 kilometers of railway lines were electrified in the Northeastern region. 100% railway electrification has been achieved in Arunachal Pradesh, Meghalaya, Nagaland, Tripura and Mizoram. For the first time since independence, the first freight train reached Manipur in 2022 and the first freight train reached Meghalaya in 2023. The first train reached Mizoram in 2025. Talking to Akashwani News, Principal of Itanagar's Dera Natung Government College, Dr. M.Q. Khan said that air connectivity has improved in Arunachal Pradesh.
3: 2014 के पहले एयर कनेक्टिविटी नहीं थी.
4: Before 2014, there was no air connectivity. But now, air connectivity has been established and people are able to reach Delhi from Itanagar in 2.5 to 3 hours. Road connectivity, which was previously inadequate or limited to single lane roads, has now been upgraded to 4-lane highways.
3: अभी 4-laning हो गई है.
2: Meanwhile, a total of 6,600 crore rupees has been allocated under PM Divine scheme, accelerating the development of the Northeast. Talking to Akashwani News, a Guwahati local said that road and air connectivity have improved in the region.
5: Modi government ka ye 10 saal bahut acha se paar hua hai.
6: The 10 years of Modi government have passed very well and the condition of roads has improved significantly. Now we can travel long distances much more quickly and connectivity to villages has also improved. Therefore, we are very happy.
7: Gaon ka connectivity bhi acha hua hai to काफी हम लोग खुश हैं.
2: Today, under Prime Minister Narendra Modi's leadership, Ashtalakshmi, the 8 states of the Northeast, are writing a new story of development. Suparna Saikya, Akashwani News, Delhi.
1: The United States has lifted its maritime blockade on vessels entering and leaving Iranian ports and coastal areas. U.S. Central Command has said that all enforcement operations have been halted in line with President Donald Trump's directive. And in hockey, India defeated Uruguay 3-2, registering their third consecutive win in the FIH Women's Nations Cup in New Zealand yesterday. With this victory, India stormed into the semi-finals by finishing on top of Pool A. India will now face Chile in the semis tomorrow. And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
8: Thank you, Sunil. The signing of the peace accord between the US and Iran finds front page coverage in dailies today. Trump Pezeshkian signed preliminary peace accord, headlines the Statesman, while the Indian Express headline reads, deal ending war gives Iran critical economic lifeline. The Times of India leads with the headline, Versailles II, Trump rushes where his historians would dread to tread. In Paris, Prime Minister Modi has asserted that AI, that is artificial intelligence, means all-inclusive for us and dubbed India a tech hub, writes the Asian Age. And finally, the Indian Express reports that a massive 1,200-year-old oak tree in Sherwood Forest in Nottinghamshire, England, which is said to have once sheltered Robin Hood, has died. And with that, it's back to you, Sunil.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says India is emerging as a trusted and stable partner to the world amid global uncertainty and disruption. Prime Minister Modi to disburse incentives worth 2,400 crore rupees under Pradhan Mantri Vikasit Bharat Rozgar Yojana in New Delhi today. Government approve large-scale procurement of pulses and oil seeds at minimum support price for Tamil Nadu, Gujarat, Uttar Pradesh and Haryana. President Draupadi Murmu to attend program marking International Sickle Cell Day in Omkareshwar, Madhya Pradesh today. US lifts naval blockade of Iranian ports as part of agreement between the two countries. And in hockey, India beat Uruguay 3-2, registering their third consecutive win to storm into semi-finals of FIH Women's Cup in New Zealand. And with that, we end the morning news. Have a nice day.
9: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ వ్యవస్థలకు ఎన్నికల నిర్వహణ అత్యంత ప్రధానం. ముఖ్యంగా ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వాల్లో నిర్ణీత కాల వ్యవధిలో జరిగే ఎన్నికల ద్వారా ప్రజలే తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకుని పాలనలో భాగస్వాములవుతారు. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక వాతావరణ పరిస్థితులు, జనాభా లెక్కల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణను మొత్తం 3 దశల్లో చేపట్టింది. మొదటగా బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు. 2వ దశలో మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని అమలు చేశారు. చివరిగా 3వ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సమగ్ర సవరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 4 కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయటానికి, సరికొత్తగా నవీకరణ చేయటానికి ఈ నెల 15న ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జులై 14 వరకు కొనసాగనుంది. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. జులై 1 నాటికి 18 ఏళ్లు నుండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తారు. ప్రతి ఓటరుకు బీఎల్ఓలు 2 గణన పత్రాలు, ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేస్తారు. వీటిలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు, ఎపిక్ నెంబర్, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగిలిన ఖాళీ వివరాలను ఓటరు స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలు నింపటంలో బీఎల్ఓలు ఓటర్లకు పూర్తి సహకారం అందిస్తారు. నింపిన ఫామ్లను ఓటర్ల నుంచి బీఎల్ఓలే స్వయంగా వచ్చి తీసుకుంటారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లు జులై 14వ తేదీలోగా తిరిగి బీఎల్ఓలకు సమర్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 46,397 మంది బీఎల్ఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. రాజకీయ పార్టీల తరపున నియమించిన 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు కూడా బీఎల్ఓలకు సహాయంగా వ్యవహరిస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను తొలగించటం, కొత్త ఓటర్ల చేరికను పారదర్శకంగా చేపట్టడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. ఇంటింటి సర్వే అనంతరం జులై 21న సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. జులై 21 నుండి ఆగస్టు 20 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపటానికి, కొత్తగా ఓటు హక్కు కోసం అభ్యర్థన దాఖలు చేయటానికి ఓటర్లకు అవకాశం కల్పిస్తారు. జులై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు వచ్చిన అభ్యర్థనలు, నోటీసులు, అభ్యంతరాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్ల జాబితా నుంచి ఏ ఒక్కరి పేరును ఏకపక్షంగా

0: తొలగించబోమని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. జూలై 1, 2026ను అర్హత తేదీగా ప్రామాణికంగా తీసుకుని ఈ సవరణ ప్రక్రియను చేపట్టినట్లు వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా వలసలు, మరణాలు, నకిలీ నమోదుల కారణంగా ఓటర్ల జాబితాలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఓటర్ల జాబితాల సమగ్రతను కాపాడటానికి, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దటానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం రాస్తారు నాడిపేట నుంచి రమేష్, వాసంతి, ప్రశాంతి, శ్రీలేఖ, అలాగే మోనిక. వీరు కోరుతున్నారు యువసేన చిత్రం నుంచి ఈ పాట. పాడినవారు జెస్సీ, రచన సీతారామ శాస్త్రి.

ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు బుచ్చిరెడ్డిపాలెం నుంచి అక్షిత, పవన్, అలాగే సోహిత. వీరు కోరుతున్నారు మిరపకాయ చిత్రం నుంచి ఈ పాట. రచన భాస్కర్ భట్ల, సంగీతం ఎస్ఎస్ తమన్.

మనోరంజని కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు వేదేపాలెం నుంచి విజేత, దివ్య, మోహన్ మరియు నవీన్. వీరు కోరుతున్నారు హ్యాపీ చిత్రం నుంచి పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో విరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు తిరుపతి నుంచి రత్నమ్మ, శివ, గణేష్ మరియు రేష్మ. వీరు కోరుతున్నారు ప్రియురాలు పిలిచింది చిత్రం నుంచి పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మనోరంజని కార్యక్రమంలో చివరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు బిట్రగుంట నుంచి వంశీ, అన్వేష్, రాజేశ్వరి, అలాగే మనోజ్ఞ. వీరు కోరుతున్నారు ఆరెంజ్ చిత్రం నుంచి పాట.

0: మీరింతవరకు మనోరంజన కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సిరి గీతాలు విన్నారు.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు. మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ప్రసారమవుతుంది. రచన డాక్టర్ టేకుమల వెంకటప్పయ్య గారు, సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
4: మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల

0: డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య కవి, విమర్శకుడు, కథకుడు, పరిశోధకుడు, నవలాకారుడు, ప్రవృత్తి మార్గంలో సాహిత్య పదగామి. ఈయన రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల. ఇది గోపన్న చరిత్ర. గోపన్న జననంతో మొదలై ఆయన లక్ష్యసిద్ధితో ముగుస్తుంది నవల. మహాసేనాని గోపన్న రచనా లక్ష్యం హరిహరరాయల అమాచ్యుడైన నరసింహమాచ్యుని కుమారుడిగా గోపన్న, బుక్కరాయల కుమారుడైన కంపన సైన్యాధిపతిగా శ్రీరంగం వృత్తాంతం విని సంవేదన పొంది మధుర సుల్తాన్ తల త్రుంచి శ్రీరంగనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించటం ఎలా జరిగింది అనేది ఈ నవలలో వివరించారు. డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు ఎంతో ఆరాధనాభావంతో రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల
1: 61వ భాగం
0: ఇప్పుడు విందాం.

మునుపటి భాగంలో ఆలయంలో తూర్పు ప్రాకారంపై వేదాంత దేశికులు ఒక శ్లోకాన్ని శుద్ధముక్కతో వ్రాస్తూ ఉండగా అందరూ అక్కడకు చేరి ఆ దృశ్యాన్ని కన్నులారా తిలకించడం విన్నాం. తదుపరి ఏం జరిగిందో ఇప్పుడు విందాం. శుద్ధముఖతో రాసిన ఆ శ్లోకంకి అర్థం చెప్పమని కోరిన వారికి నీల శిఖరాల నిగనిగలతో జగద్రంజకమున్న అంజనాద్రిలో ప్రవాసియ్యున్న శ్రీరంగనాథుని స్వస్థానమునకు చేర్చ యత్నించినవాడు గోపన్న. గోపన్న స్వామిని ముందు తన దుర్గమైన జంజీకి తరలించుకొన్నాడు. అచట స్వామిని అర్చించి అనుగ్రహమును పొందిన తరువాత యవ్వనులను జయించి శ్రీరంగమును వశపరుచుకున్నాడు. శ్రీదేవి భూదేవులతో రంగనాథుని యథాస్థానమున ప్రతిష్ఠించినాడు. స్వామి పూజా దురంధరుడై సమ్యక్సపర్యాపరుడై యశఃప్రాపణుడైనాడి గోపనార్యుడు అని వేదాంత దేశికులు చెప్పగానే అందరూ కరతాళధ్వనులు చేయగానే అక్కడి శాసనలేఖకులకు ఈ శ్లోకాన్ని ఇక్కడే యథాతథంగా శిలాశాసనంగా చెక్కవలసిందిగా కోరారు దేశికాచార్యులు. కలలో కూడా శ్రీరంగనాథ స్తుతి తప్ప వేరొక నరుని కాని చివరకు రాజులను చక్రవర్తులను కాని పొగడని దేశికాచార్యులవారు గోపన్నను ఈ విధంగా పొగడడం అక్కడి శిష్యబృందానికి కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఆ రాత్రి గోపన్నకు పట్టరాని సంతోషం వల్ల త్వరగా నిద్రపట్టలేదు. తెల్లవారుజామున స్వప్నంలో నరసింహావతారం ఎలాంటి గర్జనలు లేకుండా చాలా ప్రశాంతంగా కనిపించి క్రమేణా మాయమయ్యింది. వెనువెంటనే లక్ష్మీనారసింహస్వామి దర్శనం. లక్ష్మీనారసింహస్వామి లక్ష్మీదేవిని ఎడమ తొడపై కూర్చుండబెట్టుకొని దర్శనమిచ్చి ఆశీర్వదించాడు. క్రమేణా మాయమై క్షీరసాగరంలో శయనించి ఉన్న విష్ణుమూర్తి దర్శనం కనిపించి చివరకు శ్రీదేవి భూదేవులతో ఉన్న శ్రీరంగనాథస్వామి దర్శనమయ్యింది. వెంటనే పరమానందంతో లేచి కూర్చొని తల్లిదండ్రులను స్మరించి గురువులైన దేశికాచార్యులవారిని వారు ఉపదేశించిన అష్టాక్షరి మంత్రాన్ని అనేకమార్లు జపించి లేచి స్నానాది సంధ్యా కార్యక్రమాలకు ఉపక్రమించాడు. శ్రీ కంపరాయలవారికి మధురలో రాజ్యాభిషేక కార్యక్రమ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అనిమాసం 19వ రోజున పట్టాభిషేకమని రాజపురోహితులు, పండితులు, జ్యోతిష్యులు నిర్ణయం చేశారు. శ్రీరంగం మొత్తం తోరణాలతో అలంకరింపబడినది. అన్ని సామంత రాజ్యాలకే కాక మిగిలిన రాజ్యాలకు కూడా వర్తమానాలు పంపబడ్డాయి. ఆ వర్తమానంలో పాండ్యరాజ్యానికి కూడా ఆహ్వానం ఉందా అని రాజవల్లభుడు లేఖకులను ప్రశ్నించారు. వారు ఉంది వల్లభ అని అనగానే సంతోషపడి ఇంతకాలం తరువాత మధురాంగిణిని చూడబోతున్నందుకు మనస్సు ఆనందంతో గంతులు వేసింది. దత్తుడు మాత్రం గోపన్న అనుమతి గైకొని వల్లభుని తల్లి వాసంతికాదేవిని, మంజరిని తదితర ముఖ్యులను పట్టాభిషేకానికి రావలసినదిగాను మధురలో తిరిగి ప్రతిష్ఠించబడ్డ శ్రీరంగనాథుని దర్శనం చేసుకోవలసినదిగాను ఒక లేఖ వ్రాసి 3 ప్రత్యేక పల్లకీలలో వర్తమానాలు పంపాడు. శ్రీరంగం మొత్తం తోరణాలతో అలంకరింపబడినది. నగరంలో ఎక్కడ చూసినా తిరునాళ్ల వాతావరణం నెలకొనింది. ఊరంతా చలువ పందిళ్లు, రకరకాల తిరుబండారాలు అమ్మే అంగళ్లు వెలిశాయి. వివిధ వేదికల మీద చక్కని సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్ణయింపబడ్డాయి. ప్రజలకు కంపరాజు ఉదారంగా బుక్కరాయల అనుమతితో ధనాన్ని అక్కడి ప్రజలకు పంచిపెట్టించాడు. కంపరాయలవారి పట్టాభిషేకం వేదాంతదేశికుల దివ్య ఆశీర్వచనాలతో ఆరంభమయ్యింది. వంది మాగధులు, భటులు జయజయధ్వానాలు చేశారు. అప్పటికే శరవేగంగా నిర్మింపబడ్డ ఒక పెద్ద రాజప్రాసాదానికి దక్షిణ దిక్కులో విశాలమైన ఒక పెద్ద మండపము, అష్టదళ పద్మాలతో నిర్మించిన ఈ మండపము అష్టదిగ్గయ స్తంభములతో నిర్మింపజేశాడు. మండపం పట్టు వస్త్రాలతోనూ చీనీ చీనాంబరాలతోనూ కప్పబడింది. నేలపై భూమి కనిపించినంతగా తివాచీలు పరచబడ్డాయి. మండపం మీద 8 ఉన్నతాసనాలు అలంకరించబడి ఉన్నాయి. మధ్యలో ప్రత్యేక పట్టాభిషేకము ఆసనము నిలిపారు. క్రింది భాగాన వర్తులాకారంలో అనేక ఆసనాలతో, వాని వెనుక భాగాన కొంచెం ఎత్తుగా విశాలమైన నాపరాయి అరుగులు, విచ్చేసిన అతిథుల అర్హతలను అనుసరించి కూర్చుండజేయడానికి భటులను ఏర్పాటు చేశారు. రాజ అతిథులు, రాయబారులు, రాజోద్యోగులు, పురప్రముఖులు, వేద వేదాంగ పండితులు, కవులు, గాయకులు, చతుసృష్టి కళాకారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆసీనమవడానికి ఏర్పాట్లు చేశారు. మండపానికి ఇరువైపులా మదకరీంద్రములు, అశ్వములు నిలుపబడ్డాయి. వేదిక మీద ప్రథమంగా బుక్కరాయలవారు, దేవాయీ మహారాణి, వేదాంత దేశికులవారు ఆసీనులయ్యారు. ముహూర్తమాసన్నమవగానే కంపన, కుంతలాదేవి, గంగాదేవి, వెనుక గోపనార్యుడు వేద మంత్రోచ్చాటన జరుగుతుండగా ప్రవేశించారు. వారందరినీ వేదిక మీద కూర్చుండజేశాడు వేదాంత దేశికులవారు. ఆయనకు సహాయంగా 2 వైష్ణవ ప్రముఖులు ఉన్నారు. మండలేశ్వరులు, రాయరగండ, గండరగండ, శ్రీశ్రీశ్రీ కంపరాయలవారికి వేదోక్తంగా పట్టాభిషేకము ప్రారంభమయ్యింది. బుక్కరాయలవారు, దేవాయి మహారాణి ఇరువైపులా నిలబడి కంపనను నవరత్నాలతో పొదగబడిన కిరీటధారులను చేశారు. దేవాయి మహారాణి పక్కనే ఉన్న గంగాదేవికి కూడా కిరీటధారణ జరిపించి ఈరోజు నుండి కుంతలాదేవి, గంగాదేవి ఇద్దరూ పట్టమహిషులే అని ప్రకటన చేసింది. రాణులిద్దరూ కంపనకు అటూ ఇటూ ఆసీనులయ్యారు. ఇంత జరుగుతున్నా రాజవల్లభుడు మాత్రం తన ప్రాణసదృశమైన పాండ్యరాజకుమారి మధురాంగిని ఎప్పుడు వస్తుందా

అని ఎదురు చూస్తూ ఉండగా ఆమె భర్తతో సహా వచ్చి ఆసీనురాలు అవడంతో ఖిన్నుడయ్యాడు. పాండ్యరాజ వంశస్థులతో వచ్చిన వారిని మెల్లిగా విషయం అడగ్గా మధురాంగిని తండ్రి చనిపోతూ చివరి కోరికగా ఆమె వివాహం చూడాలనుకోవడం వల్ల వివాహం జరిగిందని విని ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి నిష్క్రమించాడు. మధురాంగిని వల్లభుని కళ్ళలోకి చూసే ధైర్యం లేక నేలచూపులు చూస్తున్నది. కంపన మహారాజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం గంగాదేవి వేదాంతదేశకుల అనుమతితో లేచి నిలబడి అందరికీ నమస్కరించి, "నేను కంపన మహారాజులవారి పరాక్రమాలను వర్ణిస్తూ మధురా విజయం అనబడే వీర కంపరాయ చరిత్రము అనే గ్రంథాన్ని రచించాను" అని చెప్పగానే సభలో కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. ఆ గ్రంథంలో కొన్ని విషయాలు వేదాంతదేశకులవారి అనుమతితో చదివి వినిపించాలనుకుంటున్నాను అని అనగానే అందరూ పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. గంగాదేవి ఇలా చెప్పసాగింది, "ఇది 8 సర్గల మహాకావ్యం. వైదర్భి రీతిలో రచించాను. ఒక్కో సర్గలో ఒక్కొక్క ఛందస్సు వాడాను. వరుసగా అనుష్టుప్, ఉపజాతి, వసస్థ, అనుష్టుప్, ద్రుత విలంబిత, పుష్పితాగ్ర ఛందం ఇత్యాదిగా వాడాను. దీనిలో 4-5 సర్గలలో నా స్వామి కంపన మహారాజు దండు బయలుదేరి చంపన్ నృపతిని జయించి రాజగంభీరాన్ని వశపరుచుకోవడం ఉన్నది. 5వ సర్గలో కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొనుట, 8వ సర్గలో కాంచీపుర మధుర మీనాక్షీదేవి నా స్వామికి దర్శనమిచ్చి మధురా విజయము గురించి కర్తవ్యోన్ముఖుని చేయడం ఉంది. కంపన భూపతి లేచి, "మహాజనులారా, ఈ మధురా విజయానికి ముఖ్య కారకుడు నా ప్రాణ సదృశుడు అయిన శ్రీ గోపనార్యులను ఉచిత రీతిన సన్మానించాలి అనుకుంటున్నాను. సర్వ సైన్యాధ్యక్షుడు వీరగోపనకు జై" అని జనం ఆవేశంగా కేకలు పెట్టారు. కంపన అతనికి జంజికి ప్రభువుగా ప్రకటించి, "ధనుర్విద్యా విశారదుడైన ఈ వీరుడు బుద్ధిచే బృహస్పతి, పరాక్రమంలో ఫల్గునుడు, భక్తిచే ప్రహ్లాదుడు. నన్ను వెన్నంటి ఉండి మధుర సుల్తాను తలను త్రెంచుటలో నాకు సహాయపడినవాడు. ఇతనికి ఏమిచ్చినా నా రుణము తీరదు. ఇతని విజయాలను కంచిలోనూ శ్రీరంగములోనూ శిలాశాసనములుగా చెక్కించమని మహామండలేశ్వరులైన బుక్కరాయలవారిని ప్రార్థిస్తున్నాను" అని అనగానే బుక్కరాయలు, "విప్రుడై వేద వేదాంగములు నేర్చి వీరుడైన ఈ గోపన్నను చూస్తే మాకు నిత్యం ఆశ్చర్యమే. విప్రులు కూడా శౌర్య ప్రతాపాలున్నట్లయితే మహారాజు కావచ్చునని మా గోపనార్యుడు రుజువు చేశాడు. గుణములెప్పుడూ కులాశ్రయములు కానే కావు" అని అనేక ఆభరణాలను గోపన్నకు బహుకరించి గాఢంగా కౌగలించుకున్నాడు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ మధురా విజయము వలన దేవాయి మహారాణి కోరికలైన శ్రీరంగనాథుని రథయాత్ర, తామ్రపర్ణి నదిలో వారి పవిత్ర స్నానం, పిమ్మట రాజభవనంలో చిరకాలంగాదాచిన సువర్ణ రజత నాణెములు, వస్త్రాలు మొదలైన దానధర్మ కార్యక్రమాలు రెండూ త్వరలో తీరనున్నాయి అని బుక్కరాయలవారు ప్రకటించగానే హర్షధ్వానాలు జేజేలు మిన్నుముట్టాయి. ఇంతలో అక్కడికి చేరుకున్న వాసంతిక ఆ దృశ్యం చూసి మహదానందం చెందింది. అక్కడ దత్తుడు మంజరి చేయి పట్టుకోవడం గమనించిన వాసంతిక ఏమీ గమనించనట్టు ప్రవర్తించింది. వాసంతిక క్షయవ్యాధి నుండి స్వస్థత పొందడం కేవలం ఆ శ్రీరంగనాథుని కరుణా కటాక్షాలే అని అక్కడి ప్రజలు వ్యాఖ్యానించారు. రాజవల్లభుడు అక్కడికి దగ్గరలో ఉన్న ఒక మండపంపై ఒంటరిగా పవళించి ఆకాశం మంకచూస్తూ భవిష్యత్ కార్యక్రమం ఆలోచించుకుంటున్నాడు. గంగాదేవి కంపనలు కాంచీపురానికి తిరుగు ప్రయాణానికి రంగం సర్వం సిద్ధమయ్యింది. అప్పటికే గోపన్న జంజిదుర్గం చేరుకున్నాడు. అక్కడి కవులు వ్రాసిన తాళపత్ర గ్రంథాలను ఒక టేకుపెట్టెలో పెట్టించింది. తన గ్రంథాన్ని ఒక స్వర్ణ మంజూషలో ఉంచి పల్లకీలో పెట్టించింది. పల్లకీ ఎక్కకుండా ఏదో పరధ్యానంగా ఆలోచనలో గంగాదేవి వైఖరి కంపనకు అర్థంకాక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. గంగాదేవి, "స్వామీ, ఒక్కసారి ఆ శ్రీరంగనాథుని దర్శనం చేసుకోవాలని ఉంది" అని అనగానే అందరూ పరివారాన్ని పక్కకు వెళ్లమని సైగచేసి స్వయంగా మొత్తం దగ్గరుండి విశేషాలను వివరిస్తున్న సమయంలో తూర్పు ప్రాకారం దాటుతుండగా, "కొత్తగా ఇప్పుడు మళ్లీ ఈ తూర్పుగోపురం ఎందుకు పునర్నిర్మిస్తున్నట్టు? పాతగోపురం

బాగానే ఉంది కదా, తైలవర్ణాలతో అలంకరించి ఉంటే ఇంకా బావుండేది కదా, ఈ తెల్లసున్నం వేయడమెందుకు స్వామి అని అడిగిన గంగాదేవిని చూస్తూ కంపన ఇలా చెప్పసాగాడు. శ్రీరంగంలో ఉన్న ఈ తూర్పు గోపురానికి వెల్లాయి గోపురం అని వేదాంత దేశకుల వారి సూచన మేరకు పేరు పెట్టాము. ఆయన నాతో చెప్పిన వృత్తాంతం నీకు చెప్పడం మరచాను దేవి. అందరూ ఈ గోపురాన్ని తెల్లసున్నం వేయడం వల్ల అది వెల్లాయి గోపురం అనుకుంటారు. ఇది కూడా దేశకుల వారి యోచనే. నిజానికి ఓ దేవదాసి త్యాగానికి చిహ్నంగా ఆమె పేరుతో వెల్లాయి గోపురంగా ఇలా మార్పులు చేయించాను. వెల్లాయి అందములోనూ నాట్యగానాలలోనూ చతురతలోనూ ఆమెకు సాటిలేరు. లేత వయసులోనే ఆమె శ్రీరంగని సేవకు అంకితమయ్యింది. ఆమె ఎంతటి వారినైనా తన చతురతతో ఇట్టే మెప్పించేది. ఆమెకు పాండిత్యము, శ్రీరంగని కరుణాప్రసాదముతో చిన్నతనంలోనే లభించాయి. ఆమె కథ త్యాగం గురించి నీవు మధురా విజయంలో లిఖించవలసి ఉన్నది జాగ్రత్తగా విను. అవి శ్రీరంగం మీద అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులు, అతని సైన్యాధిపతులు దాడులు జరిపి 23,000 మంది బ్రాహ్మణులను, శ్రీవైష్ణవ భక్తులను ఊచకోత కోసిన సమయం. ఆలయం మీద దాడి జరిపినప్పుడు ప్రతిఘటించిన మరో 12,000 మంది ప్రజలను కూడా ఊచకోత కోసి ఆలయంలోని విలువైన నగలు, సంపద అంతా దోచారు. అక్కడ ఉన్న దివ్యమూర్తులు పూర్తిగా స్వర్ణమయం. వాటిని ఢిల్లీకి తీసుకుని పోవాలని వారు గుడి అంతా వెతికారు. కాని ఆలయ ఆచార్యులు, పిళ్ళై లోకాచార్యుల వారు అప్పటికే రాత్రికి రాత్రే ఆ మూర్తులను తీసుకొని మారువేషాలలో మధురకు పారిపోయారు. ఆ ముష్కరులు స్వర్ణ విగ్రహాల కోసం, పిళ్ళై లోకాచార్యుల కోసం చాలానే వెతికించారు. పిళ్ళై లోకాచార్యుల వారు తరువాత ఆ మూర్తులను తిరునెల్వేలికి తీసుకొని పోతూ మార్గమధ్యంలో అనారోగ్యంతో మరణించారు. తరువాత ఆ మూర్తులను తిరుపతికి చేర్చడం, 1323లో శ్రీరంగం నుండి బయటకు వెళ్లిన మూర్తులు దాదాపు 1371 వరకు తిరిగి ఆలయాన్ని చేరలేదన్న విషయం నీకు సంపూర్ణంగా తెలుసు. శ్రీరంగం ఆలయం మీద దండయాత్ర చేసినప్పుడు దేవదాసి వెల్లాయి వెంటనే తన వాద్య గాత్ర పండితులను అప్పటికప్పుడు రావించి వారి సహకారంతో ఓ శృంగార నాట్య ప్రదర్శన చాతుర్యంగా ఏర్పాటు చేసింది. సైన్యాధిపతి మరియు అనేక మంది సైనికులు ఆమె అందం, శృంగార నాట్యం అందం చూసి విచలితులయ్యారు. ఆమె చేసే అద్భుత నాట్యం గంటల కొద్దీ సాగింది. ఈ సమయంలోనే పిళ్ళై లోకాచార్యులు సైనికుల కన్నుగప్పి ఆ మూర్తులను తీసుకుని మారువేషంలో మధురకు పారిపోయారు. వెల్లాయి అందం హొయలు చూసి విచలితుడై ఆమె వెంటపడిన సైన్యాధిపతిని అటూ ఇటూ అంటూ తిప్పి తిప్పి ఈ తూర్పుగోపురం ప్రాంతానికి తీసుకునిపోయింది. అక్కడ మెల్లగా గోపురం పైకి తన చతురతతో మూర్తులు, ధనసంపద ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను రమ్మంటూ కవ్విస్తూ తూర్పు గోపురం మీదకు తీసుకునిపోయి అతన్ని అక్కడి నుండి తోసివేసింది. ఆ ముష్కరుల చేతిలో బందీ అవడం ఇష్టంలేక ఆ గోపురం మీద నుండి శ్రీరంగనాథుని తలుస్తూ తానూ దూకి చనిపోయింది. ఆ ఘటన విన్న నేను చలించిపోయాను. నాడు స్వామివారి మూర్తులను సంరక్షించేందుకు తన ప్రాణాలను సైతం వెరువక త్యాగం చేసిన దేవదాసి వెల్లాయి స్మృత్యర్థం నేను ఆ తూర్పు గోపురాన్ని పునరుద్ధరించి ఆమె పేరుతో ఆమె స్మృత్యర్థం వెల్లాయి గోపురం అని పేరు పెట్టించాను. దేవదాసీలు మరణిస్తే వారి త్యాగాలకు చిహ్నంగా, గౌరవపూర్వకంగా శ్రీరంగని ఉగ్రాణం నుండే వారి దహన అంత్యక్రియలకు నిప్పువెళ్లే ఆచారం నేటికీ అమలులో ఉంది అని అనగానే వెల్లాయి వృత్తాంతాన్ని తన గ్రంథంలో లిఖించాలని నిర్ణయం తీసుకుంది గంగాదేవి. వారి రథాలు శరవేగంగా కంచివైపు నడిచాయి. జంజికోటపై నలువైపులా వరాహపతాకం రెపరెపలాడుతున్నది. కోట పైభాగంలో పండు వెన్నెలలో గోపన, కుముదస్త్రీలు ఆసీనులై ఉన్నారు. గోపన్న, కుముదిని, ఈ విషయం విన్నావా? అంజనాద్రిలో స్వామి విగ్రహాన్ని అంత సాహసంతో కనిపెట్టిన రాజవల్లభుడు పాండ్యరాణి మధురాంగిని ప్రేమించి ఆమెకు వివాహమైనదన్న విషయం తెలిసి వివాహం చేసుకోకుండా విరాగి అయి శ్రీరంగనాథుని సేవలో ఉండిపోయాడన్న బాధ నన్ను మిక్కిలి బాధిస్తున్నది అని అన్నాడు. కుముద నోటిపై చెయ్యి అడ్డుపెట్టుకొని అయ్యో అవునా స్వామి అని అన్నది. ఇంతలో కుమారుడు అయ్యనవారికి దగ్గరగా నిలబడి ఆకాశాన్ని గమనిస్తూ, నాన్నగారు, ఆ మేఘాలను చూశారా? నాకు శ్రీదేవి, భూదేవి సమేతులైన శ్రీరంగనాథస్వామిలా గోచరిస్తున్నాడు.

రంగులన్నీ అతని సేవకులే. శ్రీరంగనాథుడే సమస్త జగతికి స్వామి, యజమాని, భోక్త. నేను కేవలం శ్రీరంగనాథుని సేవకుడిని మాత్రమే. ఆ శ్రీరంగనాథుడు ఈసరికి అయ్యన్న విషయంలో నిర్ణయం తీసుకునే ఉంటాడు. మనం కేవలం కాలాన్ని అనుసరిస్తూ వెళ్లడమే అని అన్నాడు. ఈ విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థితికి రావాలని కృషి చేయడమే నా విధి. ముఖ్యంగా ఈ నేలపై తురుష్కుల పాలనలో జీర్ణమైన ఆలయాలనన్నిటినీ పునరుద్ధరించడమే ప్రస్తుతం నా ధ్యేయం. మిగతా విషయాలన్నీ శ్రీరంగనాథుని నిర్ణయానుసారమే జరుగుతాయి అని అన్నాడు. ఇంతటితో మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల సమాప్తం.

0: మీరింతవరకు మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల విన్నారు. రచన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు, సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమ్మనం నాగేశ్వరరావు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:21 దాటి 25 సెకండ్లు కావస్తుంది. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఫోన్ఇన్, అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నంబర్స్ 0861233300 లేదు అనుకుంటే 0861233302 అనే ఈ రెండు నంబర్లు ఏదో ఒక నెంబర్కి డైల్ చేసి మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమైనటువంటి హలో విరుచి కార్యక్రమంలో వినండి. లైన్ కలవట్లేదు లేదా ఇతరత్ర కారణాల వల్ల కాల్ చేయలేకపోతే మరి ఇంకేం పర్వాలేదు. 7901084151 7901084151 అనే ఈ వాట్సాప్ నెంబర్కి మీ పేరు, వివరాలతో పాటు మీరు ఏ చిత్రం నుంచి ఏ పాటనైతే కోరుకున్నారో దాన్ని క్లియర్గా మెన్షన్ చేసి నేను చెప్పిన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించండి. అలా కూడా మీకు ఇష్టమైన పాటని హలో విరుచి కార్యక్రమంలో వినవచ్చు. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం, కానీ దానికన్నా ముందు ఉప్పెన చిత్రం నుంచి ఈ పాట మనందరి కోసం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో బ్రిడ్జి కార్యక్రమం. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో, హాయ్, గుడ్ మార్నింగ్ మేడం.
0: వెరీ గుడ్ మార్నింగ్ అమ్మ, కొంచెం పెద్దగా మాట్లాడండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నెల్లూరు. ఏంటి అన్నా చెప్పండి. సుప్రియా మేడం.
0: ఓకే సుప్రియా, ఏ చిత్రం నుంచి ఏ పాట అనుకుంటున్నారు ఈరోజు? తప్పకుండా అమ్మ, గరానమ్మగుడు చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: కావాలంటే ముందు చాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: కార్యక్రమంలో మరొక శ్రోత మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: నా పేరు కాదర్ భాష మేడం, బాలాజీ నారాయణ.
2: ఓకే భాష గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు ఈరోజు?
3: మల్లేశ్వరిలో కుమార్ శానూ గారి సింగర్ గారు నీ నవ్వులే వెన్నెలలు.
2: ఓకే అండి, తప్పకుండా అండి. మల్లేశ్వరి చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: Pukalınu yıkılamalı. Cız tokatliklu nena. Vah.
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో,
2: వీరా విక్రమ అనే పాట అండి మేడం. ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి. శ్రోతలకు ఒక చిన్న విజ్ఞప్తి అండి, కాల్ కలిసినప్పుడు మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అవి బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఏ చిత్రం నుంచి ఏ పాట అయితే వినాలనుకుంటున్నారో దయచేసి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నారు. ప్రస్తుతానికైతే అడవి దొంగ చిత్రం

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో బ్రిడ్జి కార్యక్రమం. మీరు ఇంతవరకు ఫోనిన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు విన్నారు. ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఎవరైతే శ్రోతలు పాటలు కోరడం జరిగిందో అవి వింటారు. ముందుగా ఎస్ఎంఎస్ పంపించారు ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. వీరు కోరుతున్నారు అభిలాష చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. వీరు కోరుతున్నారు పుష్ప చిత్రం నుంచి పాట.

కార్యక్రమం తదుపరి మెసేజ్ ఈ మెసేజ్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకటభావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిల వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, సునీత, ప్రసన్న మరియు తాతిపత్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం భైరవ ద్వీపం చిత్రం నుంచి ఈ పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుంచి.

0: ఆకాశవాణి
1: అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవానికి సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసూతి స్త్రీ వైద్య శాఖ నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం మీరిప్పుడు వింటారు.
2: శ్రోతలకు నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. వంశపారంపర్యంగా వచ్చే ఈ వ్యాధి అత్యంత సాధారణ రక్త రుగ్మతలలో ఇది ఒకటి. ఈ వ్యాధిని సికిల్ సెల్ అనీమియా అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగిన చికిత్స పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించిన మరిన్ని వివరాలను గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారు మనతో పాటు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ ప్రియాంక గారు.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, అసలు జూన్ 19వ తేదీనే సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవాన్ని నిర్వహించుకోవాల్సిన ప్రాముఖ్యత గురించి తెలియచేయండి.
3: ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం జూన్ 19వ తారీఖు నాడు ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవంగా వాళ్ళు గుర్తించారు. ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ అనీమియా అనేవి చాలా మంది ప్రజలలో అవగాహన లేదు. కానీ దానివల్ల వచ్చే పర్యావసానాలు అంటే కాంప్లికేషన్స్ కానీ కొంచెం సివియర్ గా ఉంటాయి, చాలా తీవ్రతను కలిగి ఉంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం జూన్ 19వ తారీఖున వరల్డ్ సికిల్ సెల్ అవేర్నెస్ డే గా గుర్తించారు. ఆ రోజు మనం తెలుసుకుంటాం.
2: డాక్టర్ గారు, అసలు సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి?
3: సికిల్ సెల్ అనీమియా అనేది సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ వ్యాధి, దాని ద్వారా వస్తుంది. అనీమియా అంటే ఏంటి? మన రక్తంలో బ్లడ్ పాయింట్స్ అనేవి, హిమోగ్లోబిన్ పాయింట్స్ అనేవి పడిపోవడం. దేనివల్ల వస్తుంది అంటే సికిల్ సెల్ వ్యాధి వల్ల వచ్చేదాన్ని సికిల్ సెల్ అనీమియా అని అంటారు. ఇది హిమోగ్లోబినోపతి అనే వ్యాధికి సంబంధించింది. ఈ వ్యాధి హిమోగ్లోబినోపతిస్ కింద వస్తుంది. ఒక జన్యుపరమైన వ్యాధి ఇది. అంటే ఇది మనకి అంటువ్యాధి లేకపోతే ఆహార పోషకం సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే వ్యాధి కాదు. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనుకోండి, ఐరన్ సరిగ్గా తీసుకోవడం పోకపోవడం వల్ల, ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. కానీ సికిల్ సెల్ వ్యాధి అనేది జన్యుపరమైనది. అంటే మన బాడీలో ఉండే జీన్స్ డిఫెక్ట్ వల్ల వస్తుంది అన్నమాట. మామూలుగా మన రక్త కణాలలో RBCs అనే ఉంటాయి. రక్త కణాలు అనేది RBCs, అవి మన రక్తనాళాలలో వెళ్తూ ఉంటాయి. ఈ RBCs అనే వాటి యొక్క మెయిన్ ముఖ్యమైన పని ఏంటంటే ఆక్సిజన్ ని తీసుకెళ్లి ప్రతి కణంకి అందజేస్తుంది అనమాట. ఆ రక్త కణం లోపల హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఆ హిమోగ్లోబినే మెయిన్ గా ఆక్సిజన్ ని తీసుకుని ప్రతి కణంకి ఇస్తుంది. మన రక్తనాళాల నుంచి ప్రతి అవయవానికి రక్తం వెళ్తుంది. ఈ రక్త కణాల లోపల హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ అనేది ప్రతి కణంకి ఇస్తుంది అనమాట. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే ఆ హిమోగ్లోబిన్ కి సంబంధించిన జీన్స్ లో డిఫెక్ట్ వస్తుంది. ఆ జీన్స్ లో డిఫెక్ట్ వచ్చి దానివల్ల సికిల్ సెల్ డిజీజ్ అనేది వస్తుంది అనమాట. ఇది ఎలాంటిది అంటే జన్యుపరమైన వ్యాధులు అనేవి రెండు రకాలు ఉంటాయి, ఆటోజోమల్ రెసెసివ్, ఆటోజోమల్ డామినెంట్. ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆటోజోమల్ రెసెసివ్. ఇప్పుడు హిమోగ్లోబిన్ కి సంబంధించి రెండు, ఏదైనా సరే జీన్ అనేది ఒక జతగా ఉంటుంది. సో ఆ హిమోగ్లోబిన్ కి సంబంధించిన ఆ జత జీన్ లో ఒక జీన్ ఒకటే డిఫెక్ట్ ఉందనుకోండి, దాన్ని సికిల్ సెల్ ట్రెయిట్ అంటారు. ఈ సికిల్ సెల్ ట్రెయిట్ ఉండే వాళ్ళు ఏంటంటే నార్మల్ గా హెల్దీ ఇండివిజువల్స్, అంటే ఆరోగ్యంగా, సికిల్ సెల్ డిజీజ్ లేని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటారు. అనీమియా ఉండేది చాలా లైట్ గా ఉంటుంది, మైల్డ్ గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హెల్దీ పాపులేషన్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆ జత జీన్స్ రెండిట్లో జన్యుపరమైన లోపం గానీ ఉంటే దాన్ని సికిల్ సెల్ డిజీజ్ అంటారు. సో ఈ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళలో ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు అనేవి బయటపడతాయి. సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ క్రైసిస్ అలాంటివి అనేవి వాళ్ళలో బయటపడతాయి. సో మన అదృష్టవశాత్తు ఏంటంటే ఇది ఆటోజోమల్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అయిపోయింది. నేను ఇంకొకటి చెప్పాను కదా, ఆటోజోమల్ డామినెంట్ అండి. ఆ డామినెంట్ ఏంటంటే ఆ జత జీన్లలో ఒక జీన్ ఎఫెక్ట్ అయినా సరే ఆ వ్యాధి యొక్క లక్షణాలు బయటపడతాయి. దాన్ని ఆటోజోమల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అంటారు. మన అదృష్టవశాత్తు ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆటోజోమల్ రిసెసివ్ అయిపోవడం వల్ల సికిల్ సెల్ ట్రెయిట్ ఉండే వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు, ఎలాంటి పర్యవసానాలు ఉండవు. రెండు జన్యుపరమైన జీన్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయో వాళ్ళకి సికిల్ సెల్ వ్యాధి అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక భార్యాభర్త ఇద్దరు సికిల్ సెల్ ట్రెయిట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి శిశువు గాని జన్మిస్తే ఆ శిశువులో 25% ఛాన్స్ ఉంటుంది సికిల్ సెల్ డిజీజ్ వచ్చే ఛాన్స్. 25% అసలు డిజీజే రాకపోవచ్చు, ఏమి ట్రెయిట్ రాకపోవచ్చు, సికిల్ సెల్ డిజీజ్ రాకపోవచ్చు.

0: 50% మాత్రం వాళ్ళు కూడా సికిల్ సెల్ ట్రైట్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సికిల్ సెల్ ట్రైట్ వాళ్ళు అనుకోండి 25% వరకే రాదు. ట్రైట్ అంటే ఆ రెండు జీన్స్ లలో ఒక జీన్స్ ఎఫెక్ట్ అయితేనే ట్రైట్ అంటారు. డిజీజ్ అంటే రెండు జీన్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ట్రైట్ లో ఏంటంటే వ్యాధి యొక్క లక్షణాలు ఏమీ ఉండవు. డిజీజ్ లో అంటే కంపల్సరీగా వ్యాధికి సంబంధించిన లక్షణాలు అనేది తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ క్రైసిస్ అనేవి మనం చూస్తామన్నమాట.
1: ఏ ప్రాంతాల వారిలో ఎక్కువగా ప్రజలు ఈ సికిల్ సెల్ బారిన పడుతుంటారు?
0: ఇప్పుడు మన ప్రపంచం మొత్తం జనాభా సంఖ్య తీసుకుంటే మొత్తం జనాభా సంఖ్యలో 5% మంది ఈ వ్యాధి బారిన పడిన వారు ఉన్నారు. సికిల్ సెల్ డిజీజ్ వ్యాధి వారి మన ప్రపంచంలో తీసుకుంటే ట్రాపికల్ కంట్రీస్ అంటే ఎక్కువ ఎక్కడ వేడి టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో బాగా వేడిగా ఆఫ్రికా, సబ్ సహారన్ ఆఫ్రికా అలాంటి ఏరియాస్ లో సికిల్ సెల్ డిసీజ్ అనేది చాలా చాలా కామన్. మన ఇండియాలో తీసుకుంటే ట్రైబల్ పాపులేషన్ వాళ్ళలో ఎక్కువగా చూస్తాము. సో ఏ రాష్ట్రాల్లో అయితే ఇట్లా గిరిజన ప్రజలు ఎక్కువ ఉంటారో, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, మన ఆంధ్రప్రదేశ్, వీళ్ళల్లో ఎక్కువగా మనము ఈ సికిల్ సెల్ ట్రైట్ మరియు సికిల్ సెల్ డిసీజ్ అనేది చాలా కామన్ గా చూస్తామన్నమాట గర్భిణీ స్త్రీలలో. అంతేకాకుండా ఇమిగ్రెంట్స్ ఉంటారు, వేరే ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువగా విజయనగరము, వైజాగ్, శ్రీకాకుళం, ఒరిస్సా ఆ ప్రాంతాల్లో కొంచెం కామన్ గా చూస్తుంటాం ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ అనేది.
1: అసలు సికిల్ సెల్ అనీమియానే ఎందుకు పిలుస్తారంటారు?
0: మామూలుగా మనకి నేను ముందు చెప్పినట్టు మన రక్తనాళాలలో రక్త కణాలు ఉంటాయి, వాటినే రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బిసిస్ అని అంటారనమాట. ఈ రక్త కణాలు అనేవి ఏంటంటే ఒక ఆరోగ్యవంతమైన ఇండివిజువల్, ఒక హెల్దీ ఇండివిజువల్ రౌండ్ షేప్ లో ఉంటాయి. దాని లోపల హిమోగ్లోబిన్ ఉంటుంది, ఆ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తీసుకెళ్తూ ఉంటుంది. దాని షేప్ రౌండ్ షేప్ ఉండడం వల్లనే మెనిస్కస్ షేప్ అంటారు. రౌండ్ షేప్ అంటే కూడా అది కొంచెం ఇట్లా డిప్రెషన్ ఉండి ఉంటుంది. ఆ షేప్ ఉండడం వల్ల అది రక్తంలో ఫ్రీగా వెళ్ళగలుగుతుంది, రక్త ప్రసరణ అనేది ఫ్రీగా జరుగుతుంది. ఈ సికిల్ సెల్ డిజీజ్ లో ఏమవుతుందంటే ఆ హిమోగ్లోబిన్ లో జీన్ డిఫెక్ట్ ఉండడం వలన అది అర్ధచంద్రాకారం, దాన్ని క్రిసెంట్ షేప్, గొడవలు ఏ ఆకారంలో ఉంటుంది, అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో రక్త కణాలు అనేవి అర్ధచంద్రాకారంలో ఉంటాయి, అందుకే దానికి సికిల్ సెల్ అనీమియా అనే పేరు వచ్చింది. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో కూడా మామూలుగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు రౌండ్ షేప్ లోనే ఉంటుంది ఆ రక్తంలో ఉండే కణం, ఆ రక్త కణం. వీళ్ళు ఎప్పుడైనా సరే డిహైడ్రేషన్ అంటే మన బాడీలో ఉండే ఫ్లూయిడ్ లెవెల్స్ అంటే నీరు తగ్గిపోయినా, తర్వాత ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా, ఏదైనా సరే ఊపిరితిత్తులకి బాగాలేకుండా వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా గానీ రౌండ్ గా ఉండే సెల్స్ ఏమవుతాయంటే ఆ క్రిసెంట్ షేప్ లోకి, అర్ధచంద్రాకారంలోకి మారిపోతాయి. అలా మారిపోవడం వల్ల ఏమవుతుందంటే రక్తనాళాల్లో ప్రసరణ సరిగా ఉండదు, రక్తం చిక్కబడిపోతుంది, ఏ అవయవానికి వెళ్లాల్సిన ఆక్సిజన్ సరిగ్గా అందదు. సో వాళ్ళకి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది మిగతా భాగాలలో. ఇప్పుడు కిడ్నీ తీసుకోండి, కిడ్నీలకి ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళదు. లివర్ తీసుకోండి, లివర్ కి సరిగ్గా వెళ్ళదు. తర్వాత బ్రెయిన్, ఎందుకంటే రక్తనాళాలంతా ఈ సికిల్ సెల్స్ అనేవి ఏంటంటే బ్లాక్ చేసి పెట్టేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే నార్మల్ గా అందాల్సిన ఆక్సిజన్ అనేది సరిగ్గా అందదు. దీన్ని ఏమంటారంటే సికిల్ సెల్ క్రైసిస్ అంటారు. మామూలుగా సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఉండదు ఇట్లా, కానీ ఎప్పుడైతే వీళ్ళకి డిహైడ్రేషన్ అని చెప్పాను కదా, నీరు తగ్గిపోవడం అలాంటి కండిషన్స్ కి వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో అప్పుడు ఏమవుతుందంటే ఈ సికిల్ సెల్ క్రైసిస్ అనేది వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు, సరిగ్గా రక్త ప్రసరణ లేదు ఆ అవయవానికి, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి కిడ్నీలలో ఇన్ఫెక్షన్ రావడం, దాన్నే పైలోనెఫ్రైటిస్ అంటారు. మూత్రంకి సంబంధించిన ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు, అంటే యూరిన్ లో ఇన్ఫెక్షన్ రావడం. తర్వాత లంగ్స్ లో కూడా ఇన్ఫెక్షన్, న్యూమోనియా లాంటిది రావడం. రక్తనాళాల్లో రక్తం ప్రసరణ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, గడ్డగడుతుంది, థ్రాంబోసిస్ అంటారు. అలాంటివి వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళల్లో. అంతేకాకుండా మామూలుగా మనకి రక్త కణం అనేది 4 నెలలు బతుకుంటుంది మన బాడీలో, కానీ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే 5 నుంచి 10 రోజుల వరకే బతుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఎక్కువ రక్త కణాలు చనిపోవడం వల్ల ఏమవుతుంది, రక్తహీనత వస్తుంది. దానివల్ల వాళ్ళకి అనీమియా వస్తుంది, సికిల్ సెల్ అనీమియా వస్తుంది. అంతేకాకుండా అనీమియా అనేది క్రానిక్ అనీమియా అంటారు, అంటే అప్పటికప్పటికి 2-3 నెలలు వచ్చి మందులు వేసుకోగానే తగ్గిపోయే అనీమియా కాదు అది. ఇది జీన్స్ కి సంబంధించింది కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకి కొంచెం అడాల్ట్ 18 ఇయర్స్ 19 ఇయర్స్ నుంచే వాళ్ళకి అనీమియా అనేది స్టార్ట్ అవుతుంది. అనీమియా అనేది అలానే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఉండి దానివల్ల ఏమవుతుందంటే హార్ట్ ఫెయిల్యూర్ లో కూడా వెళ్ళిపోతారు. ఎప్పుడైతే అనీమియా ఉన్న వాళ్ళలో హార్ట్ ఫెయిల్యూర్ అనేది కామన్, అంటే ఎప్పుడైనా సరే మనకు అనీమియా ఉంటే దాన్ని మనము సరిదిద్దుకోవాలి, మందులు వేసుకోవడమో బ్లడ్ ఎక్కించుకోవడమో. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే గుండె సరిగ్గా కొట్టుకోదు, హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోతుంది, గుండె వాపు కూడా వస్తుంది అన్నమాట.
1: ఈ సికిల్ సెల్ అనేది గర్భిణీ స్త్రీలలో ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు?
0: మామూలు ఇండివిజువల్ తో పోల్చుకుంటే, అంటే గర్భం లేకుండే వాళ్ళతో పోల్చుకుంటే గర్భిణీ స్త్రీలలో ప్రతి ఆర్గాన్ లో చేంజ్ ఉంటుంది. ప్రతి అవయవంలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, తర్వాత హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, తర్వాత ప్రతిది. ఇప్పుడు థైరాయిడ్ ఉంది అనుకోండి, వాళ్ళకి థైరాయిడ్, ఎందుకంటే ఆమెకి కావాలి బిడ్డకి కావాలి. సో గర్భం అనేది ఒకటి కొంచెం రిస్క్ అయితే దాని

0: పాటు సికిల్ సెల్ డిజీజ్ ఉంటే ఇంకా హై రిస్క్. ఫస్ట్ మొదటి 3 నెలలు ఏమవుతుంది వాళ్ళకి, వాంతులు ఎక్కువగా అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, డీహైడ్రేషన్ లోకి వెళ్తారు. డీహైడ్రేషన్ లో వెళ్తే సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళకి ఏమవుతుంది, సిక్లింగ్ అని ఇందాక చెప్పాను కదా, ఆ సెల్స్ అన్ని అర్ధచంద్రకాలంలో క్రిమోన్ షేప్ అయిపోయి ఆ రక్తనాళాలు అనేటివి బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేయడం వల్ల జాయింట్స్ కి, బోన్ కి సరిగ్గా బ్లడ్ వెళ్ళదు, జాయింట్స్ కి వెళ్ళదు, కిడ్నీలకు వెళ్ళదు, లివర్ కి వెళ్ళదు, ఊపిరితిత్తులకు వెళ్ళదు. వీటన్నిటికి వెళ్ళకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి. సో వాళ్ళ సెప్సిస్, దాన్ని ఇన్ఫెక్షన్ గానీ మనకి బాడీ అంతా పాకింది అనుకోండి, దాన్ని సెప్సిస్ అంటారు. సెప్సిస్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత డీప్ విన్ థ్రాంబోసిస్ అంటే రక్తనాళాల్లో గడ్డలు కట్టడం, చివరికి ప్రాణాలు కూడా పోతాయి అన్నమాట. అంతేకాకుండా 5 to 10 days అనే చెప్పాను కదా లైఫ్ స్పాన్, 5 to 10 రోజుల వరకే ఉంటాయి సికిల్ సెల్ డిజీజ్ లో ఉండే వాళ్ళలో రక్త కణాలు 10 రోజుల వరకే ఉంటాయి. తర్వాత ఏమవుతాయంటే ఆ సెల్స్ అనేవి లైసిస్, లైసిస్ అంటే ఏంటంటే అవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఆ బ్రేక్ అవడం వల్ల జాండీస్ అనేది వస్తుంది వాళ్ళకి. అంతేకాకుండా లివర్ గాని ఎఫెక్ట్ అయితే లివర్ వల్ల కూడా జాండీస్ వస్తుంది. అంతేకాకుండా వీళ్ళల్లో హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పాను. సో వీటన్నిటి వల్ల ఎఫెక్ట్ గర్భం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే, 3 నెలలు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు తల్లి నుంచి బిడ్డకి రక్తం ఎట్లెళ్తుంది, రక్త ప్రసరణ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు రక్త ప్రసరణ అది సరిగ్గా లేకపోతే, బిడ్డకి సరిగ్గా రక్తం అందకపోతే అబార్షన్ అవుతుంది. అంతేకాకుండా వీళ్ళకి బేబీ గ్రోత్, ఒకవేళ అబార్షన్స్ అవ్వకుండా వాళ్ళు 5 నెలల 6 నెలల వరకు వెళ్ళారనుకోండి, ఈ రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే శిశువు యొక్క పెరుగుదల అనేది, మామూలు హెల్దీగా ఉండే ప్రెగ్నెంట్ మదర్ లో ఎట్లయితే బేబీ పెరుగుదల ఉంటుందో, వెయిట్ గెయిన్ అవునో అట్లా ఉండదు, తగ్గిపోతుంది. ఎందుకంటే రక్త దాన్ని IUGR ఇంట్రాయూటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటారనమాట, రక్త ప్రసరణ సరిగ్గా లేదు. సో మనం బేబీ సరిగ్గా పెరగకపోతే ఏం చేస్తాము, త్వరగా ఆపరేషన్ చేసి తీసేయాలి. డెలివరీ ఆపరేషన్ డెలివరీ నార్మల్ డెలివరీ ఏదో ఒకటి త్వరగా డెలివరీ చేస్తాం, అప్పుడు బేబీ నెల నిండుకుండానే పుడతారు. అంతేకాకుండా మదర్ లో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటారు. అంటే ఇప్పుడు మామూలుగా బీపీ షుగర్లు అనేవి వస్తుంటాయి, నార్మల్ జనాలకు వచ్చే షుగర్ బీపీ వేరు, ప్రెగ్నెన్సీ మదర్స్ కు వచ్చే షుగర్ బీపీ వేరు. సో ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్సెస్ చాలా అధికంగా ఉంటాయి. సో బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, ఫిట్స్ అలాంటి కాంప్లికేషన్స్ కూడా వీళ్ళల్లో ఎక్కువ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా డెలివరీ టైంలో కూడా వీళ్ళకి బ్లడ్ అనేది ఎక్కువ పోతుంది, పోస్ట్ పార్టమ్ హెమరేజ్. మామూలుగా రక్తస్రావం అనేది అవుతుంది కానీ వీళ్ళకి ఆల్రెడీ అనీమియా ఉంది, సికిల్ సెల్ అనీమియా ఉంది. సికిల్ సెల్ డిజీజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే రక్తస్రావం అనేది అధికంగా జరుగుతుంది. ఇప్పుడు మనం నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నాం, ఎవరినైనా సరే నార్మల్ డెలివరీకి చూస్తాం. చేసేటప్పుడు ఆ బేబీ గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రసవం వల్ల వచ్చే స్ట్రెస్ కూడా తట్టుకోలేదు బేబీ. సో నార్మల్ డెలివరీ కంటే కూడా ఇంక వెంటనే ఏం చేస్తాం, ఆపరేషన్ చేసి తీసేస్తాం. ఇప్పుడు బేబీ హార్ట్ బీట్ పడిపోతుంటే ఇంకా డెలివరీ అవ్వడానికి చాలా టైం ఉందంటే ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తాము. సో సిజేరియన్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటాయి అన్నమాట.
1: అసలు గర్భం రావడానికి ముందే సికిల్ సెల్ ఎనీమియా మనం ఎలా గుర్తించవచ్చు అంటారు?
0: సికిల్ సెల్ ఎనీమియా అనేది మనము భార్యాభర్తలు ఇద్దరు ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు, ఏ భార్యాభర్తలైనా సరే హెల్దీగా ఉన్నా, ఏదైనా జబ్బు వ్యాధి ఉన్నా కూడా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ చెకప్ కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. మనలో ఉండే ఏదైనా కొత్త జబ్బులు ఉంటే బయటపడతాయి, లేకపోతే ఏదైనా జబ్బు ఉండి మనం ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఆ ప్రెగ్నెన్సీ సాఫీగా స్మూత్ గా తల్లి బిడ్డకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా డెలివరీ అవ్వచ్చు. హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరోసిస్ అనే టెస్ట్ ద్వారా మనము మన బాడీలో ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ ట్రైట్ ఉందా లేదా అని మనం కనుక్కోవచ్చు అనమాట. ఇంకొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళకి అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ అంటే కౌమార దశ ఉన్నప్పటి నుంచే కొంచెం అనీమియా వస్తుంది వాళ్ళకి. మామూలుగా అనీమియా అంటే ఐరన్ మాత్రలు వేసుకుంటే తగ్గిపోవడం అట్లా జరుగుతుంది, కానీ ఈ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళు ఏంటంటే ఐరన్ వేసుకుంటే అసలు తగ్గదు. వీళ్ళల్లో ఐరన్ అనేది నార్మల్ గా అన్న ఉంటుంది, లేకపోతే ఐరన్ ఓవర్లోడ్ అవుతుంది. ఇంతకు నేను చెప్పినట్టు సెల్ బ్రేక్ అవుతుంది అని చెప్పేది, సెల్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, దాని లోపల ఉండే హిమోగ్లోబిన్ బయటకు వస్తుంది. ఆ రక్తకణం బ్రేక్ అయినప్పుడు హిమోగ్లోబిన్ అంతా ఐరన్, సో ఐరన్ అంతా ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట. అంటే 5 to 10 రోజులకు ఒకసారి బ్రేక్ అవుతుంది, ఐరన్ రిలీజ్ అవుతుంది, మన బ్లడ్ లో అంతా ఐరన్ ఓవర్లోడ్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఈ సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు ఎప్పుడు కూడాను ఐరన్ అనేది డెఫిషియన్సీ ఉంటే తప్ప తీసుకోకూడదు. మామూలుగా మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, మామూలు 12 పాయింట్లు ఉండాల్సింది, 8 పాయింట్లు ఉండగానే డాక్టర్ గారు సరే అమ్మ ఐరన్ వేసుకోండి అంటారు. ఐరన్ వేసుకున్నావు, 2-3 నెలలు అయినా నువ్వు ఐరన్ నింగుతున్నా నీకు తగ్గట్లేదు అంటే నీకు ఇంకొక ఏదో లోపం ఉంది, జన్యుపరమైన లోపం. అది 2 రకాలు ఉన్నాయి, ఒకటి సికిల్ సెల్ డిజీజ్, ఒకటి ఇంకోటి థాలసీమియా అని ఒకటి ఉంది. ఆ 2 హిమోగ్లోబిన్ కి సంబంధించిన వ్యాధులు అనమాట. సో అట్లా కంట్రోల్ అవడం లేదు అంటే, నువ్వు ఐరన్ మాత్రం వేసుకున్నా కూడా నీ అనీమియా కంట్రోల్ అవడం లేదు అంటే, అప్పుడు నువ్వు ఈ సికిల్ సెల్ డిజీజ్ కోసం చెక్ చేసుకోవాలి. HPLC హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరోసిస్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ చేసుకోవడం ద్వారా మనము మనకి సికిల్ సెల్స్ మన బ్లడ్ లో ఉన్నాయా లేదా, సికిల్ సెల్ హిమోగ్లోబిన్ ఉందా లేదా అనేది మనకి ముందే తెలుసుకోవచ్చు.
1: ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయాక మనం ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సికిల్ సెల్ డిజీజ్

0: చెప్పుకునే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు చేసుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక స్త్రీకి సికిల్ సెల్ డిజీజ్ ఉంది, ఆమె ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకోండి, ఇద్దరు పార్ట్నర్స్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి వాళ్ళకి సికిల్ సెల్ ట్రెయిటా సికిల్ సెల్ డిజీజా. బ్లడ్ లో ఐరన్ లెవెల్స్ చెక్ చేసి ఐరన్ తక్కువగా ఉందంటేనే మీరు ఐరన్ మాత్రం వేసుకోవాలి, లేకపోతే ఫోలిక్ యాసిడ్ 1 mg ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు డైలీ ఫోలిక్ యాసిడ్ 1 mg పర్ డే అనే డోస్ చొప్పున రోజు వేసుకోవాలి. అంతేకాకుండా సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళు కొన్ని డ్రగ్స్ తీసుకుంటుంటారు, హైడ్రాక్సీ యూరియా అలాంటి డ్రగ్స్, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ తగ్గించడానికి. ఆ డ్రగ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో టెరటోజెనిక్ అంటారు, అంటే అవి కానీ ఆమె తీసుకుందనుకోండి బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటివి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 3 నెలల ముందే ఆపేసేయాలి. నేను ఆల్రెడీ చెప్పినట్టు వీళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సిన్స్ ఉంటాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్, మెనింగోకోకల్ వ్యాక్సిన్స్, అలాంటి వ్యాక్సిన్స్ అనేవి ముందే తీసుకోవాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందే. ఇలా తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వాటికి కూడా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఏంటంటే ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, సికిల్ సెల్ రెటినోపతి అనేది వస్తుంది వాళ్ళకి. సో ఐ చెక్అప్ చేసుకోవడం, బీపీ చెక్ చేసుకోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్. సో ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేసుకుని యూరిన్ కల్చర్ ఇచ్చి ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్ చేసుకోవడం. సో ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళకి ఏవేవి లోపాలు ఉన్నాయి చేసుకుని దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుని ప్లాన్ చేసుకుంటే ఆమెకి ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. అంతేకాకుండా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ముందే ట్రీట్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే మంచిది. అనీమియా ఉంది, అనీమియాని కరెక్ట్ చేసుకోవాలి. హిమోగ్లోబిన్ మినిమం 10 to 11 points వరకు పెట్టుకోవాలి, దానికంటే తక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఆమెకి హిమోగ్లోబిన్ 8 points ఉందనుకోండి, గర్భవతి అయ్యాక ఆమెకి ఎంత తీసుకున్నా హిమోగ్లోబిన్ అనేది కరెక్ట్ అవ్వదు. సో దానికంటే ముందు ఏదైనా ఇబ్బంది ఉంటే అన్ని ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. అంతేకాకుండా వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్, గుండె జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోవచ్చు, అప్పుడు ఎకో కూడా చేసుకోవాలి. అల్ట్రాసౌండ్ లో కిడ్నీస్ కూడా చూయించుకోవాలి, కిడ్నీ ఇన్ఫెక్షన్ రాకుండా. అన్ని చెక్ చేసుకుని అంతా నార్మల్ గా ఉంది, ఏమి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటే మంచిది. ప్రెగ్నెన్సీ అయ్యాక ఇప్పుడు ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు జస్ట్ గైనకాలజిస్ట్ లేకపోతే ప్రసూతి డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోదు. ఒక మల్టీ డిసిప్లినరీ అంటే సికిల్ సెల్ ట్రీట్ చేసే డాక్టర్స్ ఉంటారు, హెమటాలజిస్ట్, తర్వాత బ్లడ్ ఎక్ ఇచ్చే డాక్టర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, తర్వాత జనరల్ ఫిజిషియన్, వీళ్ళందరితో ఫాలోఅప్ రెగ్యులర్ గా ఉండాలి. ప్రెగ్నెంట్ అయ్యే ముందే కాదు, ప్రెగ్నెంట్ అయ్యే ముందు ఏదైతే ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు డ్రగ్స్ అవి ఆపేసేయాలి. ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అనుకోండి, తను ఏమేమి డ్రగ్స్ తీసుకుంటున్నారో అన్ని ఆపేసి ప్రెగ్నెన్సీలో సేఫ్ గా ఉండే మందులే వేసుకోవాలి. అన్ని మందులు వేసుకోలేము. అంతేకాకుండా ఫోలిక్ యాసిడ్ ఆల్రెడీ చెప్పాను, ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు 1 mg వేసుకుంటే సరిపోతుంది. ప్రెగ్నెంట్ అయ్యాక డైలీ 5 mg వేసుకోవాలి. వ్యాక్సిన్స్ అనేవి, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అన్ని ముందే తీసుకుని ప్లాన్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యాక కూడా ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు, దానివల్ల ఏంటంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మనకి రాకుండా ఉంటుంది. ప్లస్ వీళ్ళలో ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ బీపీ రాకుండా ఆస్పిరిన్ అనే మాత్రం రాసిస్తుంటారు, అంటే ఆ ఆస్పిరిన్ మాత్రం డైలీ వేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళలో గర్భానికి సంబంధించిన బ్లడ్ ప్రెషర్, అంటే అధికంగా రక్తపోటు రాకుండా మనము వీళ్ళని కాపాడచ్చు అనమాట. అంతేకాకుండా మొదటి 3 నెలలు ఆల్రెడీ చెప్పాను వాంతులు అనేవి ఎక్కువ అవుతుంటాయి, కంపల్సరీ డీహైడ్రేషన్ లోకి అసలు వెళ్ళకూడదు, అంటే అడిక్వేట్ హైడ్రేషన్, బాగా నీళ్లు తాగుతూ ఉండాలి. డీహైడ్రేట్ అంటే మన బాడీలో ఫ్లూయిడ్ లెవెల్స్ ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆక్సిజన్, ఆక్సిజన్ అనేది ఎప్పుడు హైపోక్సియా అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా చూసుకోవాలి. మన బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్ లో పడిపోతే ఏమవుతుంది, సిక్లింగ్ వస్తుంది, దానివల్ల మళ్ళీ సికిల్ సెల్ క్రైసిస్, ఇందాక చెప్పినట్టు బ్లడ్ లో అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళు లంగ్ కి, ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఊపిరితిత్తులో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకొని బాగా ఆక్సిజన్ వెళ్లేలాగా, ఇట్లా ఎక్కువ కూడా గాలి, బాగా ఆక్సిజన్ అందే చోట వాళ్ళు ఉండాలి. ఒకవేళ హిమోగ్లోబిన్ అనీమియా వల్ల పడిపోయింది అనుకోండి, ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటారు, ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే బ్లడ్ మారుస్తారు అనమాట, ఆ సికిల్ సెల్స్, ఆ సిక్లింగ్ అయిన సెల్స్ ని తీసేసి వేరే బ్లడ్ ఎక్కిస్తారు, అవన్నీ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే గ్రోత్ స్కాన్ అనేది ఇంపార్టెంట్. బిడ్డ పెరుగుదల అనేది హెల్దీగా ఉండే గర్భిణీ స్త్రీతో పోల్చుకుంటే, ఆరోగ్యవంతమైన గర్భిణీ స్త్రీలతో పోల్చుకుంటే వీళ్ళల్లో పెరుగుదల అనేది కొంచెం తక్కువ ఉంటుంది. 6 నెలల తర్వాత ప్రతి 3 వారాలకు ఒకసారి గ్రోత్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
1: డాక్టర్ గారు, అలాగే అసలు శిశువు జన్మించడానికి ముందే మనం ఈ సికిల్ సెల్ వ్యాధిని గుర్తించవచ్చండి?
0: మనం గర్భం దాల్చినప్పుడే మన బిడ్డకి సికిల్ సెల్ డిజీజ్ ఉందా లేదా అనేది మనం కనుక్కోవచ్చు. అది మనం ఫస్ట్ ట్రైమిస్టర్ లోగా, ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 మాసాలు, సెకండ్ ట్రైమిస్టర్ అంటే తర్వాత 3 మాసాలు, 20-28 weeks అంటే 7వ నెల వరకు. దానికి ఏమేమి ఉన్నాయంటే ఆమ్నియోసెంటసిస్, ఉమ్మనీరు. ఆ ఉమ్మనీరులు ఏమవుతుందంటే బిడ్డ యొక్క కణాలు ఉంటాయి, సో ఆ కణం తీసి ఆ కణం లోపల మనం చెక్ చేయొచ్చు, జీన్ టెస్ట్ చేయొచ్చు.

0: తీసుకోవచ్చు అన్నమాట.
1: అసలు ప్రసవం సమయంలో సికిల్ సెల్ ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ప్రసవం టైంలో ఆల్రెడీ సికిల్ సెల్ డిజీజ్ వల్ల ఏమవుతుంది, సికిల్ సెల్ అనీమియా వస్తుంది. అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ డిజీజ్ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో కానీ చిన్న చిన్న హాస్పిటల్లో కానీ డెలివరీలు ప్లాన్ చేసుకోకూడదు. టెరిషరీ కేర్ సెంటర్ అంటే పెద్ద హాస్పిటల్స్ ఎక్కడైతే బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్, తర్వాత అందరు డాక్టర్స్, జనరల్ ఫిజిషియన్, ఏ కాంప్లికేషన్ వచ్చినా ట్రీట్ చేసే డాక్టర్స్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటారో అలాంటి చోట వాళ్ళు డెలివరీ ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్ గా డెలివరీ టైంకి నొప్పుల టైంలో కూడా వెళ్ళడం కరెక్ట్ కాదు. డెలివరీ టైంలో బ్లడ్ అనేది కంపల్సరీగా వీళ్ళు రెడీగా పెట్టుకొని ఉండాలి. డీహైడ్రేషన్ అవ్వకూడదు కంపల్సరీ. ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి, సరిగ్గా నీళ్లు తీసుకోము, సరిగ్గా వాటర్ తీసుకోము, ఆ నొప్పులు తట్టుకోలేక, కానీ అది మాత్రం గుర్తు అడికడికి ఖచ్చితంగా నీళ్లు అనేవి తాగుతూ ఉండి హైడ్రేటెడ్ గా ఉండాలి పేషెంట్. అంటే బాగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా నెల నిండకుండానే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు, కడుపులో తట్టుకోలేదు ఆ స్ట్రెస్ ని, ఆ లేబర్ స్ట్రెస్ ని. సడన్ గా హార్ట్ బీట్ కూడా, దాన్ని ఇంట్రాయూటరైన్ ఫీటల్ డెత్ అంటారు. అంటే గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ యొక్క హార్ట్ బీట్ ఆగిపోయే రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో. సికిల్ సెల్ డిజీజ్ వల్ల ప్రాబ్లం రాకపోవచ్చు శిశువులో, కానీ ప్రీమెచ్యూర్ డెలివరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. ఐసీయూలో కూడా ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, అసలు ఈ సికిల్ సెల్ ఎనీమియాని మనం కేవలం ఔషధాలతో నయం చేయవచ్చు అంటారా, లేదంటే అసలు దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమైనా ఉందంటారా?
0: ఇది జన్యుపరమైన డిజీజ్ కాబట్టి, వ్యాధి కాబట్టి శాశ్వత పరిష్కారం అనేది ఏమీ ఉండదు. మన వ్యాధి ఉందా లేదా అని ఒకటి మనల్ని మనం చెక్ చేసుకోవడం బ్లడ్ టెస్ట్ ద్వారా, శిశువుకి ఉందా లేదా అంటే వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయని మనం ముందే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సికిల్ సెల్ ట్రేట్ అనుకోండి, నేను చెప్పినట్టు 50% ట్రేట్ వస్తుంది, 25% అసలు రాకపోవచ్చు, ఇంకొక 25% సికిల్ సెల్ డిజీజ్ వస్తుంది. అదే ఇద్దరికి సికిల్ సెల్ డిజీజ్ ఉంటే 50% ఛాన్స్ సికిల్ సెల్ డిజీజ్ ఉండే ఛాన్స్. సో అట్లా మనం ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే భార్యాభర్తలు చెక్ చేసుకోవడం మనకి ఉందా లేదా అని. మెయిన్ గా ఈ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళకి కొన్ని డ్రగ్స్ ఇస్తారు, వాటి వల్ల వచ్చే పర్యవసానాలు కాంప్లికేషన్స్ తగ్గించడానికి. అలా కాంప్లికేషన్స్ తగ్గించడానికి మందులు ఉన్నాయి, కానీ ఈ సికిల్ సెల్ డిజీజ్ ని అరికట్టడానికి మందులు లేవు.
1: సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్ స్పాన్ ఎంత వరకు ఉండొచ్చు అంటారు?
0: వీళ్ళకి కొంచెం రిస్క్ ఎక్స్పోజ్ అయినప్పుడు మార్టాలిటీ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారనుకోండి, సేమ్ ఇట్లా డీహైడ్రేషన్, హైపోక్సియా అలాగ ఉన్నప్పుడు వాళ్ళు సడన్ గా సికిల్ సెల్ క్రైసిస్ లోకి వెళ్ళి దానివల్ల వాళ్ళకి లైఫ్ స్పాన్ తగ్గచ్చు, కానీ ఇది ఉన్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలే బతుకుతారు అట్లే
1: లేదు. సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించిన ఎన్నో విషయాలను గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగ గారు ఇప్పటి వరకు మనకు ఎన్నో విషయాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ ప్రియాంక గారు.
2: అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఇప్పుడు రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సీతారామ కళ్యాణం ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన ఆత్రేయ. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ వనస్థలపురం శ్రోతలు రేణుకా, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప వీరందరి కోరికపై ఈ పాట.

తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిక్విత్ వీరి కోరికపై ఖైదీ నంబర్ 786 ఈ చిత్రానికి ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన భువనచంద్ర.

తర్వాత అమరావతి నుంచి సైదాబి వీరు కోరుతున్నారు. నోము ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

తర్వాత మీరు వినబోతున్న పాఠం మనుషులు మారాలి. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. గీత రచన శ్రీశ్రీ, సంగీతం జేవి రాఘవులు. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న. వీరి కొరకుపై ఈ పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: యాదాద్రి భువనగిరి జిల్లా రేవణపల్లి నుంచి వేణమ్మ, పద్మశాలి, బాలయ్య, బాబు వీరు కోరుతున్నారు. ఆనంద భైరవి ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన వేటూరి.

విశాఖపట్నం ఐటిఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్. వీరు కోరుతున్నారు అభిలాష ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన వేటూరి.

తర్వాత మీరు వినబోతున్న పాట పెళ్లి చేసుకుందాం. ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, రమేష్ వీరి కొరకుపై ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా నాలుగు స్తంభాలట ఈ చిత్రానికి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపోల నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని ఇంకా వారి కుటుంబ సభ్యులు.

మీరు ఇంతవరకు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. గుర్తు చేసుకుందాంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా గీతాంజలి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట వింటారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు వన్డే ఆర్జే కార్యక్రమం వింటారు.
1: ఎస్ఏ రైటింగ్ ఇంగ్లీష్ కాంపిటీషన్లో ప్రైజ్ గెలిచి తన దగ్గర ఉన్న ఎన్నో విశేషాలు చెప్పడానికి వన్డే ఆర్జేగా తన టాలెంట్ చూపించడానికి మన ముందు ఉన్నారు లావణ్య. హాయ్ లావణ్య.
2: హలో.
1: ఎలా ఉన్నారు?
2: ఫైన్.
1: ముందుగా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అంత మందిలో కూడా ది బెస్ట్ గా పర్ఫామ్ చేసినందుకు.
2: థ్యాంక్ యూ సో మచ్.
1: ప్రజెంట్ నువ్వేం చేస్తున్నావు?
2: ప్రజెంట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను, చదువుతున్నాను.
1: నీ హాబీస్ ఏంటి?
2: వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ గేమ్స్ అవుట్ సైడ్.
1: అవుట్ సైడ్? మొబైల్లో మాత్రం ఆడవు?
2: మొబైల్లో లేదు.
1: మొబైల్కి అయితే దూరంగానే ఉంటున్నావు. ఎప్పుడు రేడియోలో వింటుంటావు?

0: ఆర్జే మాటలు. కానీ ఈరోజు నువ్వే ఆర్జే సీట్లో కూర్చొని మైక్లో మాట్లాడుతున్నావు. నీ మాటలు ఎంతో మంది వింటున్నారు బయట, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అసలు నీ ఫీలింగ్ ఎలా ఉంది?
1: అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫీలింగ్ సో ఎక్సైటెడ్ అండ్ ఎప్పుడు అనిపిస్తుంది కదా ఏదో ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ చేయాలి అని చెప్పి. సో ఐ ఫీల్ దిస్ ఈస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని అంటాను.
0: ఓ, ఇట్స్ ద బెస్ట్ మూమెంట్ అంటావు అయితే. చాలా హ్యాపీ అయితే.
1: వెరీ ఎక్సైటెడ్ ఆల్సో.
0: సరే, ఎస్ఐ కాంపిటీషన్ కి ప్రిపేర్ అవడానికి నువ్వు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటావు కదా, అందులో ఏదైనా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమైనా చెప్తావా ఆకాశవాణి గురించి?
1: ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇస్ ఫార్మర్స్ కి ఎడ్యుకేషన్ చేయాలి, చదవాలి అన్న వాళ్ళకి అప్పట్లో ఏ స్కోప్ లేదు. అలాంటి టైంలో ఆకాశవాణి ఇస్ బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుని చదువుతూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు దెమ్. ఆకాశవాణి బెస్ట్ రోల్ ప్లే చేసిందని చెప్తాను. అందరికి యూస్ఫుల్ గా అప్పటి రోజుల్లో చాలా యూస్ఫుల్ గా ఉన్నదని చెప్పగలుగుతాను.
0: నీ లైఫ్ లో జరిగిన ద బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా మాతో షేర్ చేసుకుంటావా?
1: బెస్ట్ మూమెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటర్ లో స్కాలర్షిప్ వస్తుంది అని చెప్పి అనుకున్నాను, కానీ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిట్ అండ్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని చెప్తాను. ఆకాశవాణిలో మాట్లాడడం కూడా
0: చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నావు అయితే.
1: వెరీ ఎక్సైట్.
0: అలాగే నీ లైఫ్ లో జరిగిన ఒక మోటివేషన్ మూమెంట్ ఏదైనా ఉందా, అంటే మీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ఒక మంచి విషయం నువ్వేమైనా తెలుసుకున్నావా?
1: తెలుసుకుంటాం, రోజు ఏదో ఒక మోటివేషన్ మూమెంట్ తెలుసుకునే ఉంటాము. మదర్, ఫాదర్, ఫ్యామిలీ నుంచి ఏదో ఒక మోటివేషన్ మూమెంట్ ఉంటది.
0: మరి అవన్నీ ఫాలో అవుతున్నావా?
1: అవుతాము, అప్పటికప్పుడు చేసేయాలి అని అనేసుకుంటాము, కానీ ఎస్ నేను ఫాలో అవుతాను.
0: ట్రై చేస్తావు వీలైనంత వరకు. మోటివేషన్ అంటే గుర్తొచ్చింది, నీ లైఫ్ లో ఎవరైనా ఇన్స్పిరేషన్? ఎవరు నీ లైఫ్ లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా?
1: ఉన్నారు.
0: ఎవరు?
1: నేను పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ వాళ్ళ నేమ్స్ చెప్పను, కానీ మా ఫ్యామిలీలోనే ఉన్నారు. ఇట్ ఈస్ మై బ్రదర్. ఐ డోంట్ నో వై బట్ ఐ ఆల్వేస్ సీ హిమ్. ఐ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ వెరీ ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతాను. ఎందుకో తెలీదు, ఫస్ట్ నుంచి తన స్టాండ్ మీదే ఉన్నాడని ఫీల్ అవుతాను.
0: మీ బ్రదర్ ని చూసి ఎక్కువగా నువ్వు ఇన్స్పైర్ గా ఫీల్ అవుతా ఉంటావు. లావణ్య, ఎక్కువ నువ్వు ఇంట్లో ఫుడ్ ఇష్టపడతావా, లేదంటే అమ్మ వండిన ఫుడ్ ఇష్టపడతావా, లేదంటే బయట ఫుడ్స్ అంటే బిర్యానీ లైక్ ఇట్లా ఫాస్ట్ ఫుడ్స్ అలాంటి ఏమన్నా ఇష్టపడతావా?
1: రెండు.
0: రెండు
1: అమ్మ చేతి వంట మిస్ అవ్వకూడదు,
0: ఏదైనా ఓకే. సరే, కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను, ఓకే? దానికి రెడీయా?
1: రెడీ.
0: ఓకే, ఒక వారం రోజుల పాటు కేవలం ఒకే ఫుడ్ తినాలంటే నువ్వేం తింటావు?
1: బిర్యానీ.
0: బిర్యానీ? వారం రోజుల పాటు డైలీ బిర్యానీ తింటావు?
1: ఇట్స్ నథింగ్ బోర్ కదా, వి డైజెస్ట్ చేసుకోగలం.
0: ఓకే, మూడు పూట్లు బిర్యానీ తింటా అంటారు. నీ జీవితాన్ని ఒక సినిమాలా తీస్తే టైటిల్ ఏం పెడతావు? ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి నువ్వు టైటిల్ ఇస్తున్నావు, అలాగే నీ లైఫ్ కి టైటిల్ ఇచ్చుకుంటున్నావు, ఏం టైటిల్ ఇస్తావు?
1: గోల్ హూ హాస్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అని.
0: ఓకే, పెద్ద టైటిల్ ఇచ్చేసావు. నీకు టైం మిషన్ దొరికితే గతానికి వెళ్తావా భవిష్యత్తుకి వెళ్తావా?
1: గతంకే వెళ్తాను.
0: గతానికే వెళ్తావు? ఏ గతంలో ఏమైనా చేసావా?
1: వెరీ స్వీట్ మెమోరీస్, సచ్ ఏ క్యూట్ మూమెంట్స్, వి మిస్ దట్.
0: ఓకే, ఆ స్వీట్ మూమెంట్స్ ని మళ్ళీ క్యాచ్ అప్ చేయాలంటావు అయితే. పరీక్షల్లో ఒక ఫన్నీ సబ్జెక్ట్ పెట్టాలంటే దాని పేరేం పెడతావు? ఫన్నీ సబ్జెక్ట్
1: పేరే ఫన్నీగా పెడతాను. బుక్ చదువుకోండిరా బాబు,
0: బుక్ చదువుకోండిరా బాబు అని ఫన్నీగా
1: పెడతాను.
0: వెరీ గుడ్ టైటిల్, బుక్ చదువుకోండిరా బాబు, బాగు పడతారా బాబు. ఓ, ఇట్స్ వెరీ గుడ్. మీ చిన్ననాటి అల్లరి పనుల్లో ఒకటి చెప్పండి, ఏదైనా ఫన్నీ మూమెంట్.
1: మేము టీ తాగుతుంటాం, మా అక్క నేను టీ తాగుతుంటాం. ఒకసారి మా అక్క ఏం చేసింది, వేటి నా కాళ్ళ మీద ఒంపేసింది. సీరియస్ ఏం అవ్వలేదు, కానీ జస్ట్ ఫన్నీ, వెరీ ఫన్నీ.
0: ఇట్స్ ఫన్నీయా?
1: యెస్, వెరీ ఫన్నీ. మాట్లాడుకుంటూ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. అప్పుడు అందులో కూడా తను నన్ను నవ్వించడానికే చూసింది.
0: ఇట్స్ ద బెస్ట్ మూమెంట్, ఫన్నీ మూమెంట్ అంటారు అయితే.
1: మూమెంట్ క్యూట్ మూమెంట్ అని చెప్పు.
0: నీకు ఒక రోజు కనిపించకుండా పోయే సూపర్ పవర్స్ వస్తే మొదటి నువ్వు ఏం చేస్తావు?
1: వెళ్ళిపోతాను ఈ దేశం నుంచి.
0: ఇక్కడ నుంచి ఒక రోజులు వెళ్ళిపోతావా? అంటే వీళ్ళని, లేకపోతే వీళ్ళని కొట్టాలి, వీళ్ళని తిట్టాలి, లేకపోతే వీళ్ళతో ఏదన్నా అల్లరి పని చేయాలి, అది అందులో నేను కనపడకూడదు అని ఏం చేయాలా? మీ ప్రిన్సిపల్ సార్తో కనపడకుండా ఏదన్నా ఫన్నీ మూమెంట్స్ చేయడం గానీ అలా ఏమైనా చేస్తావా? నీ లైఫ్ లో అంటే చేయనంటావు, అంటే యు ఆర్ గుడ్ గర్ల్ అయితే.
1: ఐ డోంట్ వాంట్ టు డూ దట్ సచ్ థింగ్స్ అని చెప్తాను అంతే.
0: ఓకే, ఎక్కువగా నువ్వు ఏ గేమ్స్ ఆడుతావు అంటావు?
1: జస్ట్ సమ్ స్పేస్ తీసుకుంటానన్న, జస్ట్ వాకింగ్, షటిల్.
0: షటిల్ వాకింగ్ కూడా గేమ్ అన్న ఈరోజు తెలిసింది.

0: నార్మల్
1: జస్ట్ నార్మల్
0: అంటే నార్మల్ గర్ల్ లవణ్య
1: అంతే,
0: నో స్పెషల్, నో స్పెషల్,
1: నో స్పెషాలిటీ.
0: ఏదన్నా నీకు ఒక టూరిస్ట్ ప్లేస్ వెళ్ళాలంటే వండర్ఫుల్ ప్లేస్, సో అలాంటి ప్లేస్ ఏమన్నా నీకు ఏమన్నా బెస్ట్ బెస్ట్ గా ఉందా నీ డ్రీమ్ లో?
1: ఉంది, బట్ అదంత టూరిస్ట్ ప్లేస్ కాదు. అరకు అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అని.
0: అరకు వెళ్ళాలి అనుకుంటున్నావు? అవట్లేదు, ఖచ్చితంగా వెళ్తావు, ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చావంటే అక్కడ దాకా వెళ్ళకుండా మాత్రం నువ్వు ఊరుకో, ఖచ్చితంగా లావణ్య వెళ్తావు నువ్వు కంపల్సరీ. అసలుకి అరకు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు? అక్కడ అరకు స్పెషల్ గా ఇన్ని ప్లేసెస్ లో ప్రపంచం మొత్తం మీద నువ్వు ఒక ప్లేస్ ఎంచుకున్నావు, అరకు ఒక్కటే, అంటే ఫస్ట్ నేను దానికి వెళ్ళాలని, ఎందుకు అదే ఎంచుకోవడానికి కారణం ఏంటి?
1: కారణం అని ఏం లేదు, సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, వెళ్తే పీస్ఫుల్ గా ఉంటదని.
0: వెళ్తే నీకు పీస్ఫుల్ అనిపిస్తుంది, నీకు మంచిగా అనిపిస్తుంది అక్కడ. అరకు ఫిక్స్ అయిపోయావు, ఇంకా ప్రపంచంలో ది బెస్ట్ నాకు నచ్చిన ప్లేస్ అరకు.
1: వెళ్ళలేదు కాబట్టి అరకు, వెళ్తే ఏమైంది?
0: వెళ్ళలేదు కాబట్టి అరకు, వెళ్తే ఏమో. ఓకే లావణ్య, నీకు ఇంకేమైనా మల్టీ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా?
1: కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తే రైటింగ్, దట్స్ లైక్.
0: ఒక మంచి పాట ఉందామా?

0: వంటలు లేదా రుచికరమైన భోజనం మాత్రమే కాదు, ఆహారం ఎక్కడ పండింది, ఎలా పండింది, ఎలా మన ప్లేట్ వరకు చేరింది, దాని వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే అంశాలన్నీ దీనిలో భాగమే. ఈ రోజుల్లో ఆహారం ఉత్పత్తి కోసం ఎక్కువ నీరు, భూమి, శక్తి వినియోగిస్తున్నారు. అలాగే చాలా ఆహారం వృధా కూడా అవుతుంది. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఆహారంలో గణనీయమైన భాగం వృధా అవుతుంది. ఈ పరిస్థితి ప్రకృతి వనరులపై ఒత్తిడిని పెంచుతుంది. అందుకే స్థానికంగా పండే పంటలను ప్రోత్సహించడం, కాలానుగుణంగా లభించే పండ్లు, కూరగాయలను వినియోగించడం, ఆహారాన్ని వృధా చేయకుండా ఉండడం వంటి అలవాట్లు చాలా అవసరం. రైతులు పండించిన ప్రతి గింజ వెనుక ఎంతో కష్టం, సమయం, ప్రకృతి వనరులు ఉంటాయి. వాటిని గౌరవించడం కూడా సస్టైనబుల్ గ్యాస్ట్రానమీలో భాగమే. మన భారతీయ ఆహార సంస్కృతిలో కూడా ఈ భావన చాలా కాలంగా ఉంది. చిరుధాన్యాలు, స్థానిక పంటలు, ఇంటి తోటలు, సాంప్రదాయ వంటకాలు ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా పర్యావరణాన్ని కూడా మేలు చేస్తాయి. ఇటీవల మిల్లెట్స్ లేదా చిరుధాన్యాల వినియోగం పెరగడం కూడా మంచి పరిణామం. యువత కూడా ఈ విషయంలో ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. అవసరానికి మించి ఆహారం తీసుకోక పోవడం, మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా వినియోగించడం, స్థానిక రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం వంటి చిన్న చిన్న చర్యలు పెద్ద మార్పుకు దారితీస్తాయి. సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ డే మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. మన ఆరోగ్యం, రైతుల సంక్షేమం, ప్రకృతి పరిరక్షణ, ఈ మూడు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మన ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే మన భవిష్యత్తును మరింత ఆరోగ్యవంతంగా, పచ్చగా మార్చుకోవచ్చు. ఈ సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ డే ప్రతి సంవత్సరం జూన్ 18న ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మనం తినే ఆహారం ఆరోగ్యకరంగా ఉండటమే కాకుండా ప్రకృతిని హాని కలిగించకుండా భవిష్యత్ తరాలకు కూడా వనరులు అందుబాటులో ఉండేలా ఆహార వ్యవస్థను కొనసాగించడమే సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ ప్రధాన ఉద్దేశం. అందుకే మనం తినే ప్రతి ముద్దను విలువైనదిగా భావిద్దాం, ఆహారాన్ని గౌరవిద్దాం, ప్రకృతిని కాపాడుదాం.
1: వెరీ గుడ్, అసలు చాలా ఇన్ఫర్మేషన్ చెప్పావు. దీని గురించి నీకు ఎలా అవగాహన ఉంది?
0: నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ చూస్తాం కదా,
1: బుక్స్ చదువుతా ఉంటావు. అయితే కార్యక్రమంలో మరొక పాట మీకోసం.

0: లావణ్య, నువ్వు అసలు ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు?
1: అంబిషన్స్ అంటూ రైల్వే అవుదాం అనుకుంటున్నాను. రైల్వేలో ఏదైనా జాబ్స్ అది ఇది అని చెప్పను. ఫ్యామిలీని ప్రౌడ్ చేసే మూమెంట్ జాబ్ ఏదైనా సరే ఐ విల్ బి.
0: ఏదైనా పర్లేదు, కానీ బెస్ట్గా ఉండాలి,
1: బెస్ట్గా ఉండాలి,
0: చేద్దాము అని లైఫ్లో ఉంది. ఓకే, దాని గురించి ఎట్లా కష్టపడుతున్నా అంటే ఏ ఆపర్చునిటీ వచ్చినా వదులుకోవట్లేదు. అయితే
1: అంటే ట్రై చేస్తాం, తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవుతాం. అలాంటివి మన మన స్టడీస్ మనం ఫోకస్గా చదివితే ఫలితం అనేది డెఫినెట్గా వస్తుందని నా ఫీలింగ్.
0: వావ్, వెరీ గుడ్. అంతే, కరెక్టే, ఖచ్చితంగా. నువ్వు యువతకి ఏదన్నా ఈ రేడియో ద్వారా ఒక మంచి మెసేజ్ ఇద్దాం అని అనుకుంటున్నావా?
1: యూత్కి మెసేజ్ ఇవ్వాలి అంటే ఫ్రెండ్లీగానే చెప్తాను, జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ డోంట్ ఫోకస్ ఆన్ ఎనీ అన్నెసెసరీ థింగ్స్ అని చెప్తాను. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ స్టడీస్, యువర్ ఫ్యామిలీ, నథింగ్ ఎల్స్ యూ కెన్
0: ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లావణ్య, ది బెస్ట్గా పర్ఫామ్ చేసావు, ది బెస్ట్ మూమెంట్ ఇది, ఇక్కడ ఇంత దూరం వచ్చి బెస్ట్ మూమెంట్ అన్నావు, ఇంత మంచిగా మాట్లాడావు, ఎంతో విశేషాలు, ఎన్నో మంచి విశేషాలు పంచుకున్నావు, ఎన్నో మంచి విశేషాలు చెప్పావు అలాగే రేడియో ద్వారా శ్రోతలకి. సో నీ లైఫ్లో ఇలాగే ముందుకెళ్ళాలి, ది బెస్ట్ మూమెంట్ ఇంకా రావాలి అని కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందామా?

0: మీరింతవరకు వన్డే ఆర్జే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలకు వస్తోంది. ఇప్పుడు హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే లవ్లీన్ నిగమ్. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि वैश्विक अनिश्चितता और व्यवधान के बीच भारत विश्व के एक विश्वसनीय स्थायी साझेदार के रूप में उभर रहा है. फ्रांस में कल रात भारतीय समुदाय को संबोधित करते हुए श्री मोदी ने कहा कि एक समय था जब देशों के बीच संबंध केवल व्यापार पर आधारित होते थे, लेकिन आज व्यापार के साथ साथ विश्वास भी उतना ही महत्वपूर्ण हो गया है. प्रधानमंत्री ने कहा कि देश उन सभी क्षेत्रों में निवेश कर रहा है जो आने वाली पीढ़ियों के लिए विकास, नवाचार और अवसर प्रदान करेंगे.
2: आज का भारत भविष्य का पूरा

0: మీరింత వరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు. ఇప్పుడు తెలుగులో వార్తలు. హైదరాబాద్ నుండి రిలే వింటారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న విబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 మంది వ్యక్తులకు స్క్రీనింగ్ చేసి 20 లక్షల మంది క్యారియర్లను గుర్తించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63 లక్షల మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకువచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలున్నారని కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని ఆయన చెప్పారు.

0: చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని డాక్టర్ మాండవ్య తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ ద్వారా 15 లక్షల మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత ద్వారా 2,18,00,000 మందికి పైగా మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,00,000 కోట్ల రూపాయలు దాటనున్నాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకుంటారు. ఇంతవరకు పీఎం కిసాన్ కింద పథకం చేసిన పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ఈ రోజు ప్రారంభిస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీత్ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. ఈ బాధ్యతలకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పించేందుకు గ్రామీణ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. చట్టంలో ముఖ్యమైన అంశాలు, అమలు విధానం, సంస్థాగతమైన ఏర్పాట్లు, సాంకేతిక ఆధారిత పాలనా వ్యవస్థలు, రాష్ట్రాలు, జిల్లాలకు అందుబాటులో ఉండే సహాయక యంత్రాంగాల గురించి వారికి శిక్షణ ఇచ్చారు. ఏరియా ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనా యంత్రాంగాలు క్షేత్రస్థాయి సిబ్బందితో సంపాదిస్తారు. తద్వారా అమలు అవసరాలను అర్థం చేసుకోవడం, అనుభవాలు, ఉత్తమ పద్ధతుల మార్పిడిని సులభతరం చేయడం, సామర్థ్యాల పెంపుదల మొదలైన వాటికి సంబంధించి వీరు చర్యలు తీసుకుంటారు. ఈ ఏరియా ఆఫీసర్ల సమన్వయాన్ని సులభతరం చేయడంతో పాటు అమలు అనుభవాలను కూడా పంచుకుంటారు. దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ చట్టం అమల్లో మద్దతు ఇవ్వడంలో ఏరియా ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తారు. తద్వారా విపిజీ రామ్జీ విధానంలోకి సజావుగా సమర్థవంతంగా ప్రక్రియలను ప్రవేశపెడతారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆదివారం నాడు జరగబోయే నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ నీట్ యూజీ పునః పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అధికారిక వాట్సాప్ కమ్యూనికేషన్ ఛానల్ను ప్రారంభించింది. అన్ని అధికారిక వాట్సాప్ సందేశాలను 7827980287 అనే నంబర్ కల ఎన్టీఏ వెరిఫైడ్ ఖాతా నుంచి మాత్రమే పంపుతారని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఫోన్ నంబర్ మరోసారి 7827980287. విద్యార్థులు గమనించగలరు, ఎన్టీఏ నుంచి వచ్చినట్లుగా క్లెయిమ్ చేసే ఏ సందేశాన్ని నమ్మే ముందు బ్లూ వెరిఫికేషన్ టిక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని కూడా అభ్యర్థులకు ఎన్టీఏ సూచించింది. జూన్ 21వ తేదీన జరిగే పునః పరీక్ష కోసం ఇప్పటికే తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు వాటిని మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లా ఓంకారేశ్వర్లో ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కార్యక్రమానికి హాజరయ్యారు. వేదిక వద్దకు వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద సాధించిన విజయాలకు గాను రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ మిషన్ కింద రాష్ట్రం పలు రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. 2023లో ఈ జాతీయ మిషన్ను ప్రారంభించినప్పుడు నిర్దేశించుకున్న ముఖ్యమైన లక్ష్యాల్లో పెద్ద ఎత్తున స్క్రీనింగ్ చేయడం ఒకటని, ఈ లక్ష్యాన్ని గడువు కంటే ముందే సాధించడం సంతృప్తికరమైన విషయమని రాష్ట్రపతి అన్నారు.
1: उन्मूलन मिशन के अंतर्गत मध्य प्रदेश में जो बहुआयामी उपलब्धियां हासिल की है इसके लिए मैं राज्य सरकार की सराहना करती हूँ. ये संतोष की बात है कि वर्ष 2023 में राष्ट्रीय मिशन का शुभारंभ करते समय जो अनेक

0: बड़े लक्ष्य देश के सामने रखा गया थे, उनमें से स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है। मुझे बताया गया है कि 9000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है। ये कोई छोटी उपलब्धि नहीं है।
1: ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోగ్యకరమైన మరింత సమానత్వంతో కూడిన దేశాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటించారు. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద ఇప్పటివరకు 7,19,00,000 మందికి పైగా వ్యక్తులకు స్క్రీనింగ్ నిర్వహించామని, వారిలో 20,00,000 మందికి క్యారియర్స్ గా గుర్తించామని పేర్కొన్నారు. ఈ మిషన్ కింద 2,46,000 మందికి పైగా వ్యక్తులు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయిందని, 4 కోట్లకు పైగా సికిల్ సెల్ కార్డులు పంపిణీ చేశామని నడ్డా చెప్పారు. ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ న్యాయమూర్తిగా 2026 నుంచి 2035 మధ్య కాలానికి మన దేశం తరఫున అభ్యర్థి ప్రొఫెసర్ బిమలేన్ పటేల్ ఎన్నికయ్యారు. మన దేశంపై ఈ విషయంలో విశ్వాసం ఉంచినందుకు సభ్య దేశాలకు భారత్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కీలకమైన మైలురాయిని సోషల్ మీడియాలో తెలియజేస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రొఫెసర్ బిమల్ పటేల్ తో పాటు ట్రైబ్యునల్ కి ఎన్నికైన ఇతర విశిష్ట సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కేవలం 3 నెలల్లోనే దాదాపు 50,00,000 డోసుల మైలురాయిని చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యువతుల ప్రాణాలను రక్షించడంలో మునుపెన్నడో లేని స్థాయిలో వేగాన్ని అత్యవసర ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రచారం తీవ్రమైన వేగాన్ని పుంజుకుందని, మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల్లో 100% హెచ్పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించగా మిజోరాం తన లక్షిత జనాభాలో 93% చేరుకుందని పేర్కొంది. ఈ పురోగతి భారత ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టతను, దేశవ్యాప్తంగా ఉన్న ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తల అలసట లేని శ్రమను తెలియజేస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈరోజు అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదే విధంగా ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫీఫా ప్రపంచ కప్ లో భాగంగా మెక్సికోలోని గోడలజారా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సౌత్ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించిన మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32 అర్హత సాధించిన మొదటి దేశంగా ఆవిర్భవించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు కానున్న బీబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరిస్తోంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం. ఈనాటి లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ వి మహేష్ కుమార్ గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు. సంగీతం శ్రీ మోదుమూడి సుధాకర్, వేణువు శ్రేయస్ కుమార్ బాబు, తబలా శ్రీ వి చిట్టిబాబు, కీబోర్డ్ శ్రీ సిహెచ్ జయరాజ్. కార్యక్రమంలో ముందుగా ఓ వసంత విభావరి స్మితశ్రీ గారి రచన

0: లలిత సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వి మహేష్ కుమార్ గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. సంగీతం శ్రీ మోదుమూడి సుధాకర్, వేణువు శ్రీ ఎస్ కుమార్ బాబు, తబలా శ్రీ వి చిట్టిబాబు, కీబోర్డ్ శ్రీ సిహెచ్ జయరాజ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా సిరిసిరి మువ్వ, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు. రచన వేటూరి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులపై రాష్ట స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఆంధ్రప్రదేశ్కు 25 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అరణ్యరామం భవనానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వార్తల వివరాలు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా సుమారు 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను లబ్దిదారులకు దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విజయనగరంలో నిర్వహించే కార్యక్రమానికి

0: ದೀನ್ದಯಾಳ್ ಉಪಾಧ್ಯಾಯ ಗ್ರಾಮೀಣ ಕೌಶಲ್ಯ ಯೋಜನಾ ಡಿಡಿಯು ಜಿಕೆವೈ కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల ద్వారా గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ది, శిక్షణ కార్యక్రమాలు మరింత విస్తరించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోల్కతాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక అభివృద్దికి సహకరించాలని కోరారు. అలాగే కోల్కతాలో ఈరోజు జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఐసీసీ ప్లీనరీలో మంత్రి నారా లోకేష్ పాల్గొని రాష్ట్రంలో అమలవుతున్న అనుకూల పెట్టుబడి విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కు 25% వస్తున్నాయని తెలియజేస్తూ
1: And Andhra Pradesh as a state is leading on execution. And the leadership just shared 100 rupees that's getting invested in India, out of that 25 rupees is actually coming to the great state of Andhra Pradesh. And a lot of people ask me, you know, what makes Andhra Pradesh different? Why Andhra Pradesh? And I'll give you three S's. All of us love that. The three S, why you should choose Andhra Pradesh. First pen is speed.
0: అటవీశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న అరణ్యరామం భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు భూమిపూజ నిర్వహించారు. మంగళగిరి బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో అరణ్యరామం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తరణ, హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. అరణ్యరామం వంటి ప్రాజెక్టులు పర్యావరణ అవగాహన పెంపొందించడంతో పాటు ప్రజల్లో వన సంరక్షణపై బాధ్యతను పెంచుతాయని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ ఎన్ బాలాజీ పాల్గొని యోగాను ప్రతి ఒక్కరూ జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన యోగా ప్రదర్శనలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 2000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ యోగా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తుందని తెలియజేస్తూ
2: యోగాంధ్రలో భాగంగా టెంపుల్ ప్రాంగణంలో అద్భుతంగా చక్కగా నిష్ఠధ్వని, అంతఃకరణ శుద్ధిధ్వని అందరం కూడా కలిసి ఈరోజు చక్కగా యోగా చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్, ఇట్ ఇస్ స్ట్రెస్ బస్టర్. యోగా చేసినప్పుడు ఎంత రిలాక్సింగ్ ఉందంటే హాయిగా బ్రెయిన్ లో వేరే టెన్షన్ లేకుండా, వేరే పనులు లేకుండా, వేరే ఆలోచన లేకుండా కుటుంబ సభ్యులతోని, శ్రీకాళహస్తి ప్రజలతో, పిల్లలతో, అందరు అక్కచెల్లెలతో చేయడం అనేది ఆనందం.
0: రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో 82.39% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 78,261 మంది విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించినట్లు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను సంబంధిత వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేష్ అభినందించారు. విద్యార్థులందరూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఏర్పడిన యుద్ద పరిస్థితులు, మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో గతంలో మామిడి ధరలు తగ్గుముఖం పట్టాయని మంత్రి తెలిపారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయ రంగానికి అవసరమైన మద్దతు కొనసాగుతుందని తెలుపుతూ
3: ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మొట్టమొదట వాళ్ళ పక్షాన్ని నిలబడేది ఈ పోటం ప్రభుత్వం. మద్దతు ధర రావటం లేదు, రైతు నష్టపోతా ఉన్నారని చెప్పి భావించి ప్రభుత్వం ఆ రోజు 4 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ రేట్స్ లో కూడా పెరగ

0: వల్ల ఆక్వా కూడా కుదేలు అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులకు కూడా అండగా ఇవాళ ఈ ప్రభుత్వం మరి కేజీకి 4 రూపాయలు తగ్గించడం కూడా జరిగింది. మార్కెట్ తో సంబంధం లేకుండా ఏ రైతు ఇబ్బంది పడుతున్నా వాళ్ళ పక్షాన ఈ ప్రభుత్వం స్పందిస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం.
1: ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినంగా ఈరోజు పాటిస్తున్నారు. మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలను క్షీణింపజేసే అతి ప్రమాదకరమైన వ్యాధినే సికిల్ సెల్ అంటారు. ఈ వ్యాధికి గురైన వారి ఎర్ర రక్త కణాలు నెలవంక ఆకారంలోకి మారతాయి. ఫలితంగా అవయవాలకు తగినంత రక్త ప్రసారం జరగదు. ఈ వ్యాధికి గురైన వారు శరీర మార్పులను గమనిస్తూ తగిన చికిత్స పొందితే సికిల్ సెల్ వ్యాధిని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సూచనలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం జూన్ 19న ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినాన్ని పాటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ జాతీయ సికిల్ సెల్ ఎనీమియా మిషన్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తోంది. రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ మలేషియాలో పర్యటిస్తున్నారు. 2వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘన వ్యర్థాల నిర్వహణ, తక్కువ వ్యయంతో గృహ నిర్మాణ రంగంలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేశారు. మలేషియాలోని బుకిత్ తగర్ ఎన్విరో పార్క్ను సందర్శించిన మంత్రి అక్కడ పర్యావరణానికి హాని కలగకుండా ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణ వల్ల భూమి నీరు కలుషితం కాకుండా తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం బెర్జయ్య కార్పొరేషన్ చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టులను మంత్రి నారాయణ పరిశీలించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్ట గణనీయంగా పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఇండియా ఫస్ట్ విధానంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ భారత్ ప్రపంచ దేశాల విశ్వాసాన్ని సంపాదిస్తోందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట ఆర్థిక అభివృద్ది పెట్టుబడులపై రాష్ట స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఆంధ్రప్రదేశ్కు 25 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అరణ్యరామం భవనానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: വനിതാ വാണി
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే ఉందే.
3: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వనితావాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా బాలికల్లో ఋతుస్రావం మొదలైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ సిహెచ్ కవిత గారితో పరిచయం వింటారు.
6: నమస్కారం డాక్టర్ కవిత గారు.
7: నమస్తే అండి.
6: ఇప్పుడు బాలికల్లో సాధారణంగా ఋతుక్రమం మొదలైనప్పుడు అంటే ఎలాంటి విషయాలు మనం గమనించవలసి ఉంటుంది, తల్లులు కానీ లేకపోతే పిల్లలు?

0: అనుకున్నాను.
1: మామూలుగా అసలు బాలికల్లో 11 నుంచి 15 ఏళ్ళలోపు ఋతుక్రమం స్టార్ట్ అవటం నార్మల్ అండి. 16 ఏళ్ళ వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు, కానీ 15 నిండినా కూడా రాకపోతే ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేయడం బెటర్. అంతా నార్మల్ గానే ఉంటే ఇంకొక సంవత్సరం కూడా చూడొచ్చు, 16 ఏళ్ళ వరకు కూడా మనం వస్తుందని వెయిట్ చేయొచ్చు.
0: అంటే వయసు అనేది కూడా ముఖ్యం అంటారు.
1: వయసు కూడా ముఖ్యం అండి. మరీ 10 ఏళ్ళ లోపల వచ్చినా కూడా లేకపోతే 16 ఏళ్లకు కూడా అవ్వకపోయినా మనం ఎందుకు అనేది ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే దానికి గల కొన్ని కారణాలు వేరే ఉంటాయండి.
0: అవి ఏ కారణాలు అనేవి చూసుకుని
1: వాటికి చికిత్స ఎంతవరకు ఉందో చూసుకుని ఇక చేయించాలండి.
0: తర్వాత ఇప్పుడు ఇలా అయ్యేటప్పుడు అంటే ముందు నుంచి డైట్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా, అయ్యాక ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా?
1: మామూలుగా అసలు ఎప్పుడైనా కూడా పిల్లలు బాగా పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవటం మంచిది. ఈ పిల్లలనే కాదు, బాలికలనే కాదు, ఆ వయసు పిల్లలు 10 నుంచి 18 ఏళ్ల వరకు 2 పూట్ల పాలు తప్పనిసరిగా తాగాలండి. ఎందుకంటే పాలలో ఉన్న మిల్క్ కాల్షియం వల్ల వాళ్ళ బోన్ గ్రోత్ బెటర్ గా ఉంటుంది. సో హైట్ పెరగటం గానీ, అది పాలల్లో ఉన్న కాల్షియం తర్వాత మెగ్నీషియం కూడా ఈ మజిల్స్ ఏ మజిల్స్ నైనా కూడా కొద్దిగా స్థిరంగా ఉండేట్టు చేస్తాయండి. గర్భసంచి కండరాల విషయంలో కూడా అంతే. సో పాలు తప్పనిసరిగా తీసుకోవాలి. వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా బాగా డైట్ లో బాగా ఉండాలండి. ఎస్పెషల్లీ ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే అందులో ఉన్న అయాన్ కంటెంట్ వల్ల బ్లీడింగ్ అవుతున్నా కూడా వీళ్ళకి వీక్నెస్ అది రాకుండా ఉంటుంది.
0: అంటే ఋతుక్రమం మొదలైన తర్వాత బ్లీడింగ్ ఉంటుంటుంది కాబట్టి
1: నీరసం రాకుండా ఉంటుంది.
0: ఇంకా అవ్వబోతారు పిల్లలు అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఏమైనా డైట్ విషయంగా
1: అంటే అదే చెప్పాను కదండి, పాలు తర్వాత పళ్ళు ఫ్రూట్ వెజిటబుల్స్ తీసుకుంటా ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యే ఫుడ్స్ తీసుకోకుండా ఉండటం బెటర్ అండి. ఎప్పుడైనా కూడా యావరేజ్ వెయిట్ గా ఉండటం బెటర్. మరీ ఓవర్ వెయిట్ వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది యావరేజ్ వెయిట్ ఉన్న వాళ్ళకి.
0: తర్వాత వీళ్ళు అయ్యేటప్పుడు వీళ్ళకి ఎలాంటి శారీరకమైన చేంజెస్ అలాంటివి ఏమైనా కనపడుతుంటాయో వాటి విషయంలో పిల్లలు గాబరా పడటం అంటూ జరుగుతుంది.
1: ఎప్పుడైనా కూడా ఈ ఋతుక్రమం స్టార్ట్ అయ్యే టైంలో వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలండి. తల్లి షీ షుడ్ బి ద ఫస్ట్ టీచర్ ఆడపిల్లలకి. తనే చెప్పాలి ఇట్లా స్టార్ట్ అయినప్పుడు బ్రెస్ట్ సైజ్ పెరగటం గానీ, లేకపోతే పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అవ్వటం గానీ, ఇదంతా నార్మల్ సాధారణమైన ఇట్స్ ఫిజియలాజికల్ అని తల్లి చెప్పాలి. ఒకేసారి పిల్లలు బెంబేలు ఎత్తిపోకుండా హెల్ప్ చేస్తుంది. తర్వాత స్కూల్లో కూడా కొంతవరకు టీచర్స్ చెప్తా ఉండాలి నార్మల్ మెనార్కి ఏజ్ ఏంటి, బ్లీడింగ్ అవుతుంది, అదంతా నార్మల్ ఫిజియలాజికల్, నెలలో 4-5 రోజులు ఇట్లా బ్లీడింగ్ ఉంటుంది, మీరు దానికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు నీట్నెస్ విషయానికి వస్తే ప్యాడ్స్ కొద్దిగా ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేయాలి, రోజుకి 3 సార్లు అట్లీస్ట్, మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, మళ్ళీ నైట్ పడుకోబోయే ముందు ఒకటి. తర్వాత ప్యాంటీస్ వేసుకున్నప్పుడు కూడా మరీ టైట్ ఇవి కాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ ప్యాంటీస్ వేసుకుంటే ఆ పక్కన ఫోల్డ్స్ లో ప్యాడ్స్ వాడినప్పుడు ర్యాష్ అది రాకుండా ఉంటుందండి. తర్వాత ఎప్పుడు ప్యాంటీ వేసుకుని ప్యాడ్స్ అయి మార్చేటప్పుడు పౌడర్ అది అప్లై చేసుకుంటే అక్కడ చెమట నిల్వ ఉండకుండా ఉండి సో ఇన్ఫెక్షన్స్ అది కూడా ఫోల్డ్స్ లో ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది.
0: అంటే మనం వాళ్ళకి ఏమీ చెప్పకుండా దాచిపెట్టమని చేయకూడదు.
1: చెప్పాలండి వాళ్ళకి ఇట్లా అసలు 11 to 15 ఇయర్స్ మధ్య ఏ ఆడపిల్ల అయినా కూడా మెచ్యూర్ అవటం న్యాచురలే. అది దానిలో ఉన్న చేంజెస్ ఇట్లా వస్తాయి, కొద్దిగా బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది, తర్వాత పీరియడ్ బ్లీడింగ్ అవుతా ఉంటుంది ప్రతి నెల, ఇదంతా నార్మలే. అది నార్మల్ అంటే ఏంటి అనేది కూడా వాళ్ళకి కొద్దిగా తెలియాలండి. ఇప్పుడు పీరియడ్ 25 to 45 డేస్ మధ్యలో వస్తే నార్మల్ అండి, మరీ ఎర్లీగా వస్తున్నా మరీ లేట్ గా వస్తున్నా అంటే ఇప్పుడు 3 నెలలకు ఒకసారి రావడం డెఫినెట్ గా నార్మల్ కాదు. తర్వాత ఫ్లో విషయానికి వస్తే 3 to 5 డేస్ ఫ్లో నార్మల్, 8-8 రోజుల కన్నా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే తప్పకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలండి. తర్వాత ఎన్ని ప్యాడ్స్ మార్చడం, ఇప్పుడు మోర్ దెన్ 3 ప్యాడ్స్ ఫుల్ గా వెట్ అవుతుంటే మాత్రం అది హెవీ బ్లీడింగ్ అండి
0: రోజులో.
1: తర్వాత గెడ్లగా ఏమైనా పడుతున్నా కూడా అది హెవీ బ్లీడింగ్. ఇట్లాంటి ఏమైనా జరుగుతుంటే తప్పకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలండి.
0: అంటే ఫ్లో అనేది కూడా మామూలు లిక్విడ్ రూపంలోనే ఉండాలి,
1: లిక్విడ్ రూపంలోనే ఉండాలండి. ఎందుకంటే గర్భసంచిలో తయారయ్యే కొన్ని ఎంజైమ్స్ వల్ల ఈ క్లాటింగ్ జరగదు, మెన్స్ట్రల్ బ్లడ్ క్లాట్ అవ్వదండి. క్లాట్ అవుతాంది అంటే ఆ ఫ్లో ఆ ప్రొడ్యూస్ అవుతున్న ఎంజైమ్స్ కన్నా ఎక్కువ ఉంటుంది, సో అది అబ్నార్మలే, హెవీ ఫ్లోనే,
0: అందువల్ల గడ్డలుగా పడుతుంది
1: అంటే మాత్రం అది డెఫినెట్ గా అబ్నార్మల్, యూ షుడ్ కన్సల్ట్ ద డాక్టర్.
0: ఇప్పుడు న్యాచురల్ అంటే ఫ్లో ఒకటేనండి, ఇన్ని రోజులని కాకుండా
1: ఇన్ని రోజులు, అదే 5 డేస్ లోపల, less than 5 డేస్ అయితే నార్మల్ అండి, more than 7 డేస్ అయితే డెఫినెట్ గా అబ్నార్మల్.
0: ఒక్కోసారి కొంతమందికి 2 నెలలకోసారి 3 నెలలకోసారి అవుతూ ఉంటుంది, అది కూడా చూపించాలండి.
1: ఇప్పుడు 6 వీక్స్ లోపల పీరియడ్ వస్తుంటే పర్లేదండి, ఇప్పుడు 2-3 నెలలకు ఒకసారి వస్తుంటే అసలు అండాశయాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి నెల 1st పీరియడ్ వస్తే మళ్ళీ 1st వస్తుంది కదండి.

0: 15 రోజులకు గుడ్డు విడుదలవుతుంది. ఈ గుడ్డు విడుదల లేకపోవటం మూలాన ఇట్లా బాగా లేట్ అవుతా ఉంటాయండి పీరియడ్స్. సో అది ఎందుకు జరగట్లేదు అనేది మనం చూసుకోవాలి. అండాశయాల్లో వేరే ఏమైనా తేడాలు ఉన్నాయా?
1: మొదట్లోనే పిల్లలు అప్పుడే చూపిస్తే తర్వాత ప్రాబ్లమ్స్,
0: తర్వాత ప్రాబ్లమ్స్ మరీ సివియర్ అయినప్పుడు తర్వాత ప్రెగ్నెన్సీల కోసం కష్టపడటం అట్లాంటివి జరగకుండా ఉంటాయి. మొదట్లోనే తెలుసుకుని ట్రీట్ చేయించుకుంటే ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది మరీ సివియర్ గా జరగకుండా మనం కంట్రోల్ చేయగలుగుతాం.
1: తర్వాత వీళ్ళ కొంతమందికి శారీరకంగా కొన్ని లక్షణాలు తేడా వస్తూ ఉంటాయి. అంటే కొంతమందికి ఫీవరిష్ గా ఉంటాము, లేకపోతే కడుపులు నొప్పి అని.
0: ఇప్పుడు ఫీవరిష్నెస్ అంటే పీరియడ్ వచ్చే 15 రోజుల ముందు ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ప్రభావం వల్ల బాడీ టెంపరేచర్ కొద్దిగా పెరుగుతుందండి. అది 99 కన్నా తక్కువ ఉంటే అది నార్మలే. మనకు వేడిగా అనిపిస్తుంది కానీ ఫీవర్ గా ఉండకూడదు. 99 కన్నా తక్కువ ఉంటే టెంపరేచర్ నార్మలే. పెయిన్ అంటారా, యూజువల్ గా ఈ పీరియడ్స్ ఇనీషియల్ గా స్టార్ట్ అయినప్పుడు గర్భసంచి ద్వారం టైట్ గా మూసుకుని ఉంటాం వలన కొద్దిగా నొప్పి ఉంటుంది. 50-60% మంది పిల్లల్లో నొప్పి అనేది ఉంటుంది. కానీ ఈ నొప్పి 1-2 బిళ్ళలు వేసుకుంటే తగ్గిపోయే నొప్పిగా ఉండాలి. అదే ఈ నొప్పి వచ్చినప్పుడు అల్లా, అంటే సివియర్ పెయిన్, వాంతులు అవుతున్నా, లేకపోతే నొప్పి వచ్చినప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపించినా, లేకపోతే సివియర్ పెయిన్, ఇప్పుడు మనం వాడే టాబ్లెట్స్ సరిపోకుండా ఇంజెక్షన్స్ అవసరం అవుతుంటే ఈ నొప్పిని తగ్గించడానికి తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే దానికి సివియర్ పెయిన్ వస్తుంటే మనం రూల్ అవుట్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అని, ఫైబ్రాయిడ్స్ అని, ఇట్లాంటివన్నీ మనం స్కాన్ లో రూల్ అవుట్ చేసుకోవాలి.
1: అంటే బాలికల్లో కూడా ఫైబ్రాయిడ్స్ అవి ఉండే అవకాశం ఉంటుంది.
0: ఉండే అవకాశం ఉంటుందండి. అరౌండ్ 18-20 ఇయర్స్ దాటినాక ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి.
1: తర్వాత కొంతమందికి ఈ ఋతుక్రమం రాకముందు నుంచి కూడా తెలుపు కనపడుతూ ఉంటుంది, అలా ఎందుకంటారు?
0: మామూలుగా అసలు వైట్ డిశ్చార్జ్ అనేది పీరియడ్స్ వచ్చే ముందు గానీ, లేకపోతే 2 పీరియడ్స్ మధ్యలో గానీ అవటం నార్మలే. అదే త్రూ అవుట్ ద పీరియడ్ నెలంతా కూడా వైట్ డిశ్చార్జ్ అవుతున్నా, అది యెల్లోయిష్ గా ఉన్నా, లేకపోతే కింద దురదగా అనిపిస్తున్నా, మనం ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసుకోవాలండి. ఈ ఇన్ఫెక్షన్ రాకుండా నేను మీకు ఇందాక చెప్పిన జాగ్రత్తలు, ఇప్పుడు ప్యాడ్స్ ఫ్రీక్వెంట్ గా మార్చుకుంటా ఉండాలి. అక్కడ వెట్నెస్ ఎక్కువ ఉండనివ్వకుండా కొద్దిగా ప్యాడ్ ప్యాంటీ చేంజ్ చేసినప్పుడల్లా పౌడర్ వేసుకుని డ్రైగా ఉంచుకోవాలి. తర్వాత వేసుకునే డ్రెస్సెస్ కూడా, ఇప్పుడు ఎక్కువ మంది చుడీదార్స్ వాడుతున్నారు కాబట్టి సమ్మర్ లో కాటన్ ప్యాంట్స్ కొద్దిగా లూజ్ గా ఉన్నవి, గాలాడటానికి మరీ టైట్ గా ఉంటే అక్కడ చెమట చేరి ఇన్ఫెక్షన్ వస్తుంది కదండి, ఆ ఫోల్డ్స్ లో అట్లా రాకుండా చూసుకోవాలి.
1: కొంతమందికి మొదలవక ముందు కూడా తెలుపు కనపడుతుంటుంది, అది కూడా సహజమేనా?
0: అది సహజమేనండి.
1: ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ జాగ్రత్తలే కాకుండా ఇంకా ప్రత్యేకంగా తల్లులు కానీ, అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటారు వీళ్ళు, అంత ఎక్కువసేపు వాళ్ళు ఈ ప్యాడ్స్ మార్చుకునే అవకాశం అలాంటివి ఉండవు, మరి అలాంటప్పుడు వీళ్ళు ఎలాంటివి చేసుకుంటారు?
0: అట్లీస్ట్ ఒక ప్యాడ్ అన్న తీసుకెళ్లి మధ్యాహ్నం చేంజ్ చేసుకోవటం బెటర్ అండి. పౌడర్ కూడా కొద్దిగా, క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ కానీ ఏదైనా ఒక పౌడర్ తీసుకెళ్లి కొద్దిగా అప్లై చేసుకుంటే అక్కడ చెమట జారకుండా ఉంటుందండి. టిష్యూ పేపర్స్ ఏమైనా తీసుకెళ్లి అక్కడ చెమట ఉన్నది అక్కడ తుడిసేసుకుని పౌడర్ వేసుకుంటే నీట్ గా ఉంటుంది. అది ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్ లాగా వస్తే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పిల్లలు మందులు రాసిస్తాం కదండి ఇన్ఫెక్షన్ కి, ఆ ఇన్ఫెక్షన్ తగ్గేంత వరకు ఆ అండర్గార్మెంట్స్ అవన్నీ వేరేగా ఉతకాలి. కొద్దిగా బాయిల్డ్ వాటర్ లో కొద్దిగా డెటాల్ వేసి మళ్ళీ ఆ బట్టలు అందరితో కలవకుండా కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవుతాయండి.
1: తర్వాత ఈ పీరియడ్స్ త్వరగా రావటం లేకపోతే మరీ లేట్ గా రావటం అనేది ఎందువల్ల అంటారు?
0: ఇప్పుడు అసలు పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 2 ఇయర్స్ లో అసలు ఈ పీరియడ్స్ ఫిజియాలజీ ఏంటంటే అండి, బ్రెయిన్ లో ఒక రకమైన హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, FSH LH అంటాం. వాటి ప్రభావం అండాశయాల మీద ఉండి అండాశయాల నుంచి ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. వాటి ప్రభావం గర్భసంచి మీద ఉండి పీరియడ్స్ వస్తాయండి. ఈ మొత్తం యాక్సిస్ అంతా ఫస్ట్ 2 ఇయర్స్ లో ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది. ఒక 2 ఇయర్స్ అయినాక ఈ యాక్సిస్ మెచ్యూరిటీ వచ్చి రెగ్యులరైజ్ అవుతాయి. సో ఫస్ట్ 2 ఇయర్స్ లో కొద్దిగా లేట్ గా రావటం ఇది పర్లేదు, అంత భయపడాల్సిందేం కాదు. కానీ ఇందాక నేను చెప్పినట్టు మరీ 3-4 నెలలకి వస్తున్నా, లేకపోతే మరీ 20 రోజుల లోపు వస్తున్నా, హెవీ బ్లీడింగ్ అనిపిస్తున్నా, లేకపోతే పిల్లలు ఒకేసారి బరువు పెరిగిపోయి ఎక్సెస్ హెయిర్ గ్రోత్, ఇప్పుడు కొందరికి అప్పర్ లిప్ మీద ఎక్సెస్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, లేకపోతే చిన్ మీద, లేకపోతే బిట్వీన్ ద బ్రెస్ట్స్, తర్వాత బొడ్డు కింద, ఇట్లా అన్వాంటెడ్ మనకి హెయిర్ రాకూడని ఏరియాస్ లో హెయిర్ వస్తుంటే తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇట్లాంటి వాళ్ళకి ఒక యూజువల్ గా స్కాన్ లో మనం వీళ్ళకి ఒక స్కాన్ చేస్తే అండాశయాల్లో కొన్నిసార్లు నీటి బుడగల్లాగా ఉంటాయండి, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటాం. ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ వల్ల వచ్చే చేంజెస్ ఇవన్నీ, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా రావటం గానీ, లేకపోతే పిల్లలు బరువు పెరిగిపోవటం గానీ, తిన్నా తినకపోయినా కూడా బరువు పెరుగుతారు. ఇంకోటి ఏంటంటే ఎక్సెస్ హెయిర్ గ్రోత్, అన్వాంటెడ్ హెయిర్ రావటం, ఇవన్నీ ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ వల్ల ఉంటుంది.
1: ఇది పిల్లల్లో కూడా కనపడే అవకాశం ఉందంటారా? అయితే
0: అసలు ఈ మధ్య పిల్లల్లో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుందండి. దానికి కారణం ఏంటంటే

0: స్ట్రెస్, ఓవర్ స్ట్రెస్. ఇప్పుడు ఎంత హెవీ కాంపిటీషన్ కనిపిస్తుందో అండి మనకి, ఇది వరకు ఇంత కాంపిటీషన్స్ లేవు. ఈ రెసిడెన్షియల్స్ లో ఎవ్రీ మార్క్ కి ఎంత టెన్షన్ పడిపోతా పిల్లలు. ఆ స్ట్రెస్ వల్ల కూడా హార్మోన్స్ లో మార్పులు జరిగి ఇట్లా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ గా రావచ్చు. ఇంకోటి ఏంటంటే జంక్ ఫుడ్స్, వెయిట్ ఎక్కువగా పెరిగే ఫుడ్స్, ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు, తర్వాత ఈ కూల్ డ్రింక్స్, అవి ఇవన్నీ ఎంప్టీ క్యాలరీస్ అండి. ఇట్లాంటి ఫుడ్స్ తీసుకుంటే ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువగా ఉంటుంది బాడీలో. ఈ బాడీ ఫ్యాట్ లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఆండ్రోజన్ గా కన్వర్ట్ అవుతుంది, అంటే ఫీమేల్ హార్మోన్ మేల్ హార్మోన్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ మేల్ హార్మోన్ ప్రభావం వల్ల అండోత్పత్తి జరగదు, అండోత్పత్తి జరగకపోవటం వలన పీరియడ్స్ ఇర్రెగ్యులరైజ్ అవుతాయి. సో ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ మూలాన వెయిట్ పెరుగుతారు, వెయిట్ పెరగటం వలన దీని సివిరిటీ పెరుగుతుంది. ఇదంతా ఒక సైకిల్ అండి. ఈ మేల్ హార్మోన్ వల్లే హెయిర్ గ్రోత్ అది రావటం,
1: ట్రీట్మెంట్ తీసుకోవటానికి అవుతుందండి.
0: నేను అన్నట్టు మరీ లేట్ పీరియడ్స్ వస్తుంటే యూజువల్ గా వాటి రెగ్యులరైజేషన్ కోసం కొన్ని రకమైన హార్మోన్స్, లెస్ దాన్ 18 ఇయర్స్ అయితే ఈస్ట్రోజన్ అవాయిడ్ చేయటం బెటర్ అండి, ఈస్ట్రోజన్ హార్మోన్. ఎందుకంటే అప్పుడు దాకా బోన్ గ్రోత్ ఉంటుంది, ఈస్ట్రోజన్ ఇచ్చినప్పుడు ఆ బోన్ గ్రోత్ తగ్గుతుంది అన్నమాట. సో ఈస్ట్రోజన్ వాడకూడదు. ఇంకోటి ఏంటంటే డైట్ లో చేయాల్సిన జాగ్రత్తలు, దుంపలు, నూనె వస్తువులు, స్వీట్స్ కొద్దిగా తగ్గించాలి, బయట ఫుడ్స్ ఇట్లా పిజ్జాలు, బర్గర్స్, ఇట్లాంటి జంక్ ఫుడ్స్ అన్ని తగ్గించాలి. ప్రతి కిలో బరువు తగ్గితే మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ బాగా కరెక్ట్ అవుతుంది.
1: అంటే మరీ త్వరగా వస్తున్న పీరియడ్స్ కి, లేట్ గా వస్తున్న పీరియడ్స్ ని మనం సక్రమంగా రావడానికి పిల్లలకి మందులు అవి వాడచ్చు.
0: అదే, హార్మోన్స్ ఎక్కువగా వాడమండి. ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ వాడచ్చు. 18 ఏళ్ళు దాటితే మాత్రం ఓసీ పిల్స్ ఇవ్వచ్చండి. 3 to 6 months వాడి వెయిట్ కూడా ఈ టైంలో కంట్రోల్ అయితే యూజువల్ గా పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. కానీ దీనికి ట్రీట్మెంట్ గా అంటే ఏమీ లేదు. యూజువల్ గా పెళ్ళైనాక ఒక ప్రెగ్నెన్సీ వచ్చేస్తే ఆ హార్మోన్స్ రెగ్యులరైజ్ అయ్యి ఆ సైకిల్స్ యూజువల్ గా రెగ్యులరైజ్ అవుతాయి.
1: ఈ లోపు అయితే మందులు కొంతవరకు వాడినా పర్వాలేదు.
0: కొంతవరకు మందులు వాడి 2 నెలలకు ఒకసారి వచ్చేటట్టు చూసుకుంటే చాలు, బరువు పెరగకుండా ఉంటే చాలు.
1: ఇప్పుడు డాక్టర్ గారు, మొత్తం మీద బాలికలు ఋతుక్రమం మొదలవబోయే ముందే వాళ్ళకి కొంత మెంటల్ గా ప్రిపేర్ చేసి తల్లులు తర్వాత కూడా వాళ్ళకి కొంత అలవాటు, ఈ నీట్నెస్ ఇలాంటివన్నీ అలవాటు చేయాలంటారు?
0: అవునండి, వీళ్ళకి ఆ ఏజ్ చెప్పాలి, 11 to 15 ఇయర్స్ మధ్యలో స్టార్ట్ అవ్వచ్చు. ఇట్లాంటి టైంలో మరి ఎక్సెస్ గా వెయిట్ లేకుండా మోడరేట్ గా వెయిట్ ఉండటం బెటర్. దానికి కావాల్సిన డైట్, తర్వాత ఎక్కువ పోషక పదార్థాలు, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అది ఉన్న డైట్ అదంతా తల్లి ఇంట్లో చేస్తే, తర్వాత నీట్నెస్ గురించి అదే ప్యాడ్స్ చేంజ్ చేయటం కానీ ఆ పౌడర్స్ అది అప్లై చేసుకోవటం కానీ ఇదన్నీ చెప్పినాక, తర్వాత ఏదన్నా ప్రాబ్లం ఉంటే అసలు నార్మల్ ఏంటి, ఏదన్నా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అనేది వాళ్ళకి తెలిస్తే ముందు వాళ్ళు దే విల్ బి రెడీ, ప్రిపేర్డ్ గా ఉంటారండి దానికి.
1: ఈ రోజుల్లో తొందరగా అవటం అంటూ జరుగుతుంది, బిలో 10 ఇయర్స్ 10 ఇయర్స్ కూడాను. అలాంటప్పుడు వాళ్ళకి మరీ అసలు తెలియనిదనంగా ఉంటుంది పిల్లలకి, స్కూల్కి వెళ్లే ప్రైమరీ కూడా దాటకుండానే. అలాంటప్పుడు మరీ అంత చిన్నపిల్లప్పుడు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: యూజువల్ గా 10 ఇయర్స్ లోపు పీరియడ్స్ వస్తే అసలు మనం ఓవరీస్ ని స్కాన్స్ లో ఒకసారి చూసుకోవాలండి. ఏమన్నా ఓవరీలో ఏమన్నా కాయల్లాగా ఉండి దాని ప్రభావం వల్ల ఎర్లీగా పీరియడ్స్ వస్తున్నాయా అనేది చూసుకోవాలి. తర్వాత ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా ఇట్లా అబ్నార్మల్ గా పిల్లలు పెరిగిపోతున్నా కూడా మనం హార్మోన్ టెస్ట్ స్కాన్ అది చేసి అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది చూసుకోవాలి. ఇంకోటి ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తుంటే థైరాయిడ్, హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవటం, అదొకటి మనం రూల్ అవుట్ చేసుకోవాలండి.
1: నమస్కారం అండి.
0: థ్యాంక్స్ అండి.
2: మీరింతవరకు బాలికల్లో ఋతుక్రమం మొదలైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ సిహెచ్ కవిత గారితో పరిచయం విన్నారు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు విందాం.
1: ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ సెక్సువల్ వయలెన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్. అంతర్జాతీయ సంఘర్షణలో లైంగిక హింస నిర్మూలన దినోత్సవాన్ని జూన్19 జరుపుకుంటున్నాం. ఈ తేదీని ఐక్యరాజ్య సమితి 2015 ప్రకటించింది. యుద్ధాలు, అంతర్గత ఘర్షణలు, ఉగ్రవాద చర్యలు లేదా ఇతర సంఘర్షణల సమయంలో జరిగే లైంగిక హింసపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, బాధితులకు న్యాయం అందించడం, ఇటువంటి నేరాలను పూర్తిగా నిర్మూలించడం దీని ప్రధాన లక్ష్యం. ఏ సమాజమైనా శాంతి, భద్రత, సమానత్వం

అనే మూడు విలువలపై నిలబడుతుంది. కానీ సంఘర్షణలు తలెత్తినప్పుడు మొదటగా ప్రభావితమయ్యే వర్గాలలో మహిళలు, పిల్లలు, బలహీన వర్గాల ప్రజలు ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో లైంగిక హింసను ఒక ఆయుధంగా లేదా భయపెట్టే సాధనంగా ఉపయోగించే ఘటనలు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నమోదయ్యాయి. లైంగిక హింస అనేది కేవలం శారీరక దాడి మాత్రమే కాదు, అది వ్యక్తి ఆత్మగౌరవాన్ని, మానసిక స్థైర్యాన్ని, సామాజిక జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీసే నేరం. దీనివలన బాధితులు చాలా కాలం పాటు మానసిక వేదన, భయం, ఒంటరితనం, వివక్షను ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. అదేంటంటే, బాధితులను నిందించడం కాదు, వారికి అండగా నిలవడం. సమాజం వారికి సహకారం అందించి గౌరవప్రదమైన జీవితాన్ని తిరిగి పొందేలా చేయాలి. భారతదేశం మహిళలు, పిల్లల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. మహిళల భద్రత, సాధికారత, విద్యా సంక్షేమం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. మహిళలపై హింసను నిరోధించేందుకు కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి. అలాగే అవగాహన కార్యక్రమాలు, సహాయక కేంద్రాలు, అత్యవసర హెల్ప్లైన్లు, పునరావాస సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే కేవలం ప్రభుత్వ చర్యలు మాత్రమే సరిపోవు. ప్రతి పౌరులు తన బాధ్యతను గుర్తించాలి. కుటుంబాల్లోనే పరస్పర గౌరవం, లింగ సమానత్వం, మానవ హక్కుల విలువలను పిల్లలకు నేర్పించాలి. మహిళలు, బాలికలు, చిన్నపిల్లలు భద్రంగా, గౌరవంగా జీవించే వాతావరణాన్ని సృష్టించడం మనందరి కర్తవ్యం. ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారుతోంది. సమాచార సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. అయితే మన ఆలోచన విధానంలో కూడా సానుకూల మార్పు రావాలి. మహిళలను గౌరవించడం, వారి హక్కులను కాపాడటం, వివక్షను నిరాకరించడం, హింసను ఖండించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. ఈరోజు మనం మరో విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. శాంతి స్థాపనలో మహిళల పాత్ర ఎంతో కీలకం. కుటుంబాలను, సమాజాన్ని ముందుకు నడిపించడంలో మహిళలు విశేష పాత్ర పోషిస్తున్నారు. అందువలన వారిని రక్షించడం అంటే సమాజ భవిష్యత్తును రక్షించినట్లే. అంతర్జాతీయ సంఘర్షణల్లో లైంగిక హింస నిర్మూలనా దినోత్సవం సందర్భంగా పాటించవలసిన కొన్ని నియమాలను తెలుసుకుందాం. హింసకు ఎలాంటి రూపంలోనూ మద్దతు ఇవ్వకుండా ఉండాలి. అలాగే మహిళలు, పిల్లలు, బలహీన వర్గాల హక్కులను గౌరవించాలి. బాధితులకు సహానుభూతి, మద్దతు అందించాలి. అలాగే సమానత్వం, గౌరవం, మానవతా విలువలను ప్రోత్సహించాలి. శాంతియుత, సురక్షిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి. ఇలా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలి. హింసలేని ప్రపంచం నిర్మించడం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి మనిషి బాధ్యత. పరస్పరం గౌరవించుకోవడం, మానవత్వం చూపించడం ద్వారా మాత్రమే మనం మరింత సురక్షితమైన, సమానమైన సమాజాన్ని నిర్మించగలం. ఈ అంతర్జాతీయ సంఘర్షణల్లో లైంగిక హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రతి బాధితునికి మన సంఘీభావాన్ని తెలియజేస్తూ శాంతి, న్యాయం, మానవ గౌరవం కోసం మన కృషిని కొనసాగిద్దాం.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: కార్యక్రమం తర్వాత మీరు వినబోయే లలితగీతం ఆలపించిన వారు వి శ్రీ మహాలక్ష్మి, జి జానకి, డి శకుంతల.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత డివి మోహనకృష్ణ ఆలపించిన కనులారా నేను లలితగీతం వింటారు.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే లలిత గీతం ఏమీ తోచదే చిలి. ఆలపించిన వారు శ్రీ డివి మోహనకృష్ణ, క్షమించాలి, శ్రీమతి విఎల్ తులసి, సంగీతం శ్రీ డివి మోహనకృష్ణ.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా శ్రోతలకు గమనిక. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు, అనగా 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. ప్రైమరీ ఛానల్లో కార్యక్రమాలు డిఆర్ఎం రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ ప్రసారాలు ప్రసారమవుతూ ఉంటాయి. గమనిక విన్నారు. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో ముందుగా కలంక్ చిత్రానికి అజిత్ సింగ్ పాడిన పాట వింటారు. రచన అమితాబ్ భట్టాచార్య.

తర్వాత మీరు వినబోయే పాట కభీ అల్విదా నా కహనా. ఈ చిత్రానికి అమానత్ అలీ, శంకర్ మహాదేవన్ పాడారు. రచన జావేద్ అఖ్తర్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట గజనీ చిత్రానికి ప్రసూన్ జోషి రచన, పాడినవారు సోను నిగం, జావేద్ అలీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

తర్వాత మీరు వినబోయే పాట రాజీ చిత్రానికి హర్షదీప్ కౌర్, విభా సరఫ్, శంకర్ మహాదేవన్ పాడారు. రచన గుల్జార్, సంగీతం శంకర్ ఎస్ఆన్ లాయ్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు షేర్ షా చిత్రానికి జూబిన్ నౌత్యాల్, ఆశిష్ కౌర్ పాడిన పాట వింటారు. రచన తనిష్క్ బాగ్జీ.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట బ్రహ్మాస్త్ర చిత్రానికి అర్జిత్ సింగ్ అంత్రా పాడిన పాట. రచన అమితాబ్ భట్టాచార్య, సంగీతం ప్రీతం.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట ఆషికీ 2. ఈ చిత్రానికి శ్రేయా ఘోషల్ పాడారు. రచన సందీప్ నాథ్, సంగీతం అంకిత్ తివారీ.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట దబాంగ్ 2. ఈ చిత్రానికి రాహత్ ఫతే అలీ ఖాన్, శ్రేయా ఘోషల్ పాడారు. రచన సమీర్ అంజాన్, సంగీతం సాజిద్ వాజిద్.

0: మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాలని వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి. నంబరు 0866-2488812. ఈ నెంబర్కి మీ సమాధానాలని మెసేజ్ రూపంలో పంపించండి. సో మొట్టమొదటి ప్రశ్న మీ అందరికోసం వచ్చేస్తుంది. సాధారణంగా ఏదన్నా గుండె జబ్బులు అనగానే ఈసీజీ తీయించారా అని అడుగుతూ ఉంటారు. అందులో ఆ ఈసీజీ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ ఈసీజీ ఫుల్ ఫామ్ ఏంటనేది వాట్సాప్ ద్వారా మాకు పంపించండి.

సో మొట్టమొదటి ప్రశ్న అయితే అడిగేశాను, ఈసీజీ అంటే ఏంటి అనేసి. ఈసీజీ ఫుల్ ఫామ్ అడిగాను, అంటే ఏంటి అంటే మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తారని నాకు తెలుసు, అందుకే ఈసీజీ ఫుల్ ఫామ్ అనేసి అడిగాను అన్నమాట. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే, ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్ వీరు ఫస్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, రాధా ఖమ్మం నుంచి, భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్, ఇంకా శ్రీరామదాస్ సంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రచారి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి, కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, డి కోటేశ్వరరావు కోవూరు నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, నేదునూరి కళ్యాణ్చారి, ఋత్విక్ శ్రీవైష్ణవ్, కల్వకుర్తి నాగర్ కర్నూలు డిస్టిక్ట్ నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీతానగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, సమీనా నెల్లూరు నుంచి, బృందావనం పద్మశ్రీ, శ్యామ్, సాయిరాం, తనూజ, శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అనంతపురం నుంచి అనురాధ, అశోక్, రమ్య, దినకర్, దేవాన్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, లతా సుహాస్ హోస్కోట నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, మధుసూదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇషరతుల్లా, ఇబాదుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, ఇంకా వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్వినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, గుండుగొనల నుంచి కొనకళ్ళ రమేష్, శ్రీనివాస్ బాబు, రామోజీ సత్యనారాయణ, చిన్న మిస్టేక్ తోటి దగ్గర ఆన్సర్ పంపించారు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన్, నాగటిపండు, అశోక్ బాబు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి.

యశోద జానకిరాజు, మాణిక్యాలరావు సరస్వతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, బతిని రవికుమార్ వజ్రపకొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి, ఎం సుజాత నెల్లూరు నుంచి, ఒంగోలు నుంచి దింటికుర్తి సుబ్బారావు, నల్గొండ డిస్టిక్ నుంచి దైదా త్రివేణి చిన్మయి ప్రీతం, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిర్యాలగూడ గాంధీనగర్ నుంచి దైద భిక్షం వెంకటి, దంపూర్ బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి, ఎస్పీఆర్ విఠల్, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్ తెనాల నుంచి, నాగమణి ఒంగోలు నుంచి, తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనికా, త్రిలోక్, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వన్ నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, సత్తిరెడ్డి అనపర్తి నుంచి, గణేష్ నెల్లూరు నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి, కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గశివయ్య, ముంత పెద్దన్న, వరగంటి బద్రి, విశాల ఎక్కడి నుంచి అనేది పంపించలేదండి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దీప, దిలీప్, అన్విత, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, కోనసీమ జిల్లా మోరుపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, మంచిర్యాల నుంచి చంద్రమొగుళి, పద్మారాణి, అక్షరకృప, ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి, మల్లీశ్వరి, ఫణీంద్ర, మార్కాపురం నుంచి, ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. సో ఈసీజీ ఫుల్ ఫామ్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్, సో ఈ ఆన్సర్ పంపించారు అందరూ. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మొట్టమొదటి రోదసి యాత్రికురాలు ఎవరు, మొట్టమొదటి రోదసి యాత్రికురాలు ఎవరు? సో 1963లో వీరు రోదసికి వెళ్ళారు. ఆ మహిళ పేరు ఏంటి?

లేటెస్ట్ ఫ్రెండ్స్ క్వశ్చన్ రిపీట్ అని అడుగుతూ ఉన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి రోదసి యాత్రికురాలు ఎవరు? క్లూ ఏంటంటే 1963లో ఈవిడ రోదసి యాత్రకి వెళ్లారు.

సో క్వశ్చన్ అయితే అడిగేశాను, ప్రపంచంలో మొట్టమొదటి రోదసి యాత్రికురాలు 1963లో వీరు రోదసి యాత్ర చేశారు అని చెప్పేశాను. సో అయితే ఫస్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, చేబ్రోల్ నుంచి రామకృష్ణయ్య, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. వీరు ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారండి, కంగ్రాచులేషన్స్. అండ్ ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల నుంచి. ఇంకా సుచేత కృపలాని అన్నారు. సుచేత కృపలాని ఎక్కడి నుంచి వచ్చారండి అసలు? సో రాంగ్ ఆన్సర్ అండి. సో కల్పన చావ్లా, ఇది కూడా రాంగ్ ఆన్సరే. ఓకే, ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. ఫణిరాజ్ నెల్లూరు నుంచి నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాట్స్ అండి. అండ్ ఇంకా తర్వాత ఆన్సర్స్ పంపించిన వాళ్ళు నేతనూరి కళ్యాణచారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఉప్పులూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి. తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ శ్రీరామదాస్, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి, తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి, రాధా ఖమ్మం నుంచి, లలిత మల్లిక్, సత్తుపల్లి, ఇంకా ఎస్పిఎల్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్, తెనాలి నుంచి, ఎం కొండారెడ్డి. టోటల్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, అసలు పేరే తప్పైపోతుంది. సో స్పెల్లింగ్ కరెక్ట్ చేసుకుని పంపిస్తే మీరు మళ్ళీ పంపించవచ్చు. సో కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి. అయితే ఆన్సర్స్ మాత్రం నేను చదివే లోపల వచ్చిన ఎస్ఎంఎస్లు మాత్రమే నేను చదువుతాను. ఓకే, సో ఇంకా నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, శ్రీనివాస్, సమీనా నెల్లూరు నుంచి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఒంగోలు నుంచి నాగమణి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్, చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయశ్రీ, విజయ, లక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి, అనంతపురం నుంచి అనురాధ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. సో కొంచెం ఫారెన్ నేమ్ అని అయ్యేసరికి అనుకుంటాను, చాలామంది స్పెల్లింగ్

గణేష్ నెల్లూరు నుంచి, భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి, మంచిర్యాల నుంచి చంద్రమొగిడి, పద్మారాణి, అక్షరకృప, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, దైద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, సగం ఆన్సరే పంపించారండి, పూర్తిని పేరు పంపించలేదు, జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్లా నుంచి, సుబ్రమణి, పెత్తనహళ్ళి, కర్ణాటక నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, శేషాద్రి నెల్లూరు నుంచి, సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, గుండుగొలం నుంచి సత్యనారాయణ, ప్రభావతి, ఉషారాణి, బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరాం, తనూజ, శశాంక్, అచ్యుత్, హైదరాబాద్ సైనిక్పురి నుంచి, నల్గొండ జిల్లా హ్యాపీ హోమ్ నుంచి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం, వలివర్తిపాటి సత్యనారాయణి, జయలక్ష్మి, వాసవీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి. సో హాఫ్ ఆన్సర్ పంపించారండి, గోగులముడి రాధాకృష్ణమూర్తి గారు, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల నుంచి, ఫుల్ నేమ్ పంపించలేదు. సో అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్, శ్యామల, సియోన్, నాగటిపండు, వీరు వారి కుటుంబ సభ్యులు, వీరు కూడా హాఫ్ ఆన్సరే పంపించారు. సో ఫుల్ నేమ్ పంపించాలండి ఆన్సర్ అంటే. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు ఫుల్ నేమ్ పంపించారు. ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, లతా సుహాస్ హోసకాంట్ నుంచి, బతిని రవికుమార్, వజ్రప్ కొత్తూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, బి శివకుమార్, ముద్రాజ్, వీసీ కాలనీ, నంద్యాల నుంచి, ఎం సుజాత, నెల్లూరు నుంచి, ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి, ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి, ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి, పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ జిల్లా, నంద్యాల నుంచి, ఇంకా అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేందర్ రెడ్డి, ఇంకా వారి మిత్రబృందం, దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడి గురించి తుమ్మ పద్మావతి, నెల్లూరు నుంచి వరగంటి బదరి విశాల, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, గడప వరపు నాగేశ్వరరావు, కనకసులోచన, సురేష్, హరికృష్ణ వారి కుటుంబ సభ్యులు, ఉప్పలూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి, పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న, కె రవీందర్ రెడ్డి, సర్వేపల్లి నుంచి, వ్యోమమిత్ర అన్నారు, వ్యోమమిత్ర అనే పేరు లేదండి, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్, నేదనూరి కళ్యాణ్చారి, ఋత్విక్, శ్రీవైష్ణవ, కల్వకుర్తి, నగర కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, పూజారి ధనంజయ, అనంతపూర్ సిండికేట్ నగర్ నుంచి, రాకేష్ శర్మ కాదండి, నేను మహిళా యాత్రికురాలు అని చెప్పాను, 1963 అని కూడా డేట్ చెప్పాను నేను. సో రాకేష్ శర్మ రాంగ్ ఆన్సర్. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, కె రవీందర్ రెడ్డి, సబిత ఎక్కడి నుంచి అనేది పంపించలేదు, సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్, మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్వలి ఫాతిమా, ఎస్ రైట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, ఎస్ వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. సో మొట్టమొదటి రోదసి యాత్రికురాలు వాలెంటినా తెరిష్కోవా, రష్యా దేశం నుంచి వెళ్ళారనమాట. సో అది సంగతి. సో నెక్స్ట్ నేను ఇప్పుడు ప్లే చేసే పాట జాగ్రత్తగా వినండి, మరి ఆ పాట గురించి ఒక క్వశ్చన్ ఉంటుంది.

0: మరి పాట అయితే వినేశారు కదా, మరి ఈ పాట రచయిత ఎవరు అనేది క్వశ్చన్ అన్నమాట.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: శ్రోతలకి ఒక గమనిక. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్ స్టోన్, డోలమైట్, ఐరన్, మ్యాంగనీస్ గన్లు, క్రోమ్, మైకా మైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1 నుంచి 10వ తరగతి చదివే వారికి ఈ సంవత్సరం 31 ఆగస్టు లోపుగాను, 11 నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు ఈ సంవత్సరం 31 అక్టోబర్ లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు లేదా కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ scholarship.gov.in/application/form/login అనే వెబ్సైట్లో చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.

ఎస్, అల్లూరి సీతారామరాజు సినిమాలో నేను ఒక పాట వినిపించాను, తెలుగు వీరలేవరా అని. మరి ఆ పాట రచయిత ఎవరు అనేది క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారంటే ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి, కంగ్రాచులేషన్స్. మరి ఆ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి, బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి, రాధా ఖమ్మం నుంచి, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, నాగమణి ఒంగోలు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, శ్యామ్ నెల్లూరు నుంచి, గణేష్ నెల్లూరు నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ పంపించారు, శేషాద్రి నెల్లూరు నుంచి, చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి, హ్యాపీ హోమ్ నంద్యాల నుంచి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం, ఎం రావు ఒంగోలు నుంచి, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, మధుసూదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి, రకరకాల ఆన్సర్స్ కూడా పంపించేశారు. ఇంత పాపులర్ సాంగ్ కూడా వేరే ఆన్సర్స్ వస్తాయని నేను అస్సలు ఊహించలేదు. సో బట్ ఆన్సర్స్ పంపించారు, అలా డిఫరెంట్ ఆన్సర్స్ కూడా పంపించారు. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, మల్లీశ్వరి మార్కాపురం నుంచి, బతిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, ముర్హరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మారాణి అక్షరకృప, లతా సుహాస్ హోస్కోట నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, అనంతపురం నుంచి అనురాధ, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, రాజేష్ బాబు, సత్య, జోషిత, జనిశ్రీ పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేందర్ రెడ్డి, ఇంకా రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, సూరపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, సాల్మన్ రాజు, ఇంకా డోకపతి శివప్రసాద్, తుమ్మలపచ్చెర్ల గోపీనాథ్, బండారు శంకరయ్య.

వారి మిత్రబృందం. దైదభిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన్, నాగటిపండు, అశోక్ బాబు, సోమన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య. ఏం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని. గుండుగొల నుంచి మద్దుల శ్రీనివాసబాబు, సునీత, మౌనిక, మణికంఠ, ప్రణవి. దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, తుమ్మా, పద్మావతి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనన్, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, ఆదినారాయణ, రమేష్ వర్మ. ఆన్సరు అసలు హాఫ్ వే కూడా సరిగ్గా పంపించలేదండి. పావని, చిరంజీవి, బృందావన పద్మశ్రీ, శ్యామ్, సాయిరామ్, తనూజ, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి నుంచి. కమల, యేసుపాదం, హేమసుందర్, ఒంగోలు నుంచి. పండా, లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. ఒంగోలు నుంచి, ఎస్, ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారండి, రైట్ ఆన్సర్ కాదది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చెన్నూరు వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. శరత్ రెడ్డి ఎక్కడి నుంచో పంపించలేదు, శరత్ రెడ్డి ఆన్సర్ పంపించారు. ఎస్, రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. ఇస్మాయిల్ భాయ్, జాకిర్ భాయ్, మొహమ్మద్ రఫీ, మంగళంపూరి ప్రకాష్, కాదర్ బాషా, సుధాకర్, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. సో వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే శ్రీశ్రీ గారు, శ్రీరంగం, శ్రీనివాసరావు. సో ఇదండి మరి ఈరోజు యువలయ. మరి మీకోసం బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి, వింటూ ఎంజాయ్ చేయండి. సో ఇంకా లాస్ట్లో ఆన్సర్ వచ్చింది ఎవరు అని అంటే చెబ్రోల్ సుహాసిని, ఇనమడు గురించి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

మీరింతవరకు యువలయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 5 గంటలు. ప్రసార విశేషాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. అనంతరం రేపటి ప్రసారాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కాబోతున్న కార్యక్రమాలు. 5:10 భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వికసిత్ భారత్ రోజ్గార్ యోజనలో భాగంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సమక్షంలో నిర్వహించబడుతున్న రోజ్గార్ మేళా 2026 కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం, అనంతరం సముద్ర తీర కథలు. శీర్షికన సంతాన ప్రాప్తిరస్తు కథ వింటారు. సమర్పణ మంజుల పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా మినుము పంట సాగు యాజమాన్యం, ఈ అంశం గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:45 సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరింతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపటి ప్రసారాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6:00 దేశభక్తి గేమ్ వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధాలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల అభిప్రాయాల గురించి వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం, అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు.

ఏడు గంటలకు అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో తుంపర్ల నీటిపారుదల, రెయిన్గన్ నీటిపారుదల ఈ పద్ధతుల గురించి డాక్టర్ చెన్నకేశవులు గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. మీరు ఇంతవరకు ఈరోజు సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:05. ఇప్పుడైతే ఒక సినీ గీతం విందాం. అమరన్ ఈ చిత్రం నుంచి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5:10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వికసిత్ భారత్ రోజ్గార్ యోజనలో భాగంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సమక్షంలో నిర్వహించబడుతున్న రోజ్గార్ మేళా 2026 కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే పోలవరం ద్వారా విశాఖకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వార్తల వివరాలు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఓ ప్రత్యేక ఎస్ఓపీని రూపొందించాలని బ్యాంకర్లకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో 235వ రాష్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి ఈరోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలన్నారు. ఆక్వా రంగానికి కూడా బ్యాంకులు ప్రోత్సాహకం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ రంగం మీద పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన చెప్పారు. ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరితో కోల్కతాలో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ది చెందుతున్న విశాఖపట్నంలో సుమారు 220 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుని ఇప్పటికే పనులు ప్రారంభించాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరుతూ,
1: Why you should choose Andhra Pradesh? First one is speed. If my video didn't sell speed, I'll do it over again. I'll give you a few data points. I think it's very important to appreciate it. The first handshake that I had with Google leadership team to

0: actually shovel was 13 months. And it took us 13 months because we had to also work with the federal government, central government, to look at changing permanent establishment, giving tax incentives at the central government level. We got all that done 13 months later. India's single largest FDI investment since independence was grounded in the great state of Andhra Pradesh.
1: ITC Chairman Sanjeev Puri మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖకు తాగునీరు ఈ ఏడాదిలోనే అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కూటమి పాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖకు ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలను తీసుకువస్తున్నామని చెప్పారు. గత 2 ఏళ్లలో విశాఖలో అనేక అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తు చేశారు. గూగుల్ మెగా డేటా సెంటర్ వంటి భారీ పెట్టుబడులు విశాఖకు రావడం గర్వకారణమని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మంత్రి తెలిపారు. అదేవిధంగా రైల్వే జోన్ సాధన రాష్ట్రానికి మరో ప్రధాన విజయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఎంపీ శ్రీభరత్, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా పర్యాటక రంగం మారుతోందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ దీని ద్వారా భారీ ఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విజయవాడలో పాత్రికేయులతో మంత్రి ఈరోజు మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు 20,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అమలైతే 122,637 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 4,390 హోటల్ గదులకు అదనంగా మరో 9,042 గదులు అందుబాటులోకి వచ్చేలా 50 కొత్త హోటళ్లకు అనుమతులు ఇచ్చామని మంత్రి వెల్లడిస్తూ,
2: ఇవాళ బాగా టూరిజం కి సెంటర్ పాయింట్ విశాఖపట్నం. విశాఖపట్నంలో ఆక్యుపెన్సీ పెరగడం గానీ ఇవన్నీ కూడా విశాఖపట్నం నెంబర్ 1 గా ఉంది. తర్వాత ఫుట్ఫాల్ ఎక్కువ ఉన్నటువంటి తిరుపతి కూడా మనకి నెక్స్ట్ పాయింట్ అయింది. ఇవాళ తెలంగాణ నుంచి వచ్చేటువంటి పర్యాటకులందరూ కూడా సూర్యలంకి వస్తా ఉన్నారు. ఇప్పుడు అమరావతిలో కూడా గ్రోయింగ్ క్యాపిటల్ సిటీ కనుక ఈ అమరావతిలో కూడా పెరుగుతుంది. టాప్ ప్రయారిటీలో ఇవి ఉన్నాయి. తర్వాత వచ్చేటప్పటికి ఇక రాజమండ్రి కానివ్వండి, శ్రీకాకుళం, గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడా కొంత ఇంపార్టెన్స్ పెరిగింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖల పరిశోధన శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ భవనం అరణ్యారామానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో బ్రహ్మానందపురం వద్ద సుమారు 24 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. అరణ్యారామం అటవీ పర్యావరణ శాఖలకు సంబంధించి పరిశోధనలు, శిక్షణా కార్యకలాపాలతో పాటు ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ కామన్ ఫెసిలిటీ సెంటర్గా సేవలందించనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద పెట్టాయని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని ఎస్కేబీఎం పాఠశాలలో ఐటీసీ సహకారంతో ఎంపీ లార్డ్స్ నిధులతో కలిపి నిర్మించిన భోజనశాల, నూతన తరగతి గదులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మారుస్తున్నామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొంటూ,
3: యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మీకు పరిచయం అవుతారు, వాళ్ళ బాధలు తెలుస్తాయి, ఒక నిజమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందులో ఉద్దేశంగా అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అయితే గానీ, లీప్ అని స్పెషల్ గా ప్రోగ్రామ్ పెట్టడం గానీ, పిల్లలకి మంచిగా మార్కులు వచ్చే విధంగా 100-day 10th class ప్రోగ్రామ్స్ పెట్టడం గానీ, అదేవిధంగా నిడమరలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మోడల్ స్కూల్ తయారు చేయడం గానీ తీసుకొస్తా ఉన్నారు.
1: సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు విశాఖపట్నం రేంజ్ కోస్టల్ మెరైన్ ఐజీ జె గోపీనాథ్ చెప్పారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ను స్థానిక ఎమ్మెల్యే కొండయ్య, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం తదితర ప్రాంతాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్న క్రమంలో పర్యాటకుల భద్రతా

0: ప్రమాణాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్లు, సీసీ కెమెరాలు, డ్రోన్స్ వంటి అనేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద కేంద్రం 2,000 రూపాయలు కలిపి ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయలు జమ చేయనున్నారు. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్దితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే పోలవరం ద్వారా విశాఖకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో వింటారు సముద్ర తీర కథలు, శీర్షికన సంతాన ప్రాప్తిరస్తు కథ. సమర్పణ మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. వినే ముందుగా ప్రకటనలు విందాం.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: కార్యక్రమంలో ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు. శీర్షికన సంతాన ప్రాప్తిరస్తు కథ.
6: వని 102.7 మెగాహెచ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే

సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి. ఈరోజు కథ పేరు సంతాన ప్రాప్తిరస్తు.

ఎప్పటిలాగే ఆయేడు కూడా 2 నెలలు వేట విరామం ప్రకటించింది ప్రభుత్వం. జాలర్లకు ఆ సమయంలో నెలకు ఇంతని ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది ప్రభుత్వం. కానీ రొయ్యలపాలెం గవలపాలెం వాళ్లకు ఈ ప్రకటనతో సంబంధం లేదు. ఈ ఆర్థిక సహాయం వాళ్లు కోరరు కూడా. సీజన్ ప్రకారం ఆ సమయంలో వాళ్లు స్వచ్ఛందంగా వేట విరామం పాటిస్తారు. ఆ కాలంలోని గంగానమ్మ ఒడి చేపపిల్లలతో నిండిపోతుంది. చేపలు గ్రుడ్లు నిండిన పొట్టలతో నీళ్లలో భారంగా తిరుగుతుంటాయి. ఒక్కో చేప సన్నని కొన్ని వేల గ్రుడ్ల సమూహాన్ని నీళ్లలోకి వదులుతుంటాయి. ఆ గుడ్లన్నిటినీ సన్నని ప్లాస్టిక్ లాంటి పొర చుట్టుకుని ఉంటుంది. అవి పిగిలే సామర్థ్యం వచ్చేంత వరకు నీళ్లలో అటూ ఇటూ కొట్టుకుపోతుంటాయి. ఈ గుడ్లు పిగిలి పిల్లలైన తరువాత ఈ ప్లాస్టిక్ లాంటి పొరను చీల్చుకొని సన్నని చేప పిల్లలు ఈదుతూ నీళ్లలోకి వెళ్తాయి. ఈ విధంగా సముద్రం కొన్ని కోట్ల కోట్ల కొత్త సంతానంతో కళకళలాడుతుంటుంది. ఈ విరామ సమయంలో మగవాళ్లకు విశ్రాంతే కానీ ఆడవాళ్లకు విశ్రాంతి ఉండదు. ఎప్పటిలాగే ఎండు చేపలు అమ్మటంలో నిమగ్నమవుతారు. మగవాళ్లకు ఈ ఎండాకాలం వెసులుబాటు సమయమైతే కొంతలో కొంత ఆడవాళ్లకు వర్షాకాలమే విరామ సమయం. మగవాళ్లు తమ ఇళ్ల ముందు చెట్ల నీడలో కూర్చొని తెగిన వలలు బాగు చేసుకుంటుంటారు. కొందరు కొత్త వలలు అల్లుకుంటుంటారు. వలలు అల్లడంలో జాలర్లందరూ నేర్పర్లే. ఆ మధ్యాహ్నం గుడిసె చూరులోంచి తాటాకు కప్పులో దాచిన ప్లాస్టిక్ సంచిని క్రిందికి లాగి డబ్బు లెక్క పెట్టి దాన్ని మళ్లీ ప్లాస్టిక్ సంచిలో భద్రం చేసి చూరులో దోపింది ఎల్లమ్మ. ఇప్పుడు ఆమె 8వ నెల గర్భవతి. అదే సమయంలో లోపలికొచ్చిన పుల్లయ్య, నీకు పొద్దున్న లేస్తే డబ్బు యావేనే, ముగుడికి ఏళ్ళకి ఇంత పెడదామన్న ధ్యాస కూడా లేదే అన్నాడు కోపంగా. డబ్బులేంది, ఏం జరగద్దయ్యా, బిడ్డల్ని ఇంటి నిండా కనిపడేస్తేవే, వాళ్ళని సాకొద్దా నిష్ఠూరంగా అంది ఎల్లమ్మ. నువ్వానైనా కనిపారేసేది, కాన్పుకు అందరూ ఒక బిడ్డను కంటుంటే నువ్వు ఇద్దరిని కనిపడేస్తుంటవి, ఏడసొచ్చేది అన్నాడు పుల్లయ్య. అది నా గొప్పతనం కాదు, నీ పొగరుబోద్దనమే, అలాంటి సంతానాన్ని కనమని కోరుకున్నట్టున్నావు ఎల్లమ్మ సమాధానం. పెళ్ళాం మాటలకు పుల్లయ్యకు పౌరుషం ముంచుకొచ్చింది. మీసాల మీద చెయ్యేసి తిప్పుతూ, అవునే, నేనందరిలాంటి మగవాణ్ణి కాదు, నా ఎవ్వారమే ఏరు అన్నాడు గర్వంగా. ఎల్లమ్మకు అంతకుముందు 3 కాన్పులయ్యాయి. మొదటి కాన్పులో 2 మగపిల్లలు, తర్వాత 2వ కాన్పులో 2 ఆడపిల్లలే, తర్వాత మళ్ళీ 3వ కాన్పులో మళ్ళీ 2 మగపిల్లలు. ఆ ఊరు ఊరంతా ఎల్లమ్మ కాన్పుల గురించే విచిత్రంగా చెప్పుకుంటుంటారు. 2 పాలేళ్ళలో ఎవ్వరూ ఇప్పటి వరకు కవలపిల్లల్ని కనలేదు. విచిత్రమైన విషయం ఏంటంటే ఆమె యాదృచ్ఛికంగా ఈ వేట విరామ సమయాల్లోనే గర్భవతి అయి ఉంటుంది. రే పుల్లయ్య, ఎల్లమ్మ మాలక్ష్మిరా, ఆ అమ్మ బిడ్డల్ని కన్న ప్రతిసారి ఈ సంవత్సరమంతా మనకు 1కి 2 ఇంతలు చేపలు పడుతున్నాయిరా, నేనంత గమనిస్తానే ఉండా, అదేం చిత్రంరా అంటూ ఆశ్చర్యపోతుంటాడు పెదకాపు. మళ్ళీ అతనే, 2 పాలల్లో మగవాడి వంటే నువ్వేరా అంటూ పుల్లయ్యని

ఎగమెచ్చుకున్నాడు. పుల్లయ్య తలకి ఇరుకుంటూ ఉండిపోతాడు. ఏం చెప్పాలో అర్థం కాక ఇవన్నీ గుర్తొచ్చి సిగ్గుపడిపోయాడు పుల్లయ్య. పుల్లయ్య పెద్ద కొడుకు పీటేస్తే వాడి కవల పిల్లవాడు తాపేలు బొచ్చ పుల్లయ్య ముందు పెట్టాడు. రెండో కాన్పులో పుట్టిన 8 ఏళ్ల ఒక పిల్ల చిక్కటి గంజికూడు అందులో పోస్తే దాని కవల పిల్ల ఒక చిన్న మట్టి మూకుడులో కాల్చిన ఎండు చేపలు అతని ముందు పెట్టింది. ఇవన్నీ ఎల్లమ్మ పర్యవేక్షణలో జరిగాయి. ఆ రోజు రాత్రి బుట్టలో ఎండు చేపలు సర్దుతున్న ఎల్లమ్మతో, ఏందే నీకు ఇప్పుడు 8వ నెల, ఇంకో 10 రోజుల్లో 9వ నెల వస్తుంది, నువ్వు ఇంట్లోనే ఉండు, నేనెళ్ళి చేపలు అమ్ముకొని వస్తా అన్నాడు పుల్లయ్య ప్రేమ తొనికిసలాడుతూ. నాకేం ఇబ్బంది లేదయ్యా, నేను కన్న తర్వాత ఎట్టాగు 2 నెలలు అవస్థలు తప్పదు. ఇప్పుడు నేను బుట్ట నెత్తను పట్టుకొని చేపలు అమ్మితేనే గందా ఒళ్ళు కదులుతాదే, కాన్పు కూడా సులభం అవుద్దయ్యా అంది. ఎప్పుడు నేను మొండి పట్టు నీదేనా, నేను ఇలా అడగడం నువ్వు అలా చెప్పడం మామూలైపోయింది. ఎటు చూసినా పోను 10 మైళ్ళు, రాను 10 మైళ్ళు, ఇవాళ నుంచి గంప నెత్తను పెట్టుకొని నేను కూడా వస్తా అన్నాడు పుల్లయ్య. పట్టపోళ్ళ ఆడపడుచుకి ఇట్లాంటివన్నీ లెక్కే లేదు గాని, నువ్వు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండయ్యా, మగపిల్లకాయలు ఇద్దరికి 12 ఏళ్ళు వచ్చినాయి, చేపల్ని సగం సగం చేసి 2 బుట్టలకెత్తి చెరొక బుట్ట నెత్తి నెడతా, ఇప్పుడు ఇద్దరు చేతికొచ్చిన వాళ్ళేం కదా. రామలక్ష్మణుల లాంటి ఇద్దరు పిల్లల్ని తలుచుకుంటూ దృఢంగా అంది ఎల్లమ్మ. పుల్లయ్య ఈ వేట విరామం తరువాత ఆ ఇద్దరి పిల్లల్ని కూడా తనతో వేటకు సముద్రం మీదకు తీసుకొని పోయి వేట నేర్పాలని ఉండేది. ఇప్పటి వరకు తన పడవ మీద వస్తున్న వాళ్ళకి చేపల్లో వాటా దండగకి ఇయ్యాల్సి వస్తోంది. ఇదే మాట పిల్లంతో అన్నాడు. నా ఇద్దరు కొడుకులు నువ్వు పడవ మీద వెళ్తూ ఉంటే చూడ్డానికి కళ్ళు సాలవయ్యా, ఇక చేపలకు దిగులేముంటాది చెప్పు. ఆమె సూచనలతో 2 బుట్టల్లోకి ఎండు చేపల్ని సర్దుతున్న కొడుకుల్ని ముచ్చటగా చూస్తూ అంది ఎల్లమ్మ. సన్నగా కట్టెలా ఉన్న మంచి శక్తిమంతురాలు, 4 చేసే పని ఒక్కటే చేసుకోగల సమర్థురాలు. ఎల్లమ్మ మానసికంగా బలవంతురాలు అయినందున మంచి ఆలోచనలతో ఏ పని చేసినా దృఢ నిశ్చయంతో చేస్తుంటుంది. పుల్లయ్యకి పెళ్ళాం ఆలోచనల మీద ఉపాయాల మీద పూర్తి నమ్మకం. నువ్వెప్పుడు ఇంతే, ఎన్ని చెప్పినా ఇనవు కదా అన్నాడు. అయ్యా నీకు తెలవదయ్యా, గంగపట్నం, రాముడిపాలెం, మైపాడు అన్ని గ్రామాల్లో నా ఎండు చేపలకు ఖాతాలుండయి. నేను ఎల్లకుంటే ఆ ఖాతాలు ఇంకోళ్ళకు పోతాయి, ఆనక కొత్త ఖాతాలు ఎత్తుక్కోవాలంటే చాలా కష్టం. ఇక మాట్లాడలేదు పుల్లయ్య. దుప్పటి ముఖాన కప్పుకొని గుర్రపెట్టి నిద్రపోయాడు. అవేకు జామున ఇద్దరు కొడుకులను లేపింది ఎల్లమ్మ. 2 బుట్టలను కొడుకుల నెత్తిన పెట్టింది. ముందు ఒక కొడుకు, తరువాత ఎల్లమ్మ, తరువాత మరో కొడుకు నడుస్తూ చేపలు అమ్మాల్సిన దారిలో కలిసి ముందుకు నడవసాగారు. వేట విరామ సమయంలో జాలర్లకు కబుర్లే కబుర్లు. అటు గబలపాలెం వాళ్ళు, ఇటు రొయ్యలపాలెం వాళ్ళు తమ బంధుత్వాన్ని తిరగేసుకునే సమయం అది. 2 ఊళ్ళ మధ్య రాకపోకలు దండిగా ఉంటాయి. ముసలి, ముతక, ఆడ, మొగ, పిల్ల, జల్ల పడవల్లో ఆ ఊరికి ఈ ఊరికి చుట్టాలుగా తిరుగుతూ ఎన్నో జ్ఞాపకాలను కలబోసుకుంటుంటారు. ఇక గ్రామాల్లోనైతే ఎప్పుడూ చూడని దృశ్యాలుంటాయి. ఎప్పుడూ వేట కోసం పరుగులు తీసే జాలర్లు, ఇంటి ముందు టెంకాయ చెట్ల క్రింద, పచ్చని వేప చెట్ల క్రింద, ఇసుక దిబ్బల మీద, నులక మంచాల మీద కూర్చొని రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకు ముందైతే 30-40 అడుగుల పొడవైన టెంకాయ చెట్లే నీడ. రామిరెడ్డితో పరిచయమైన ఈ 20 ఏళ్లలో ఆయన ఈ 2 గ్రామాల పరిస్థితిని పూర్తిగా మార్చేశాడు. క్రింద ఎన్ని అడుగులు లోతు వేసినా ఇసుకే ఇసుక. అందుకని రామిరెడ్డి ఏటి వాగు మట్టిని ఇంటికి ఒక బండి లెక్కన తోలించాడు. ఇసుక లోడించి మట్టి పోయించాడు కూడా. ఇంటికొక హైబ్రిడ్ కొబ్బరి మొక్కని, ఒక వేప మొక్కని తానే సరఫరా చేశాడు. ఇప్పుడు అవన్నీ మొలకెత్తి చెట్లయి ఇళ్ల ముందు చిక్కగా చల్లని నీడనిస్తున్నాయి. ఇక ఈ వేట విరామ సమయంలో కొందరు వలలు అల్లుకుంటుంటే మరికొందరు వలలు రిపేర్ చేసుకుంటున్నారు. వాళ్లకు సలహాలిస్తున్నారు నిపుణులైన వృద్ధులు. ఏ జాతి చేపలు పట్టడానికి ఆ రకమైన వలలుంటాయి. చేపల సైజును బట్టి వలలకున్న రంధ్రాలు మారుతుంటాయి. పెద్ద చేపలు పట్టడానికి పెద్ద రంధ్రాలు ఉన్న వలలు, చిన్న చేపలు పట్టడానికి చిన్న రంధ్రాలు ఉండే వలలు వాడుతుంటారు. ఇంతలో పెదకాపు కొంతమంది జాలర్లతో ఆ వీధిలో పోతున్నాడు. తమ తమ పనులు చేసుకుంటున్న వాళ్ళు

0: పోసుకోలు కబుర్లు చెప్పుకుంటున్న జాలర్లు అతన్ని చూస్తున్నారు. ఏటాపి, 4 రోజులైనా కథ చెప్పేదానికి రామిరెడ్డి స్వామి రాలేదే. ఆయన వస్తే రాములోరి కథ, పాండవుల కథ, కిట్టయ్య కథ అన్నీ ఇందం గందా అన్నాడు ఒక వృద్ధుడు. అయ్య వస్తాడులేరా, ఆ గవలపాలెంలో చెబుతున్నాడేమో, పొద్దుకూకేలోగా సీతమ్మ తోటకెళ్ళి ఇసయం అడిగొత్తా అన్నాడు పెదకాపు. పెదకాపు, భజన సంగతి కూడా చూడు, పిల్లకాయలు భజన నేర్చుకోవాలని తెగతెగ ఉబలాడబడుతుంటారు అన్నాడు ఒక జాలరి. అన్ని ఆ స్వామిని అడిగొస్తాలే, ఏది చెయ్యాలన్నా ఆ మహారాజే కందా అన్నాడు పెదకాపు ముందుకు నడుస్తూ. రామిరెడ్డి ఏట విరామ సమయంలో 2 నెలలు రొయ్యలపాళెంలో, గవ్వలపాళెంలో 2 ఊర్లలో కూడా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఒక ఊర్లో, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు మరొక ఊర్లో పురాణ గ్రంథాల్లోని పద్యాలను మధురంగా వినిపించి అందులోని విషయాలను సులభ శైలిలో వారికి వివరిస్తుంటాడు. అంతేగాక భజన నేర్పే గురువుల్ని రాముడుపాలెం నుంచి పిలిపించి కుర్రవాళ్లకు నేర్పుతుంటాడు. ఎండు చేపల్ని అమ్మడానికి కొడుకుల్ని తీసుకుని పోయిన ఎల్లమ్మ మధ్యాహ్నం ఎండ వాలుతుండగా తిరిగి ఇంటికి వచ్చింది. ఇద్దరు కొడుకులు ఆమెకేమీ కష్టం కలగకుండా అంతా తామే చూసుకున్నారు. రోడ్డు ప్రక్కన బోడిసత్రంలో ఆమెను కూర్చోబెట్టి ఆమె చెప్పిన ఖాతాలను గుర్తు పెట్టుకుని చెరొక వైపు వెళ్ళి చేపలన్నీ అమ్మేశారు. వచ్చేటప్పుడు ఆమె సూచన మేరకు కొంత బియ్యం, ఉప్పు, పప్పులు తీసుకొచ్చారు.
1: చేపలమ్మటం భలేగా ఉంది నాయనా, రోజు అమ్మతోటే చేపలమ్మటానికి వెళ్తాం అని ఆనందంగా ఒకడంటే, నిజం నాయనా అని రెండోవాడన్నాడు.
0: వాళ్ళు పుట్టి బుద్ధెరిగి సముద్రాన్ని వదిలి గ్రామానికి వెళ్ళటం ఇదే.
1: అరే నాయనలారా, రేపు గంగపట్నం వెళ్ళాలా చేపలమ్మడానికి. ఆ ఊరు శానా పెద్దది, ఆటోలో వెళ్ళాలా. 10 రోజుల వరకు పోతే గాని మనం మన ఖాతాలన్నీ పూర్తి చేయలేం
0: చెప్పింది ఎల్లమ్మ. ఎగిరిగంతేశారు ఇద్దరు పిల్లలు ఆనందంగా.
1: అరే మీ అమ్మ కని పైకి లేసేదాకా అంటే ఇంకో 3 నెలలు మీరు ఎండు చేపలమ్మాలా, తర్వాత నా పడవ మీద తీసుకెళ్లి ఏట నేర్పిస్తా అన్నాడు పుల్లయ్య.
0: డబుల్ ధమాగా తగిలినట్టు పిల్లలు సంకలు గుద్దుకున్నారు. తరువాత తమ అనుభవాల్లోని ఆనందాన్ని చెల్లెళ్ళకి చెప్పి ఆనందించారు. తాము రాముడుపాలెంలో రోడ్డు పక్కనున్న బోడిసత్రం ముందున్న కుళాయి దగ్గర ముఖం కడుక్కున్నామని, గంజి తాగి ఖాతాదారుల అన్ని ఇళ్ళకెళ్ళి తాము పలానా ఆమె కొడుకులమని చెప్పుకొని తాము చేపలమ్మామని, ఒకింట్లో ఇడ్లీ పెడితే మరో ఇంట్లో దోశలు పెట్టారని వాటి రుచులను వర్ణించి వర్ణించి చెప్పారు. వింటున్న మిగతా పిల్లలకు నోరూరింది. తాము తెచ్చిన మిఠాయిలు ఇంట్లో ఉన్న పిల్లలకు పంచి వాళ్లను తృప్తిపరిచారు. ఆడపిల్లలు తల్లితో తాము కూడొండి పచ్చడి చేశామని చెప్పారు. నంచుకోవడానికి ఎండు చేపలు కూడా కాల్చి సిద్ధంగా ఉంచామని కూడా చెప్పారు. ఎల్లమ్మ చిరునవ్వుతో వాళ్ల వైపు చూసి మనసులోనే దీవించింది. రోజులు గడుస్తున్నాయి, ఎల్లమ్మకు నెలలు నిండాయి. ఆ రాత్రి కుక్కి మంచంలో పడుకుని ఆయాసపడుతుంటే పిల్లలు మంచం చుట్టూ చేరారు. ఆడపిల్లలు తల్లి పొట్ట నిమురుతున్నారు.
1: అమ్మా ఎంతమంది పిల్లలున్నారమ్మా
0: అని అడిగింది ఒక పిల్ల అమాయకంగా. 4 అని చెప్పింది మరో పిల్ల.
1: అమ్మా 10 మంది పిల్లల్ని పుట్టించమ్మా
0: అని అడిగాడు ఒకడు. ఇద్దరూ మగపిల్లలు ఆమె చెరొక కాలు పిసుకుతున్నారు. క్రింద చాప మీద పడుకుని ఉన్న పుల్లయ్య,
1: అరే మీ అమ్మ పంది కాదురా 10 మంది పిల్లల్ని కండానికి, నిలవనా సచ్చిపోద్ది అన్నాడు.
0: అమ్మ సచ్చిపోద్ది అనేసరికి పిల్లలు చాలా భయపడిపోయారు, ఏడవసాగారు.
1: అట్టయితే 2 సార్లే అమ్మా
0: అని రాజీకొచ్చారు పిల్లలు. ఆ రాత్రి పిల్లలు రకరకాల కలలతో నిద్రపోయారు. తమ అమ్మకు 10 మంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు పుట్టినట్లు, అమ్మకు ఏమీ కానట్లు, అన్నా అక్క అంటూ వాళ్ళు తమని పిలుస్తూ తమతో తిరుగుతున్నట్లు, పుల్లయ్య కూడా నాయనా నాయనా అంటూ గంపెడు పిల్లలు తనను పిలుస్తున్నట్లు కల. అర్ధరాత్రి మెలకువ వచ్చిన పుల్లయ్య పెళ్ళం మూలుగుతూ ఉండటంతో,
1: ఏమే ఎళ్ళి మంత్రసానని పిలుచుకొస్తా
0: అన్నాడు.
1: నాకు కళ్ళు మూసుకుపోతున్నాయ్యా, కాన్పు ఈ రాత్రికి కాదు, రేపు రాత్రికి, రేపు మధ్యాహ్నం పిలుసుకరా, కాన్పు అయ్యేదాకా మన ఇంట్లోనే ఉంటుంది
0: అంటూ కళ్ళు మూసుకుంది. చీకటితోనే లేచిన పుల్లయ్య ఆ చివరి ఇంట్లో ఉన్న 80

0: ఏళ్ల సుబ్బమ్మతో పెళ్ళాం పరిస్థితి అంతా చెప్పాడు.
1: ఏ ఇబ్బంది లేదు, మద్దానం కూడితేనే మీ ఇంటికొత్తా
0: అని హామీ ఇచ్చింది మంత్రసాని. దారిలో వస్తుంటే,
1: ఏరా 2 రోజుల నుంచి కనపడ్డం లేదు
0: అని పలకరించాడు పెదకాపు.
1: మా ఆడది ఇయ్యాలో రేపో కనేట్టుంది, అందుకే 4 రోజుల నుంచి ఏటకి పోవడం లేదయ్యా అని చెప్పాడు.
0: ఇంతలో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన పుల్లయ్య కొడుకు రంగయ్య,
2: నాయనా అమ్మ కనింది, 3 తమ్ముళ్ళు
0: అంటూ చెప్పి ఆయాసం తీర్చుకోసాగాడు.
2: రే, నేను చెప్పాను కదరా నీ పెళ్ళం మాలచ్చమ్మని,
0: అందరూ ఒకరిని కనేదానికి ఆపసోపాలు పడుతుంటే నీ పెళ్ళం సులాగ్గా 3 కనింది.
1: చూస్తుండు, ఈ 7 మనకు 3 రెట్లు శాపలు ఎక్కువగా పడతాయి
0: అన్నాడు పెదకాపు నమ్మకంగా. అతని నోట్లో మాట నోట్లో ఉండగానే పెళ్ళం పిల్లల్ని చూడ్డానికి ఇసుకలో పరిగెత్తాడు పుల్లయ్య.

మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు శీర్షికన సంతాన ప్రాప్తి రస్తు కథ విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 21వ శతాబ్దంలో నైపుణ్యం కలిగిన, ప్రతిభను పెంపొందించే, ఆవిష్కరణను ప్రోత్సహించే, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించే దేశాలకే అవకాశాలు సొంతమవుతాయని అన్నారు. భారత్ దీనికి ముందుండి నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉందని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ది, ఆవిష్కరణల రంగంలో దేశ యువత ముందంజలో ఉంటారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
1: దునియా భారత్ కే యువాఓ కీ క్షమతా కో భలీ భాతి పహచాన్నే లగీ హై ఔర్ ఐసే సమయ మే హమారీ కోషిష్ హై కి భారత్ కా హర్ యువా అప్నీ క్షమతా కో అవసర మే బదల్ సకే ఔర్ ఇసీ సోచ్ కే సాథ్ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కా ఆరంభ హువా. యే రోజ్గార్ యోజన సామాన్య తౌర్ పర్ సోచే జానే వాలీ రోజ్గార్ యోజన సే బహుత్ ఆగే బఢ్కర్ పహలీ నౌకరీ పానే వాలీ యువా కే సపనో కో శక్తి దేనే వాలీ యోజన హై.
0: పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది మొదటిసారి ఉద్యోగాల్లో చేరుతున్న వారికి సాధికారత కల్పించడం, యువతకు పరిశ్రమలకు మధ్య ఒక వారధిని నిర్మించడం వంటిదని మోదీ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిశాలోని జార్సుగూడ జిల్లాలోని లఖన్పూర్లో 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. దేశంలో వాణిజ్య బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే మొట్టమొదటి కేంద్రంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL, కోల్ ఇండియా లిమిటెడ్ CIL సంయుక్త సంస్థ అయిన భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అభివృద్ది చేస్తోంది. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలను ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014కు ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగ్పూర్లోని అంబాజారిలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునికమైన అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ద ఆయుధాల సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచడంలో వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
2: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रोक्सीमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रोक्सीमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं.
0: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MRDCకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతినిచ్చినట్లు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతినిచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మ, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్లతో కలిసి ఈరోజు మేఘాలయలోని రిబోయ్ జిల్లాలో బోయిరింగ్బుంగ్లో ఈశాన్య ప్రాంతంలోనే అతిపెద్ద సేంద్రియ సుగంధ ద్రవ్యాల శుద్ది కర్మాగారాన్ని ప్రారంభించారు. సుమారు 32 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ యూనిట్ అల్లం, పసుపు, నల్ల మిరియాలు, మిరపకాయలతో సహా 10,000 మెట్రిక్ టన్నులకు పైగా సేంద్రియ సుగంధ ద్రవ్యాలను శుద్ది చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ 2024లో జియోటెక్ పొందిన లకాడాంగ్ పసుపుతో సహా నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులలో మేఘాలయకున్న ప్రాముఖ్యతను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి దాదాపు 15,000 మంది సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేశారు. దీంతోపాటు విద్యాసంస్థలను మాదక ద్రవ్యరహితంగా ఉంచాలని గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్య కోసం బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామని తెలిపారు.
3: మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్సే కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా.
0: గత 12 ఏళ్లలో దేశం తన ఆలోచన విధానంలో గొప్ప మార్పును చూసిందని, విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమంతో కూడిన సుపరిపాలనా విధానం వైపు అడుగులు వేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. గాంధీనగర్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనంలో ప్రసంగిస్తూ మంత్రి, పేద వర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే బాధ్యతను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు.
4: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. यहाँ पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की क्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहां गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसको पूरा कर रहे हैं.
0: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రభుత్వం ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి హర్ష సంఘ్వీ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బీహార్లోని పాట్నాలో ఎస్టీపీఐ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో రాష్టంలో ఐటీ వ్యవస్థను అభివృద్ది చేయడంపై చర్చించామని తెలిపారు. బీహార్లో ఐటీ రంగవృద్దిని ప్రోత్సహించడంలో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి చేస్తున్న కృషిని వైష్ణవ్ అభినందించారు. యువతకు అపూర్వమైన అవకాశాలు కల్పించడమే వికసిత్ భారత్ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయ రాసిన ఒక వ్యాసాన్ని సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పంచుకుంటూ, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన భారీ స్థాయిలో ఉద్యోగ కల్పనకు, పరివర్తనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. జాతీయ మహిళా కమిషన్ అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా జారీ చేసింది. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 పోస్ట్ చట్టం కింద సమగ్ర చర్యలను తక్షణమే సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చింది. రాష్ట ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనలు తక్షణ చర్యల కోసం 18 సూచనలను ఈ అడ్వైజరీ సిఫార్సు చేస్తుందని కమిషన్ తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ సజావుగా సాగేందుకు మల్కేజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 178,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా మినుము పంట సాగు యాజమాన్యం ఈ అంశం గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఏవిఎస్ దుర్గా ప్రసాద్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. ముందుగా విందాం మినుము పంట సాగు యాజమాన్యం గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఏవిఎస్ దుర్గా ప్రసాద్ గారి ప్రసంగం వినే ముందుగా ఒక ప్రకటన విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రక్షణ గురించి మనం చెప్పుకుంటే ముఖ్యంగా పురుగుల గురించి మనం ముందు చెప్పుకుందాం. చిత్త పురుగులు, ఇది ఏంటంటే ఆకుల దశలో ఆశించి రంధ్రాలను వేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు తొలి దశలోనే చనిపోతాయి. దీనికి అనుకూలమైన ఏంటంటే బెట్ట వాతావరణం, దుక్కి సరిగ్గా తయారు చేయలేనప్పుడు ఇవి రావడానికి అవకాశం ఉంటుందండి. 2.5 మిల్లీలీటర్ క్లోరిపైరిఫాస్ లేదా 20% ఈసి లేదా 1.6 మిల్లీలీటర్ మోనోక్రోటోఫాస్ 36% ఎస్ఎల్ లేదా ఎసిఫిట్ 70% ఎస్పి 1 గ్రాము సరిపోతుంది. అలాగే పొగాకు లద్ది పురుగు, ఈ పురుగులు ఎక్కువ ఆకుల్లోనే వచ్చిన పదార్థాన్ని గీకి తినటం వల్ల ఆకులు జల్లెడిగా మారి తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగాను పువ్వులుగాను పిందెలను కూడా తింటాయి. ఈ పురుగు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగల మొక్కల మొదలలోని భూమి నెర్రెల్లోనికి చేరుతాయి. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇది వస్తుందండి. దీనికి పురుగు మందులు అనగా గుడ్లు నమ్ముదాయాలను ఏరివేయాలి. జల్లెడిగా మారి పిల్ల పురుగులతో ఉన్న ఆకుల్ని ఏరి నాశనం చేయాలి. లేక ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో విషవ ఎర్రలు మొదలని వెదజల్లాలి. అలాగే ఎకరానికి మోనోక్రోటోఫాస్ 36% ఎస్ఎల్ 500 మిల్లీలీటర్ లేదా క్లోరిపైరిఫాస్ 20% ఈసీ 500 మిల్లీలీటర్ లేదా కార్బరిల్ 50% డబ్ల్యూపీ 500 గ్రామ్స్ కిలోల్లో 5 కిలోలు తౌడు, 1/2 కిలో బెల్లం సరిపడే నీటితో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయంకాలం సమయంలో వెదజల్లాలండి. ఇంకా జీవరసాయనంలో అయితే ఎకరానికి 30,000 ట్రైకోగ్రామ బదినికలను వారం రోజుల వ్యవధిలో విడుదల చేయాలి. అట్లాగే ఎకరానికి ఎన్పీవీ 200 L ఈ ద్రావణాన్ని సాయంకాలం పిచికారీ చేసుకోవాలండి. నెక్స్ట్ అలాగే తెల్లదోమ మనం చూస్తే ఆకుల్లోన రసాన్ని పీలుస్తాయి. అంతేకాక ఎల్లో మొజాయిక్ అనే వైరస్ వ్యాధిని అంటే పల్లాకు తెగులను కూడా ఇవి వ్యాపింపచేస్తాయి. దీనికి ఇది 7 నుండి 10 రోజులు బెట్ట వాతావరణం పొడి వాతావరణంలో ఎక్కువ రావడానికి అవకాశం ఉందండి. 1.6 మిల్లీలీటర్ మోనోక్రోటోఫాస్ 36% ఎస్ఎల్ లేదా 2 మిల్లీలీటర్ మిథైల్ డెమెటోన్ 25% ఈసీని లేదా ట్రైజోఫాస్ 40% ఈసీ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిటమిప్రిడ్ 20% ఎస్పి 0.2 గ్రామ్ లేదా డైఫన్ థైరిన్ 50% డబ్ల్యూపి 1.5 గ్రామ్స్ వేసుకోవాలండి. నెక్స్ట్ తామర పురుగు, ఇది తొలిదశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకులు అడుగునుండి రసాన్ని పీలుస్తాయి. ఆకులు డొప్పగా మారుతాయి. మొక్కలు గిడిసిబారి ఎదుగుదలకు కుంటపడుతుంది. వీటిని వల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తుంది. బెట్ట పొడి వాతావరణం మరియు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది రావడానికి అవకాశం ఉంటుందండి. 36% ఎస్ఎల్ మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ లేదా ఎసిఫేట్ 75% ఎస్పి 1 గ్రామ్ లేదా ఫిప్రోనిల్ 5% ఈసీ 2 మిల్లీలీటర్స్ లేదా స్పైనోసైడ్ 40% ఎస్సి 0.3 మిల్లీలీటర్స్. నెక్స్ట్ మారుక్క మచ్చల పురుగు అండి. ఇది పురుగు మొగ్గ పూత దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది.

పూత దశలో పూలను గూడుగా చేసి లోపల పదార్థాలను బాగా తింటుంది. ఇది పూత దశలో మేఘరూతమైన ఉన్నప్పుడు పొగమంచు మరియు అడపదడప చిరుజల్లు ఉన్నప్పుడు ఎక్కువ ఇది రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి మనకి ఏంటంటే పూత దశలో తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగు గుడ్లని పెట్టడానికి ఇష్టపడవు. నెక్స్ట్ తెగుళ్ళ గురించి మనం చూస్తే సెక్కోస్పోర ఆకుమచ్చ, ఈ తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగు గుడ్లను చిన్న చిన్న మచ్చలను కనిపిస్తాయి. ఈ మచ్చలు పెద్దవై ఆకులు ఎండి రాలిపోతాయి. దీనివలన కాయల్లో గింజలు సరిగ్గా నిండవు. దీనికి వర్షాల వలన వేడిమి మరియు గాలి ఎక్కువ తేమ వలన కూడా ఇది రావడానికి అవకాశం ఉంటుంది. లీటర్ నీటికి 2.5 grams మ్యాంకోజెబ్ 75% WP లేదా 1 gram క్లోరోథినల్ 75% WP లేదా 1 gram కార్బన్డిజం 50% WP లేదా 1 gram థయోఫెనేట్ మిథైల్ 70% WP కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అదే బూడిద తెగులు, ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలుగా కనపడి అవి క్రమేణ పెద్దవై ఆకులపైన క్రింది భాగాలకు మరియు కొమ్ములు కాయలకు వ్యాపిస్తాయి. గాలిలో తేమ శాతం 80 నుండి 80% ఉన్నప్పుడు చిరుజల్లులు లేదా వర్షాల వలన పొడి వాతావరణం 22 నుండి 26 degrees ఉన్నప్పుడు ఇది రావడానికి అవకాశం ఉంటుందండి. లీటర్ నీటికి 3 grams నీటిలో కరిగే గంధకం లేదా 1 gram కార్బన్డైజిమ్ 50% WP లేదా 1 gram థయోఫెనిమిథైల్ 70% WP పిచికారి చేసుకోవాలి. మైక్రో బూటినిల్ 10% WP 0.5% grams లేదా డైఫెనోకోనజోల్ 25% EC 1 milliliter కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పిచికారీ చేసుకోవాలి. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు, ఈ తెగులు సోకిన మొక్కలు ఆకులపై గోధుమ వర్ణంలో చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి. గాలిలో ఎక్కువ తేమ వరుసగా వర్షం పడినప్పుడు ఈ చిరుజల్లు పడినప్పుడు ఇది రావడానికి అవకాశం ఉందండి. తెగులు నివారణకు 10 లీటర్ల నీటికి 30 grams కాపర్ ఆక్సిక్లోరైడ్ 50% WP మరియు 2 grams ప్లాంటోమైసిన్ 7% SP కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఆకుముడత తెగులు అంటే మొవ్వుకుళ్ళు, తామర పురుగుల వల్ల ఈ తెగులు ఆశించి మొక్కలు ఆకులు అంచులు వెనుకకు ముడుచుకుని మొలకలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకులు అడుగు భాగంలో ఈయన రక్తవర్ణాన్ని పోలి ఉంటాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడి మొక్కలు ఎండిపోతాయి. ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి అతి తక్కువ కాపు ఉంటుంది. దీనికి ఏంటంటే ఈ అనుకూలమైన వాతావరణం చూస్తే పొడి వాతావరణం, బెట్ట పరిస్థితులు, ఎక్కువ తేమ వలన రావడానికి అవకాశం ఉంటుంది. అట్లే దీన్ని నివారణకు విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. నివారణకు ఎసిఫేట్ 75% SP లేదా డైమిథోయిడ్ 30% EC 2 milliliters లేదా ఫిప్రోనిల్ 5% SC 1.5 milliliters నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. నెక్స్ట్ పల్లాకు అంటే ఎల్లో మొజాయిక్ తెగులు, తొలత లేత ఆకులపై లేత పసుపు మచ్చలు ఏర్పడి ఆ తర్వాత నిండు పసుపు రంగుకు మారుతాయి. పసుపు మరియు ఆకుమచ్చలో ఆకులు కనబడను. ఆ తర్వాత కాయలపైన కూడా మచ్చలు ఏర్పడి గింజ కట్టకుండా పోవచ్చు. ఈ తెగులు ఆశించిన మొక్కలు ఆలస్యంగా మొగ్గ తొడిగి పూత కాత తక్కువగా ఉంటుంది. ఈ వైరస్ తెగులను తెల్లదోమ ద్వారా వ్యాపిస్తాయి. మనకి పొడి వాతావరణం, బెట్ట పరిస్థితులు రావడానికి అవకాశం ఉందండి. విత్తన శుద్ధి చేసి మనం ఎక్కువ విత్తుకోవాలి. అట్లాగే తెల్లదోమ నివారణకు లీటర్ నీటికి మోనోక్రోటోఫాస్ 35% SL 1.6 milliliters లేదా డైమిథోయిడ్ 30% EC 2 milliliters లేదా ట్రయోజోఫాస్ 40% EC 1.5 milliliters లేదా ఎసిఫేట్ 75% SP 1 gram లేదా ఎస్టమిప్రిడ్ 20% SP 1.3% grams లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8% SL 0.3 milliliters మందును కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు. నెక్స్ట్ ఎండు తెగులు, ఈ తెగులు వరి మాగాణంలో విత్తిన మెనుకు ఎక్కువగా మనకి రావడానికి అవకాశం ఉంది. ఆశించిన మొక్కలు కాండం చుట్టూ బూజు ఏర్పడి ఆకులు వడిలిపోనండి. ఈ తెగులను తీవ్రత ఎక్కువైంచు మొక్కలు ఎండిపోయి చనిపోతుంటాయి. వరి మాగాణంలో నీరు నిల్వ ఉండే భూముల్లో ఈ తెగులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. మనం తట్టుకునే రకాలు వేసుకోవాలండి. నెక్స్ట్ పక్షి కన్ను తెగులు, ఈ తెగులు సోకిన ఆకులపై లేత పసుపు రంగు అంచులతో కూడిన చిన్న చిన్న గోధుమ రంగుల మచ్చలు కనిపిస్తుంటాయి. ఇది చలి వాతావరణంలో ఎక్కువ కనబడుతుంది. ఈ తెగులు నివారణకు లీటర్ నీటికి 2.5 grams మ్యాంకోజెబ్ 75% WP లేదా హెక్సాకోనజోల్

2% SC, 2 మిల్లీలీటర్ లేదా 3 గ్రాములు ఓపరాక్సిక్లోరైడ్ 50% WB కలిపి పిచికారీ చేయాలి. నెక్స్ట్ తుప్పు లేదా కుంకుమ తెగులు, ఇది మెనులో ఎక్కువగా మనకు కనిపిస్తుందండి. ఆకు ఉపరితల పైన లేత పసుపు వర్ణం గల గుండ్రని చిన్న మచ్చలు.

45% ఈసీ లేక 1 మిల్లీలీటర్ ట్రైడిమార్ఫ్ 75% ఈసీ లేక 1 గ్రామ్ బయలటిన్ కలిపి పిచికారీ చేయాలి. నెక్స్ట్ సీతాఫలం తెగులండి. ఇది తెగులు సోకిన మొక్కలు లేత ఆకులు ముడతలుగా ఏర్పడి ముందుగా మందంగా పెద్దవిగా పెరుగుతాయండి. మొక్కలు పూత పోయిక వెర్రితలలు వేస్తాయి. ఇదేంటంటే మెయిన్గా పొడి వాతావరణం, బెట్ట పరిస్థితులు మరియు పేనుబంక. నెక్స్ట్ ఈ పేనుబంక లీటర్ నీటికి డైమిథాయిట్ 30% ఈసీ 2 మిల్లీలీటర్లు లేక మొనోక్రోటోఫాస్ 36% ఎస్ఎల్ 1.6 మిల్లీలీటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే తెగులు సోకిన మొక్కలకు పీకి తగలబెట్టాలి. తెగులు సోకిన మొక్కల నుంచి విత్తనాన్ని సేకరించి వాడాలండి. నెక్స్ట్ కీలక దశలు మనం చూసుకుంటే పూత మరియు కాయ తయారయ్యే దశలో పంట బెట్ట గురి కాకుండా మనం చూసుకోవాలి. బెట్ట పరిస్థితుల్లో 2% 20 గ్రాములు అంటే 20 గ్రాములు లీటర్ నీటికి యూరియా ద్రావణాన్ని అవసరాన్ని బట్టి 2 లేదా 3 సార్లు పిచికారీ చేయాలి. పంట కోత చూసుకుంటే సాధారణంగా పూత దశ నుండి 30 నుండి 40 రోజులకు 45 రోజులకు పరిపక్వతకి చేరుకుంటుందండి. కాయలు మొదట పసుపు రంగుకు ఆ తర్వాత నలుపు రంగుకు మారుతాయి. ఆకులు పసుపు వర్ణం దాల్చి నిదానంగా ఎండిపోతుంటాయి. 80% కాయలు ఎండిన దశలో పంటను మనం కోసుకోవాలి అధిక నాణ్యత కోసం. నెక్స్ట్ పంటను మనుషుల ద్వారా కానీ కాయలు కోయటం కానీ లేదా కొడవలు ఉపయోగించి మొక్కలు కోయటం లేదా యంత్రాల చేత కూడా మనం కోసుకోవచ్చు. నెక్స్ట్ కోత యంత్రం జాగ్రత్తలు చూసుకుంటే మనుషుల ద్వారా కోసిన పంటను మనం ఆకులు ఎండే వరకు పొలంలో చిన్ని కుప్పలుగా వేసి 2 నుండి 3 రోజులు ఎండిన తర్వాతే జాగ్రత్తగా నూర్పిడి కళ్ళం పై కానీ టార్పులిన్ ఉపయోగించి కర్రలతో కొట్టి లేదా ట్రాక్టర్తో తొక్కించి లేదా నూర్పిడి యంత్రం ఆల్ క్రాప్ థ్రెషర్ ఉపయోగించి నూర్పిడి చేసుకోవాలి. నూర్పిడి చేసిన గింజలు బాగా శుభ్రపరిచి చెత్త చెదారం మట్టి తదితర లేకుండా శుభ్రపరిచి బాగా ఎండనివ్వాలి. నూర్పిడి సరిగ్గా చేయని ఎడల సరిగ్గా ఎండని ఎడల చెత్త దుమ్ము ధూళి తదితర నిల్వలో కీటకాలు నిలయంగా మారి అలాగే సరిగ్గా ఆరిన పక్షంలో బూజు తెగులు ఆశించి నిల్వలో అపార నష్టం కూడా మనకి వాటెళ్తుందండి. నెక్స్ట్ కావున జాగ్రత్తగా నూర్పిడి చేసి శుభ్రపరిచి 9 నుండి 10% తేమ ఉండేలా ఆరబెట్టి నిల్వ చేసుకోవాలండి. నెక్స్ట్ నాణ్యత ప్రమాణాలు చూసుకుంటే ధూమి ధూళి చెత్త అదే పుల్లలు రాళ్ళు మట్టి మరియు ఇతర పంట గింజాలు 2% అధిక పరిమితి అండి తూకానికి. అలాగే ఇతర పప్పు దినుసులు గింజలు అవుతాయి 3% అండి. అదే బాగా రంగు మారినవి అవుతాయి 3%. అలాగే పాక్షిక రంగు మారినవి పై పైన దెబ్బతిని అంటే ఇవి 4% అండి. నెక్స్ట్ పరిపక్వత చెందిన మరియు ముడత గింజలు అంటే 3% అండి. పుచ్చులు 4%. అట్లాగే తేమ అవుతే 12% అండి కింటాలకి. నెక్స్ట్ ఉత్పత్తుల నిల్వ మనకి మెలకులు గురించి చూసుకుంటే నెక్స్ట్ మినుము నెలలో గాలిలో తేమను ఆకర్షించి త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి కోత సమయంలో నూర్పిడిలో జాగ్రత్త వహించి నిల్వలో అశ్రద్ధ వహించకుండా కీటకాలు బూజు ఎలుకలు మరియు ఇతర శిలీంధ్రాల ద్వారా అపార నష్టం రావడానికి అవకాశం ఉంది. అట్లా ఉష్ణోగ్రత గాలిలో కూడా తేమ మరియు గింజల్లో తేమ నిల్వలో నాణ్యత కూడా ప్రభావితం చేస్తుంటాయి. బాగా ఎండిన గింజలు బీన్స్లో కానీ గోనె సంచుల్లో కానీ పాలిథిన్ సంచుల్లో కానీ మనం నిల్వ చేసుకోవాలి. నిల్వలో బ్రూచిట్స్ పెన్సిలియం ఆస్పెర్జిల్లస్ శిలీంధ్రం ఆశించి ఎక్కువగా మనకు నష్టపరుస్తాయి. సాధారణంగా పంటకాలంలో గోదాంలో పాత సంచులు అప్పటికే ఆశించే ఉన్నచో మనం నిల్వలో సులువుగా వ్యాపించడానికి నష్టం వస్తుందండి. కావున మనం వీటి యొక్క ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించి మనం తగు జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలండి. నిల్వ చేసే ముందు నిల్వ చేసే సాధనాలను అంటే గోను సంచులు శుభ్రపరచుకోవాలి. గోను సంచులను 10% వేప ద్రావణం పిచికారీ చేసి వాడుకోవాలి లేదా 5% వేప కషాయంలో ముంచి ఆరబెట్టిన గోను సంచులనే వాడాలి లేదా సంచులపై మలాథియన్ 10 మిల్లీలీటర్ లేదా డెల్టామిథ్రిన్ 2 మిల్లీలీటర్ లేదా డైక్లోరోవాస్ 0.05% 1 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి తర్వాత ఆరబెట్టి నిల్వ ఉంచుకోవాలి. నెక్స్ట్ బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన 20 మిల్లీలీటర్ల మలాథియన్ ద్రావణం లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేయాలి. నింపిన బస్తాలను చెక్కపై వరుసలో పేర్చి తేమ తగలకుండా మనం జాగ్రత్త కూడా చూసుకోవాలి. గృహ అవసరాలకైతే కొద్ది మొత్తంలో నిల్వ చేసేటప్పుడు వంట నూనె లేదా ఆమ్లం నూనె లేదా వేప నూనె ప్రతి కిలోలో గింజలకు 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి నిల్వ చేసినచో

0: లో మనం పురుగుల వల్ల కలిగే నష్టం నివారించుకోవచ్చండి. నెక్స్ట్ ముఖ్య సూచనలు చూసుకుంటే మినుములో మనకు అధిక దిగుబడినిచ్చే రకాలు మనం ఎంచుకోవాలండి. PU31 కానీ, LBG 752, అలాగే LBG 787, అలాగే MBG 207 రకాలని మనం వేసుకుంటే ఏ సీజన్కి దానికి తగ్గట్టుగా ఆ రకాలు ఎంచుకోవాలండి. అన్ని కాలాల్లో సకాలంలో మనం విత్తుకోవాలి. నెక్స్ట్ సాళ్ళు పద్ధతులు అవలంబించుకోవాలి. నెక్స్ట్ విధిగా విత్తన శుద్ధి కూడా మనం అనుకోవాలి. నెక్స్ట్ విత్తిన 25 నుండి 30 రోజుల వరకు కలుపు లేకుండా మనం జాగ్రత్త పడాలి. అవసరం మేరకు కీలక దశల్లో నీటి తడులు ఇవ్వాలి. నిండిపోత దశలో కూడా నీరు పెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పొలంలో నీరు నిలవకుండా మనం జాగ్రత్త చూసుకోవాలి. అట్లాగే బెట్ట పరిస్థితుల్లో కీలక దశల్లో అంటే 2% యూరియా పిచికారి చేసేస్తే మనకి దిగుబడి కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది. రసం పీల్చే పురుగులే తామల పురుగు, తెల్లదోమ మరియు పెనుభంగులు సకాలంలో కూడా మనం అదుపు చేసుకోవాలి. సకాలంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి శనగపచ్చ పురుగును మరియు అలాగే మారికో మచ్చ పురుగును కూడా మనం నివారించుకోవాలి. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబిస్తే మనకి ఖర్చు కూడా తగ్గి ఆదాయం కూడా పెరగటానికి అవకాశం ఉంది. అట్లాగే విత్తనోత్పత్తి చూస్తే నీటి వసతి కలిగి ఉన్నప్పుడు వేసవిలో విత్తనోత్పత్తి చేపట్టినట్లయితే నాణ్యమైన విత్తనం పొందొచ్చండి. నీరు బాగా ఇంకి తటస్థ నేలలో విత్తనోత్పత్తి చేపట్టాలి. మురుగునీరు నిలిచే చౌడు నేలలు మనకు పనికిరావు. స్వపరాగ సంపర్కంతో ఫలదీకరణ జరిగి వృద్ధి చెందిన మినుము లాంటి పంటల్లో విత్తనోత్పత్తి కూడా మనకి యాక్చువల్గా చాలా తేలిక అయిన పనే. నాణ్యమైన బ్రీడర్ విత్తనాన్ని పరిశోధన స్థానం నుండి సేకరించి విత్తనోత్పత్తికి వాడుకోవాలి. అట్లాగే ప్రధాన పొలం బాగా తయారు చేసి సిఫార్సు మేరకే సేంద్రియ మరియు రసాయన ఎరువులు వేసుకోవాలి. నాణ్యమైన అధిక దిగుబడి పంట సిఫార్సు చేయబడిన అత్యుత్తమ సేద్య పద్ధతులు మనం ఎక్కువ పాటించాలి. అట్లాగే ప్రాంతానికి అనువైన చీడపీడ రోగ నిరోధక శక్తి కలిగిన అధిక దిగుబడినిచ్చే రకాలు కూడా మనం ఎంచుకోవాలండి. నెక్స్ట్ మినుము విత్తనోత్పత్తికి ఎన్నుకున్న పొలం ఇతర పెసర లేదా మినుము పొలం నుండి మూల విత్తనానికి 10 మిల్లీలీటర్లు, సర్టిఫైడ్ విత్తనం కనీసం 5 మీటర్లు వేర్పాటు దూరం ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఎకరానికి 6 కిలోలు విత్తనం వాడి విధిగా విత్తన శుద్ధి చేసి వరుసల్లో విత్తుకోవాలండి. విత్తేటప్పుడు రంగుల్లో తేడా ఉన్న విత్తనాన్ని, రంగు మారిన విత్తనాలు పుచ్చులు వేరు చేసి ఒకే రకమైన విత్తనం విత్తుకోవాలి. తద్వారా ఆదిలోనే కేళీలను నివారించవచ్చు.
1: మీరు ఇంతవరకు మినుము పంట సాగు యాజమాన్యం గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారి ప్రసంగం 2వ భాగం విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
6: రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ కె కిరణ్ కుమార్ రెడ్డి. కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సేద్య విభాగ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ రోజు మనము జీవన ఎరువులు, వరి పంటలో వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ప్రస్తుత వ్యవసాయ రంగంలో హరిత విప్లవం ద్వారా మనము ఎంతో ప్రగతిని సాధించి ఉన్నాము. హరిత విప్లవంలో మనం ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వంగడములు మరియు రసాయన ఎరువుల వాడకంకు మంచి దిగుబడులు ఇవ్వడం కారణంగా నేటి వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు రసాయన మందుల వాడకం నానాటికి పెరుగుతూ ఉన్నది. దీని ప్రభావం మనకు తెలియకుండానే భూమిలో ఉన్న జీవరాశులపై అధికంగా ఉంది. అధిక రసాయన ఎరువుల వాడకం వలన భూమిలోని జీవరాశులలో అతి ముఖ్య సముదాయమైన సూక్ష్మజీవులపై ప్రభావం పడి వాటి సంఖ్య తగ్గుతూ ఇవి జరిపే రసాయన చర్యలపై గణనీయమైన మార్పులు సంతరించుకున్నాయి. వ్యవసాయంలో అధిక మొత్తంలో ఈ రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వాడకం వలన భూమి లోపల మరియు ఉపరితలంపై ఉన్న పర్యావరణ కాలుష్యం మరియు రైతుకు పెట్టుబడి విషయంలో అధికమైన భారం కూడా పడుతున్నది. ఈ నేపథ్యంలో మన వ్యవసాయ రంగంలో సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ పద్ధతి

తో ముఖ్యమైనదిగా గుర్తించడం జరిగింది. దీనిలో సేంద్రీయ ఎరువుల వాడకంతో పాటు జీవన ఎరువుల వాడకం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. జీవన ఎరువులు అనగా భూమిలో ఉన్న సూక్ష్మజీవులలో మొక్కలకు పోషక పదార్థాలను మరియు పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయం. ఈ సూక్ష్మజీవులు పంటకు కావలసిన పోషక పదార్థాలను ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుండి అందించే గుణమును కలిగి ఉంటాయి. దానికి అనుగుణమైన మార్పులను భూమిలో ఇవి కలిగజేస్తాయి. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరిగి మొక్కలు చురుకుగా పెరగడానికి వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లను విటమిన్లను అందించును. జీవన ఎరువులు సహజ సిద్ధమైనవి. వాటి వలన వాతావరణ కాలుష్యం జరగదు, పంటకు హాని చేయవు. వీటి వాడకం ద్వారా రసాయన ఎరువుల మోతాదు కొంతమేర మనం తగ్గించుకోవచ్చు. తక్కువ ఖర్చుతో అధిక ఫలం మనము పొందవచ్చు. ఈ సూక్ష్మజీవులు ముఖ్యంగా మూడు రకాలు. అందులో మొదటిది నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు. అందులో మొదటిది అజొల్లా. ఈ జీవన ఎరువు నీటిపై తేలియాడుతూ వరి పొలంలో పెరిగే ఫెర్న్ జాతి చిన్న మొక్క అయిన అజొల్లా అనబీనా అనే సైనో బ్యాక్టీరియాకు ఆశ్రయం కల్పించి నత్రజనిని స్థిరీకరించి వైరు పైరుకు అందుబాటులోకి ఉపయోగపడుతుంది. ఈ జీవన ఎరువు ఒక నత్రజని మాత్రమే కాక సేంద్రీయ కార్బనం మరియు పొటాషియం వరి పైరుకు అందించును. ఇది భూమి యొక్క భౌతిక గుణాలను భూసారాలను పెంపొందించును. ఈ జీవన ఎరువు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి తగినంత నీటి వసతి భాస్వరపు పోషకం ఉన్న చోట బాగా పెరుగును. ఈ అజొల్లా వాడే విధానం చూసుకుంటే వరి నాటిన వారం తర్వాత సుమారు 200 కిలోల అజొల్లా జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి 15 నుండి 20 రోజులు నీటిపై బాగా పెరగనివ్వాలి. తర్వాత నీటిని తొలగించినచో ఇది 3 నుంచి 4 రోజుల్లో కుళ్లిపోయి నత్రజనిని మరియు ఇతర పోషకాలను మొక్కలకు అందించును. అవకాశం ఉన్న రైతులు దీనిని పచ్చిరొట్ట ఎరువుగా పెంచి దమ్ములో కలియదునినచో దీని ఉపయోగం మరింత ఎక్కువగా ఉండును. రెండవది అజోస్పైరిల్లం. ఈ మధ్య కాలంలో దీని ప్రాముఖ్యత అధికంగా గుర్తించడం జరిగింది. ఈ బ్యాక్టీరియా మొక్క వేర్లు చుట్టూ పెరుగుతూ అవకాశం ఉన్న చోట వేర్లలోకి చొరబడి కూడా జీవిస్తాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజనిని నేరుగా మొక్కకు ఎక్కువ శాతం అందుబాటులో ఉండును. సేంద్రీయ పదార్థం తక్కువగా ఉన్న నీళ్లలో కూడా ఈ అజోస్పైరిల్లం బాగా పనిచేస్తుంది. ఉపయోగించే విధానం: నారు పీకటానికి ముందుగా నారుమడి వద్ద 70 నుండి 80 లీటర్ల నీరు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. ఆ నీటిలో 2 కిలోల అజోస్పైరిల్లం జీవన ఎరువును బాగుగా కలిపి ఆ ద్రావణంలో 10 నిమిషాలు మన వరి వేర్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. తర్వాత రెండవ రకానికి చెందిన జీవన ఎరువులు. ఇవి భూమిలోని భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు. అందులో ఫాస్ఫోబ్యాక్టీరియా. ఈ జీవన ఎరువు ముఖ్యంగా బ్యాసిల్లస్ మెగాథీరియంతో గాని సూడోమోనాస్ ను గాని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరము లభ్యమగు రూపంలోకి మారుస్తాయి. ఈ జీవన ఎరువును అన్ని పంటల్లో వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువు సమర్థవంతంగా పనిచేయటకు సేంద్రీయ కార్బనం అత్యవసరం. కావున ఈ జీవన ఎరువును తప్పనిసరిగా సేంద్రీయ ఎరువుతో కలిపి వాడుకోవాలి. ఈ జీవన ఎరువు మొక్కకు భాస్వరంను లభ్యపరచటమే కాక మొక్కలకు కావలసిన హార్మోన్లు కూడా సరఫరా చేస్తుంది. మొక్కలకు రోగ నిరోధక శక్తి పెంపొందిస్తుంది. దీనివల్ల మన పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ఈ ఫాస్ఫోబ్యాక్టీరియా వాడే విధానం: ఎకరాకు 2 కిలోల ఫాస్ఫోబ్యాక్టర్ను 200 కిలోల పశువు ఎరువుతో కలిపి దుక్కిలో వేసుకోవాలి. వరి నాట్లు వేసిన 3 నుండి 7 రోజుల వ్యవధిలో కూడా ఇది వేసుకోవచ్చు. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మూడో రకం జీవన ఎరువులు పొటాషియం మొబిలైజర్స్. ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెస్తుంది. ఇవి ఇటీవల కాలంలోనే పరిగణనలోకి తీసుకోబడింది. వీటిలో ముఖ్యంగా ప్రటూరియా ఆరెన్షియా అనే బ్యాక్టీరియా పొటాషియం మొబిలైజర్స్ తో తయారు చేస్తున్నారు. దీనితో పాటు కొన్ని బ్యాసిల్లస్ జాతులతో కలిపి కూడా మిశ్రమంగా తయారు చేసి అందిస్తున్నారు. ఈ పొటాషియం మొబిలైజర్స్ వాడే విధానం చూసుకుంటే 2 కిలోల జీవన ఎరువును 200 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి 1 ఎకరం భూమిపై వెదజల్లుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా జీవన ఎరువుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకుంటే జీవన ఎరువు ప్యాకెట్ ఎండ వేడి తగలని నీడ ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. రైతు వాడే జీవన ఎరువు ప్యాకెట్ ఆ పంటకు సరైనదా కాదా అనేది చూసుకోవాలి. ఉపయోగించే జీవన ఎరువు ప్యాకెట్ పై ఉన్న గడువు తేదీ లోపల మాత్రమే ఉపయోగించుకోవాలి. రసాయనాలతో విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు విధిగా 24 గంటల నుండి 48 గంటల వ్యవధి ఉండాలి. రసాయన ఎరువులతో కలిపి జీవన ఎరువులు ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు. సమర్థవంతంగా పనిచేయటకు నాణ్యత గల కల్చర్ ను వాడుకోవాలి. పైరుకు నిర్దేశించబడిన జీవన ఎరువును పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడే వాడుకోవాలి. సేంద్రీయ ఎరువుతో జీవన ఎరువు కలిపి వెంటనే పంటకు వాడుకోవాలి. జీవన ఎరువులను వాడేటప్పుడు లేదా మొదటిసారిగా వినియోగించేటప్పుడు సంబంధించిన శాస్త్రవేత్తలను మరియు వ్యవసాయ అధికారులను గాని సంప్రదించి వారి సలహా మేరకే ఉపయోగించాలి. మనం ఇప్పుడు జీవన ఎరువులు వాడకం వల్ల కలిగే ఉపయోగాలు చూసుకుంటే వాతావరణం కాలుష్యాన్ని ఇది అరికడతాయి. వాతావరణంలోను నేలలోని మొక్కలు తమంత తాము

0: ఉపయోగించుకోలేని పోషకాలను వాటికి అందుబాటులోకి తెస్తును. హార్మోన్లు, విటమిన్లు మొక్కకు లభ్యమై పెరుగుదల వేగంగాను మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది. నేల నుంచి సంక్రమించే తెగుళ్లను కొంతమేర ఇది అరికట్టిస్తుంది. నేల భౌతిక లక్షణాలు బాగుపడతాయి మరియు భూసారం అభివృద్ధి చెందుతుంది. రైతులకు రసాయన ఎరువులు ఖర్చు తగ్గి లాభాల నిష్పత్తి పెరుగుతుంది. రసాయన ఎరువులు దిగుమతి అయ్యే విదేశీ మారక ద్రవ్యం ఆదాగును. సాధారణ దిగుబడులు 10-20% వరకు పెరుగుతాయి. దీనితో పాటు 20-25% రసాయన ఎరువుల వాడకాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో జీవన ఎరువులు ఎక్కడ లభ్యమవుతాయో వాటి కేంద్రాల వివరాలు చూసుకుంటే, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి చిత్తూరు జిల్లా, ఉద్యానవన పరిశోధన స్థానం వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి విశాఖపట్నం జిల్లా, వ్యవసాయ పరిశోధన స్థానం అమరావతి గుంటూరు జిల్లా, వ్యవసాయ పరిశోధన స్థానం ఉట్టుకూరు వైఎస్ఆర్ కడప జిల్లా. ఖచ్చితంగా రైతులందరూ ఈ జీవన ఎరువులు ఉపయోగించి వారు వాడే రసాయన ఎరువుల మోతాదును తగ్గించుకొని సూక్ష్మ పోషకాల లోపాలు కూడా తగ్గించుకొని ఎక్కువ దిగుబడి పొందాలని ఆశిస్తున్నాం.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.

102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: హైదరాబాద్ కేంద్రం నుండి.
1: శ్రోతలకు నమస్కారం. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసూరి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: నవీన్ కుమార్ గారు
2: చెప్పండి సార్.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అంటే PMFME, ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
2: తప్పకుండా అండి. సో ముందుగా మీరు చూసినట్లయితే PMFME ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్

0: మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకి సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపారవేత్తలకి కానీ, దానివల్ల ప్రభుత్వానికి కానీ జీడిపిలో తోడ్పాటు అయ్యే అవకాశం అనేది ఈ స్కీమ్లో అందించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వచ్చేసి 2020లో మొదలుపెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా, ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి కానీ, ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70-80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచే రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అందుకోసమని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే, ఆ ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్లకున్న అనుభవం, అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్కి వచ్చేసి 10 లక్షల వరకు, అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి, ఎందుకంటే గ్రూప్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో 10 మంది కానీ లేదా అంతకు మించి 100-300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని, అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు, అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
0: తప్పకుండా సాంబశీరావు గారు, ఈ స్కీమ్ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకుని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికి మినిమంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే రుణ సదుపాయం అనేది స్కీమ్లో అందించబడుతుంది కాబట్టి, సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సిబిల్ స్కోర్స్ అన్నీ బ్యాంక్ యొక్క రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
1: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి, ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకి రుణం అందుతుందా లేకపోయినా అందుతుందా?
0: ఈ స్కీమ్లో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే, మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్గా ఏమి ఇస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రెనర్షిప్ స్కీమ్ అనేది కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి కొలాటరల్ కూడా అప్ టు ద మినిమం బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి.
1: ఇందులో మహిళలకి కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి, వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ సిబిల్ కూడా ఉండకపోవచ్చు, అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
0: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి, కొత్తగా కొంతమంది గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి

0: కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదట నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్ అన్నీ తెప్పించి వాళ్ళ బిజినెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి చేయూతగా అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
0: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తర్వాత బిజినెస్కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ వేరే ఏ రకమైన బిజినెస్లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకైతే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకొని వాళ్ళు బిజినెస్లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేస్తాము అనేసి అనే కాన్ఫిడెన్స్ వాళ్ళు కలిగితే ఫర్దర్గా వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు.
1: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, లేకపోతే వాటికి ఇచ్చే రాయితీలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్లో సంబంధించి అర్హతలు అండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఎన్పిఎస్ కాకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సిబిల్ రికార్డ్ ప్రకారము బాగున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం అనేది అందించడం జరుగుతుంది. ఇది పోగా సబ్సిడీస్ అనేవి 35% సబ్సిడీ 10 లక్షలకు మించకుండా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.
1: కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ పథకం ద్వారా అందించే సహాయం ఏమిటి?
0: సో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవి చూసుకున్నట్లయితే అండి, మనం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ప్రొడక్షన్ కానీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవసరమయ్యే మెషినరీస్, వీటి యొక్క పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి పెట్టుబడి మొదట్లోనే ఒక ఇండివిజువల్గా ఒక పర్సన్ తీసుకోవాలి అనేసి అంటే అతనికి చాలా భారమైన పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఏఆర్ఎస్ జగిత్యాల, ఆర్ఏఆర్ఎస్ వరంగల్, అలాగే పీజేటీఎస్యు హైదరాబాద్లో తగు అంటే లైక్ వాళ్ళు ఏ రంగాల్లో అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్యాకేజింగ్ వరకు చేసుకోగలిగే అన్ని రకాలైన మెషినరీస్ అనేవి అక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ మెషినరీస్ అన్ని ఒక మినిమం రుసుము అనేది చెల్లించి వాటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మెషినరీస్ ద్వారా మనం ఇట్లా ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు, దానికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనే విషయం అనేది వాళ్ళకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇలా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా బిజినెస్ అనేది ఇండివిజువల్గా చేసుకునే ధైర్యం అనేది వాళ్ళకి చేకూరుతుంది.
1: నవీన్ కుమార్ గారు, స్వయం సహాయక బృందాలు ఉంటాయి, అటువంటి స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా?
0: పొందవచ్చు సార్. ఇది ఓన్లీ ఇండివిజువల్స్కి మాత్రమే కాకుండా స్వయం సహాయక బృందాల్లో అంటే గ్రూపులు మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, అలాగే గ్రూపులుగా కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో వాటికి మినిమం అర్హత అనేది 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
1: ఇప్పుడు ప్రధానంగా వ్యాపారం చేయాలనుకొని అంటే ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో వాళ్ళు ఒక సూక్ష్మ వ్యాపారం ఏదో చేయాలనుకుని వచ్చే వాళ్ళకి మీరు ఏ స్టేజ్ నుంచి సహాయం అందిస్తారు?
0: సో స్టేజ్ వైజ్గా వచ్చేటప్పటికండి, ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మా స్కీమ్ ద్వారా పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మేము ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అనే వాళ్ళు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు నియమింపబడ్డారు. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బిజినెస్ కి స్టార్టింగ్ అవసరం అయిన మెషినరీస్ కానీ సర్టిఫికేషన్స్ తీసుకోవడం కానీ ఇట్లాంటి అన్ని రకాలైన సహాయాలు కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది.
1: ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడమే ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే చదువు రాని వాళ్ళు కూడా పరిశ్రమ పెట్టుకోవాలని వస్తారు, వాళ్ళకి ఆ తయారు చేసే ఆహార ఉత్పత్తులు క్వాలిటీ ఉండాలి అని అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా?
0: సో ఇలా క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ మనకేంటంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడం. అంటే రోడ్ సైడ్ మనకి చేసే వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చాలామంది ఏంటంటే వాళ్ళకి ప్రేయర్ రిజిస్ట్రేషన్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆహార రంగానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలను వాళ్ళు ఫాలో అవ్వరు. సో ఈ స్కీమ్లో, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో పర్టికులర్గా ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐ కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇనీషియల్గా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఈ రిజిస్ట్రేషన్ నామ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ త్రూగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.
1: ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకోవడానికి మీరు సహాయం చేస్తామంటున్నారు, బాగుంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, ఈ కంపెనీలో ఇక్కడ హైజీనిక్గా ఇలా మేము మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా మెంటర్షిప్ లాంటిది కూడా ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా?
0: లేదండి, ఇనీషియల్గా సపోర్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన మేము అవగాహన కల్పిస్తాము. తరువాత వాళ్ళు మెషినరీస్ తెచ్చిన తర్వాత మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ అప్పుడప్పుడు వాళ్ళ యొక్క మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తున్నారు, నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయాన్నిపైన వాళ్ళు చెక్ చేస్తూ ఏమైనా వాళ్ళు మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన మళ్ళీ అవగాహన కూడా కల్పించి దాని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దానిపైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పటిదాకా ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా లబ్ధిదారులైన వారు ఎంతమంది ఉన్నారు?
0: సో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అండి 7341 మంది ఇప్పటి వరకు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో శాంక్షన్స్ అనేవి చేయబడ్డాయండి. వీరిలో దాదాపు 5500 పైబడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు.
1: నవీన్ కుమార్ బాసూరి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రజల్లో ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించిన ప్రజావాణి సమాచార కేంద్రానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు పిఎంఎఫ్ఎంఈ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం గురించి తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ శ్రీ నవీన్ కుమార్ బసూరి గారితో డాక్టర్ సాంబశివరావు కన్రాతి గారు జరిపిన సంభాషణ విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో హలో అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415 7901084415. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయిషా. జాజమల్లి చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు, వారి కోసం పాటను విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో, అభిరుచి కార్యక్రమంలో తర్వాత వాట్సప్ మెసేజ్ పంపించిన వారు ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్, విశాఖపట్నం నుంచి. మ్యాడ్, ఈ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. వారి కోసం పాటను విందాం.

0: మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. ఇప్పుడు ప్రకటనలు విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
3: ఏది నీ కార్డు పిన్ను?
4: నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
3: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
4: బై గర్ల్స్,
2: ఎక్కడికి వెళ్తున్నావు?
3: వినలేదా? నో షేరింగ్.
2: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
0: హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటూ ఉన్నారు. తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యుష, దిలీప్, అన్విత. ఆంధ్ర వాళ్ళ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. వారి కోసం పాటను విందాం.

హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య ఈరోజు అడుగుతున్న పాట డాడీ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. వారి స్నేహితులు, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా సింహపురి ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. అలాగే అండి, వారందరి కోసం పాటను విందాం.

ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో చివరి పాట వినే ముందుగా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఏదైనా ఒక పాటని పుట్టపక్క నుంచి భవానీ వెంకట్ మాస్టర్ మిథున్ మహాదేవ్. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి ఎం నరేష్ మెస్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ వీరు కూడా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద జానకిరాజు. ఇంకా షేక్ అబ్దుల్ అలీ నిగార్ పర్వీన్ ఉదయ్ భాను మీనా సత్యం శారద సుధీర్ శోభ శ్రీధర్ రవి సునీత్ నిజామాబాద్ నుండి సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఇంకా పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గొల్లపూడి నాగలక్ష్మి జగదీష్ రేవతి యశ్వంత్ బాబు నాగభాగ్యశ్రీ గొల్లపూడి సూర్య భార్గవి అదేవిధంగా సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వెంకట భవన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్. ఇంకా చివరిగా గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి ఓలు తిరుపతమ్మ శివదాసురెడ్డి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఇంకా శంకర్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి వీరు కూడా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్ మస్తానయ్య రమణమ్మ కుమారి మౌనిక సంపూర్ణమ్మ మీరందరి కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. అలాగే అండి, మీరందరి కోసం ఒక పాటను విందాం డెకాయిట్ చిత్రం నుంచి.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్.
1: టాటూ?
0: రిటర్న్ గిఫ్ట్.

0: మళ్ళీనా?
1: మళ్ళీ అమ్మా అన్న ఇప్పుడు నువ్వు కూడా.
2: జీవితం అనుకున్నాను, చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
3: మీరు ఇంతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. భారత యువశక్తి గురించి ప్రపంచమంతా చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. నేరాలకు సంబంధించిన చట్టాలలో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకొచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. వార్తల వివరాలు. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఈ వ్యాధి ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుంది కాబట్టి తేలికగా తీసుకోవద్దని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులకు రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జాతీయ లక్ష్యాలను నెరవేర్చే 2047 సంవత్సరం కంటే ముందే దేశంలో సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ జన్యుపరమైన రక్త రుగ్మతపై గిరిజన వర్గాల్లో అవగాహన పెంచడానికి సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రపతి పిలుపునిస్తూ,
1: स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है. मुझे बताया गया है कि 9000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक

0: के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है। ये कोई छोटी उपलब्धि नहीं है, ये पूरे विश्व में अनुबंधित रोगों की जांच परख की सबसे बड़ी पहलों में से एक है।
1: ప్రపంచమంతా భారత యువశక్తి గురించే చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద లబ్ధిదారులకు 2,400 కోట్ల రూపాయల నిధులను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధాని ఈరోజు విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశ యువతలో అసాధారణ సామర్థ్యం ఉందన్నారు. పీఎంవీబీఆర్వై పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడి తొలిసారి ఉద్యోగాల్లో చేరిన యువతకు సామాజిక భద్రత లభించిందని తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులు కలిగిన దేశాల్లో ఒకటి అని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. నైపుణ్యాల ద్వారానే యువత కళలు సాధ్యపడతాయని చెప్పారు. గత 12 ఏళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్ ఎకానమీ, స్పేస్, స్టార్టప్స్ వంటి అన్ని రంగాల్లో ఉపాధి మార్గాలను పటిష్టం చేశామని నరేంద్ర మోదీ పేర్కొంటూ
2: సాథియో आम तौर पर योजनाएं या तो कर्मचारी के लिए बनती हैं या तो फिर उद्योगों के लिए बनती हैं, लेकिन ये एक योजना ऐसी है, इस योजना में भारत के सामर्थ्यवान मेरे युवा, समृद्ध युवा भविष्य की ओर और उद्योग विकास की ओर, और इन दोनों को साथ लेकर चलती है। जो युवा अपनी पहली नौकरी शुरू करता है, सरकार उसके साथ खड़ी होती है।
1: దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల రూపాయల నుండి గత ఆర్థిక సంవత్సరంలో 178,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశీయంగా తయారైన రక్షణ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇది సాధ్యపడిందని అన్నారు. రక్షణ ఎగుమతులు దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగాయని వివరించారు. నాగ్పూర్లోని అంబాజారీలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అత్యాధునిక 10,000 టన్నుల సామర్థ్యం గల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రక్షణ మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాన రక్షణ పరికరాలతో పాటుగా వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ ద్వారా తయారయ్యే విడిభాగాలు కేవలం రక్షణ పరికరాల్లోనే కాకుండా రైల్వేలు, ఇస్రో, డిఆర్డీఓ వంటి సంస్థలలో యంత్రాలకు కూడా వినియోగించబడతాయని పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వార్షిక ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ పాస్పోర్ట్ జారీ ప్రక్రియ వేగవంతంగా, సురక్షితంగా ఉండేలా సరళతరం చేసినట్లుగా చెప్పారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా ఈ మార్పు జరుగుతున్నదని తెలిపారు. డిజిటల్ పాలనకు ఇది ఒక నిదర్శనమని అన్నారు. పాస్పోర్ట్ కేవలం కొన్ని పేజీల పుస్తకం కాదని, జాతీయ గుర్తింపునకు ఒక శక్తివంతమైన సాధనమని అభివర్ణించారు. దేశ విదేశాంగ విధానం భారతదేశాన్ని ఒక విశ్వబంధువుగా నిలబెడుతోందని పేర్కొన్నారు. భారతీయ పాస్పోర్టును అంతర్జాతీయంగా, గౌరవంగా, విశ్వాసంతో చూస్తారని జైశంకర్ గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నేరాలకు సంబంధించిన చట్టాల్లో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన 26వ అఖిల భారత వేలిముద్రల సదస్సు ప్రారంభోపన్యాసంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుండి శిక్ష పడే వరకు 3 సంవత్సరాలలోపు న్యాయం జరిగేలా చూడడం క్రిమినల్ జస్టిస్ సంస్కరణల ముఖ్య ఉద్దేశంగా వెల్లడించారు. ఎన్సీఆర్బీ అభిజ్ఞాన్, సిఆర్పిఐ, ఈ ప్రాసిక్యూషన్ 2.0, ఈ ఫోరెన్సిక్స్ 2.0 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి, సకాలంలో న్యాయం అందించడానికి దోహదపడతాయని అన్నారు. కేసుల పెండింగ్ను తగ్గించడానికి ఒక బ్లూ ప్రింట్ను సిద్ధం చేసేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టు, హైకోర్టులతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. నేరం జరగకముందే నివారించడమే లక్ష్యంగా ప్రొడక్టివ్ పోలీసింగ్ ఫ్రేమ్వర్క్ వైపు చర్యలు చేపడుతున్నామని అమిత్ షా పేర్కొంటూ
3: अपराध के विरुद्ध लड़ाई में सबसे बड़ा हथियार बल नहीं है, सबसे बड़ा हथियार वैज्ञानिक साक्ष्य। अगर वैज्ञानिक साक्ष्य शुरुआत से ही संरक्षित किए जाते हैं तो क्रिमिनल को सजा कराने में इससे बड़ा कोई हथियार उपयोग नहीं हो सकता। और फिंगरप्रिंट एक वैज्ञानिक साक्ष्य इकट्ठा करने की हमारी जो मशक्कत है, इसमें फिंगरप्रिंट और फिंगरप्रिंट का रिकॉर्ड और रिकॉर्ड का उपयोग इस सबसे बड़ा महत्वपूर्ण अंग है।
1: ప్రజాస్వామ్య సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో పిఐబి వార్తా ల్యాబ్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి బలమైన పునాదిని వేశాయని పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, డిజిటల్ పాలన, ఆర్థిక సమ్మిళితం, సామాజిక సంక్షేమం వంటి రంగాలలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన వివరించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఖచ్చితమైన, వాస్తవమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని భూపతిరాజు శ్రీనివాస వర్మ పాత్రికేయులను కోరారు. మహిళలకు రక్షణ కోసం ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ పోష్ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు, వ్యవస్థీకృత లేదా అసంఘటిత రంగంలోని ప్రతి కార్యాలయంలోనూ పోష్ చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు తక్షణమే చర్యలు తీసుకోవడానికి 18 చర్యలను కూడా కమిషన్ సిఫార్సు చేసింది. మహిళలు పనిచేసే చోట రక్షణ ఉండాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయా రహత్కర్ పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. గాంధీనగర్లో ఈరోజు నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన కాలంలో దేశం గణనీయమైన మార్పును చూసిందన్నారు. అత్యంత పేద వర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైందని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. భారత యువశక్తి గురించి ప్రపంచమంతా చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. నేరాలకు సంబంధించిన చట్టాలలో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గజేంద్ర మోక్షం హరికథ వింటారు. కథకులు శ్రీ మణమాల రాంబాబు.
1: ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న

ఆకాశవాణి శ్రోతలకు కళాభివందనములు. పెద్దలారా, భక్తి వేదాంత తత్వమునకు శ్రీమద్ భాగవతము శిరోవిభూషణము. నవవిధ భక్తి మార్గాలైన శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా ముక్తిధామం చేరవచ్చునని సాధికారికంగా నిరూపణ చేసిన దివ్య గ్రంథం భాగవతం. అందుకే 7 రోజులలో తనకు మృత్యువు తప్పదని తెలిసిన అభిమన్య కుమారుడు పరీక్షన్ మహారాజు మోక్ష మార్గంగా భాగవత శ్రవణం చేస్తూ సుఖయోగీంద్రులనుగాంచి, మహాత్మా, గజేంద్ర మోక్ష కథాఘట్టాన్ని తెలియజేసి నన్ను తరింపజేయండి కోరుకున్నాడు. వెంటనే ఆ మహాయోగి వినుడు పరీక్షన జన్మవర్యుడు చుకముని

అని పరీక్షత్ మహారాజు వేడుకొనగా శుకయోగి గజేంద్ర మోక్ష కథాగట్టాన్ని ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. రాజేంద్ర విను సుధారాజిలోనక పర్వతము త్రికూటంబనదలరు. యోజనాయతమగు

కాంజరాయ సారకల ధౌతమయములై మూడు శృంగములు మనసియుండు తటశృంగ బహురత్ర ధాతు చిత్రి చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు భూరి భూజలత కుంజపుంజములును మ్రోసి పరదెంచు శలయేటి మొత్తములును మరిగి తిరిగడి దివ్య విమానములును చరులు.

అది పాలసముద్రం. అందు త్రికూటమనే అందమైన పర్వతం. అది 10,000 ఆమడల పొడవు, అంత్య వెడల్పు, ఎత్తులు కలిగి ఉన్నది. బంగారు, వెండి, ఇనుములతో ఏర్పడిన 3 శిఖరాలతో అలరారుతూ ఉన్నది. మహావృక్షములు, పూపొదలు, లతలు, శెలయేళ్ళు, దేవతా విమానాలు, కిన్నెరల విహారాలతో నిండి ఉన్నది. అనేక మృగ సంచయంబులు, చెంచులు ఇత్యాది మానవ సంఘంబులతో నిండి ఉన్న ఆ ప్రాంతంలో పగటి వేడిమికి కొండ గుహలలో దాగిన మదపు టేనుంగుల గుంపులు సాయం సమయానికి సూర్యుని శక్తి సన్నగిల్లడంతో వెలుపలికి వచ్చిన చీకటి సమూహాల వలె గుహల నుండి వెలుపలికి వచ్చి ఏనుగు సంచయంబు ఇలా సంచరిస్తూ ఉన్నది.

కొండల వలె వచ్చుచున్న గజగుంపులను గాంచి అటవీ మృగంబులన్నీ భయంతో చల్లాచెదురైపోతూ ఉన్నాయి. పులులు మొత్తం ఒళ్ళు పొదరిండ్లలో దూరు ఘోరబల్లూకముల్ గుహలొచ్చు భూదారములు నేర నేల బొరియలలో డాగు హరిదంతములకే గుహరిన జయము మడువుల జ్వరబారు మహిష సంఘంబులు గండ శైలంబుల కపులు బ్రాగు వల్మీకములు జొచ్చు.

మదపుటేరుగుల స్వైర విహారానికి భయపడి పులులు సింహాలు ఇత్యాది క్రూర మృగాలు పొదలలో దూరుతూ ఉన్నాయి. ఎలుగుబంట్లు గుహలలో దాగాయి. అడవి పందులు గోతులలో చేరాయి. జింకలు దిక్కుల కొనలకు పరుగులెత్తాయి. అడవి దున్నలు మడుగులలో జొరబడ్డాయి. కోతులు కొండల బండల నెగబ్రాకాయి. పాములు పుట్టలలో ఒదిగాయి. నెమళ్ళు ఆకాశానికి ఎగిరాయి. ఈ విధంగా సకల వన మృగాలన్నిటికీ ప్రాణాంతకంగా వస్తూ ఉన్నాయి. కొండలకే కాళ్ళు వచ్చి కదలి వస్తున్నవా అన్నట్లున్నది ఆ దృశ్యం.

ఒక గజేంద్రుడు ఏనుగు గుంపుల నుండి దారి మళ్ళాడు. ఒక కోటి ఆడ ఏనుగులతో ఆ గజేంద్రుడు త్రోవ తప్పి ఫలములు ఫలవృక్షాలతో నిండి ఉన్నటువంటి ఒక గొప్ప అడవిని చూచాడు. చూచి దారి తప్పి నెమ్మదిగా ప్రేయసిలతో సరసాలాడుతూ చిగురాకులు వాటికి తినిపిస్తూ పెళ్లి నడకల నడచుచూ ప్రియలతోడ చిగురుటాకుల విందులు చేసి కొనుచు పెళ్లి నడకల నడచుచూ

ప్రియలతో కేలీ విహారం చేస్తూ కాసేపటికి అలసి దప్పికగొని జలమునకై తిరిగి తిరిగి ఆయాసపడి ఒక చోట అడగాంచం కరణీ విభుండు లవ పుల్లాం భోజ కల్హారము

గజరాజు ఒక చక్కని మడుగును చూశాడు. అది ఎలా ఉన్నదంటే విచ్చిన కమలాలు కలువలతో తుమ్మెదల సరాగాలతో సోయగంగా ఉంది. ఆ నీళ్లలో తాబేళ్లు చేపలు పెద్ద పెద్ద మొసళ్ళు తిరుగుతూ ఉన్నాయి. హంసలు చక్రవాకాలు కొంగలు విహరిస్తూ ఉన్నాయి. దాని గట్టుపైన మర్రి తాడి మామిడి మద్ది ఇత్యాది వృక్షాలు వాటిపైన పూల తీగలతో పొదరిళ్ళు ఉన్నాయి. ఆ సుందరమైనటువంటి సరోవర దృశ్యాన్ని నారాయణదాస్ గారు ఇలా వర్ణిస్తూ ఉన్నాడు. సుఖ విభాషణంబు తెరంగున శ్రోత్రోత్సవం సుఖ విభాషణం.

ఈ విధంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ సరోవరాన్ని చూడగానే దాహంతో అలమటిస్తున్నటువంటి గజేంద్రుడు ఒక్కసారి ఆనందం కలిగి సరోవరము జొచ్చి మదకరి విభుడు.

తొండంబులతో పూరించుచు గండంబుల చల్లుకొనుచు. సరోవరంలో దిగిన తర్వాత ఆ గజ సమూహం ఈ విధంగా చేస్తున్నాయి జలక్రీడలు. తొండంబుల పూరింపుచు గండంబుల చల్లుకొనుచు గళగళగళ.

వనుద కడుపులు నిండేటట్లుగా నీరు త్రాగాయి గజ సమూహం. సరోవరంలోనికి తన పరివారంతో దిగిన గజరాజు దాహం తీరిన తర్వాత బయటకు రావచ్చు కదా, కానీ అలా రాలేదు. ఆ నీటిలో జలక్రీడలు చేస్తున్నాడు తన ప్రేయసులతో కలిసి. ఈ విధంగా తొండముపై దాచి తోయంబు లోపల చక్కగా తానాడు నొక్కమారు నీరు గలగజేసి నీరంబుల గోసి ఒడ్డుల బడగోల్చు నొక్కమారు తనకు నెదురుగా కునికి మేను పొంగి యోగి ఘీంకరించు నొక్కమారు దయితల తన

సరోవరంలో గజరాజు విహారానికి అడ్డు లేదు. ఆడ ఏనుగులు అతనిపై నీళ్లు తల్లినప్పుడు శిలయేళ్లతో నిండిన నీలగిరిలాగా కనిపిస్తూ ఉన్నాడు. పద్మాలను అతనిపై విసిరినప్పుడు సహస్రాక్షుడైన దేవేంద్రుని వలె కనిపిస్తూ ఉన్నాడు. కలువ పుప్పొడి తల్లినప్పుడు బంగారు కొండలా ధగధగా మెరిసిపోతున్నాడు. కలువ తూండను విసిరినప్పుడు సర్పహారాలు ధరించిన శివుని వలె కనిపిస్తూ ఉన్నాడు. ముత్యాల చిప్పలను విసిరినప్పుడు మెరుపులతో కూడిన మేఘం వలె ప్రకాశిస్తున్నాడు. గజేంద్రుని జలవిహారంతో మడుగు సర్వము మురికిమయంగా మారిపోయింది. జనులారా, ఈ సమస్త సృష్టి భగవంతుడు సర్వజీవుల సంక్షేమం కోసం సృష్టించాడే కాని బలవంతుడిదే రాజ్యమని ఏ దేవుడు శాసించలేదు. అలా తన అధికార బలం, తన ఖండబలంతో ఈ సమస్త జగాన్ని తన గుప్పిట్లో తీసుకోవాలనుకునే ప్రతి వ్యక్తికి, ప్రతి జంతువుకి శిక్ష భగవంతుడు వేస్తాడు. ఆ మడుగులోనే దాగి ఉన్నది ఒక మహా మకరం. అది మామూలు మకరం కాదు. హుహు అనే గంధర్వుడు శాపవశాన ఆ మడుగులో పడి ఉన్నాడు మొసలి రూపంలో. ఈ గజము యొక్క జలవిహారానికి జల జంతువులన్నీ ప్రాణభయంతో గజగజ వణుకుతూ ఉంటే అది ఆ దృశ్యాన్ని చూచి ఆవేశంతో తోకను నేలకు తాడించి క్రుద్ధుడై ఈ విధంగా గజరాజు పైకి వస్తూ ఉన్నాడు. భూరి భూద్గార సంభూత గంభీర గుంభద్వారమున శైల పంక్తి వడగా దారుణబాల సంతాడనోద్ధూత తోయక నంబులంబరమంటి కొనగా అతుల హింతాల త్వగంచిత దేగ సంగతి జల జంతు శోణితము కరము కనకర ప్రకర కంపనంబున కొలను సర్వము పంకిలముగాగా పొంచి మై పెంచి కుప్పించి పొంకరించి ఒక్క మకరేంద్రుడు ఇభరాజు నొడిసి పట్టె పాదము హస్తీంద్రుని కెదలో అడరి భయోత్పాతము గడగడ గడగడ వణుకుచు కరేణువులు సందడి బడి తడబడి

బుగబుగమును చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిరేటట్లుగా పైకెగసి భయంకర పూత్కారం చేసి తోక జాడించి హుంకరించి రాహువు సూర్యుని పట్టినట్లుగా గజరాజును ఒడిసి పట్టింది మకరేంద్రము. ఆ దృశ్యాన్ని చూచిన ఆడ ఏనుగులన్నీ కంగారు పడి భయమున వడివడిగా చల్లాచెదురుగా పారిపోయాయి.

బలవంతుని దీర్ఘరోగం పట్టినట్టు, ఉత్తమునికి ఒక దుష్టకామిని సర్వనాశనం చేసినట్లు, ధ్యానంలో కూర్చున్న వాడికి నిద్దుర పట్టి పీడిస్తున్నట్లుగా గజాన్ని మొసలి పట్టి లోనికి లాగింది. అయితే ఆ మదగజం లెక్క చేయకుండా తన తొండంతో మొసలిని గట్టిగా ఒక దెబ్బ వేసింది. ఆ దెబ్బతో మొసలి పట్టు జారి లోనికి పోయింది. వెంటనే గజరాజు గట్టుపైకి రాబోయాడు. అంతలోనే ఆ మొసలి రాజు ఏనుగును గట్టిగా పట్టుకున్నాడు. ఈసారి గట్టిగా లోపలికి లాగాడు. మళ్ళీ ఏనుగు దాన్ని కొట్టింది. ఈ విధంగా అనేక సార్లు ఒకరికి మించి ఒకరు ఈ విధంగా చేస్తున్నారు. కరిదిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు గరగరి బెరయన్, కరిదిగుచు మకరికి కరిదిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు గరకరి బెరయన్, కరికి మకరి మకరికి కరి, కరికి మకరి మకరికి కరి, భరమనుచును అదల కుదల భటుల రుదుపడన్. ఒకదానికి ఒకటి తీసిపోకుండా యుద్ధం చేస్తున్నాయి. మొసలి ఏనుగును మడుగులోకి ఈడ్చుతోంది. ఏనుగు వెంటనే మకరిని గట్టుపైకి లాగుతోంది. ఎవరికి ఎవరు తీసిపోరని సమస్త వియచ్చరులందరూ ఆశ్చర్యంతో అంబర మార్గాన చూస్తూ ఉన్నారు. ఈ విధంగా గజరాజు పోరు సాగిస్తూ ఉన్నాడు మకరితో. దుర్రమునరించెన్నగేంద్రుడు దృఢ

0: ఈ విధంగా 1000 సంవత్సరాలు ఘోరమైన యుద్ధం చేశాయి. వీరావేశంగా ఢీకొని ముట్టెలతో తాగుతూ వాడి దంతాలతో పొడుచుకొనుచు పరస్పరం గెలుపు కోరికతో నిద్రాహారాలు మరి యుద్ధం సాగిస్తూ ఉన్నాయి. అదిగాంచి గజరాజ భార్యలు
1: మకరితోడపోరు మతంగ విభుని ఒక్కరు నిడించిపోవ కళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధం కోరి చూచుచుండే

ಮಾತುಗಾರೆ ಮಗುವಲಗು ముసరితో పోరుతున్న తన భర్త గజరాజును వంటిగా విడిచిపోవుటకు కాళ్ళాడక ఆడయేనుగులు దుఃఖిస్తూ చూస్తూ ఉన్నాయి. ఆలుమగల ముడి అంత విడదీయరానిది కదా. మొసలికి జలం జీవనస్థానం అగడం, ఏనుగు యొక్క రక్తమాంసాలు పీల్చుకుంటూ ఉండడం చేత ప్రతి క్షణము దాని బలం పెరుగుతూ ఉన్నది. కానీ గజరాజు బలం మాత్రం క్షీణిస్తూ కృష్ణపక్ష చంద్రుని వలె అంతకంతకు క్షీణిస్తూ ఉన్నాడు. అది గమనించినటువంటి మకరం తన యావచ్చక్తులను కూడదీసుకుని పాదద్వంద్వము నేలమోపి పవను బంధించి పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి బుద్ధిల దగుమారాగు హత్తించి ఖేద బ్రహ్మపదావలంబన రతిన్ క్రీడి

నీళ్లలో మునిగి మొసలి రెండు కాళ్లను నేలపై మోపి ఊపిరి బిగబట్టి యోగీంద్రుడు పంచేంద్రియాలను అణచి బుద్ధి అనే తీగకు మారాకునమర్చి పరమాత్మ పాదాలను పట్టినట్లుగా గజేంద్రుని యొక్క రెండు పాదాలను కదలక మెదలక గట్టిగా పట్టుకున్నాడు. ఇక ఇటు కదలలేక గజేంద్రుని ధీరస్థితి ఎలా ఉన్నదంటే, ఊహకలంగ జీవనపుటోలమునంబడి పోరుచున్ మహామోగలతా నిబద్ధ పదమున్ విడిపించుకునంగలేక.

జీవన పోరాటంలో పడిపోయి మోహమనే పాశానికి బద్ధుడై దాన్ని విడిపించుకోలేక దిక్కుతోచక సంసార చక్రంలో నలిగిపోయే మానవునిలాగా గజేంద్రుడు ఆ మకరి నోటికి చిక్కి విలవిలా కొట్టుకుంటూ ఈ విధంగా విలపిస్తున్నాడు.

అని దుఃఖించి ఎంతకు తప్పించుకునే మార్గం కనుక రోదించి రోదించి హాయిగా అరణ్యంలో తిరుగాడగా ఈ సరోవరానికి ఎందుకు వచ్చాను? వచ్చిన వాడిని దాహాతి తీర్చుకొని పోవక ఇందు జలక్రీడలు ఎందుకు చేశారు? నా బుద్ధి పెడత్రోవ పట్టి కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు నాకు దిక్కేది అని రోదించి పూర్వపుణ్య జ్ఞానం వల్ల కలిగిన మేలైన యోచన ఆత్మలో పరమాత్ముడు గుర్తొచ్చాడు. లోకంలో దిక్కులేని వారికి దేవుడే దిక్కని చెప్పుకుంటారే, ఆ దేవుడు నన్ను రక్షించకపోతాడా అని మనస్సులోనే గజరాజు ఈ విధంగా పరమాత్మను వేడుకున్నాడు. యవ్వనిచే జనించు జగము యవ్వని లోపల నుండు హీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు. సర్వము తానయైన

ఎవరి వల్ల ఈ జగం పుడుతున్నదో, ఎవరిలో పెరుగుతోందో, ఎవరి యందు లయం పొందుతున్నదో, పరమాత్ముడు ఈ విశ్వానికి మూలకారకుడు ఎవడో, పుట్టుట గిట్టుట పెరుగుట లేనివాడు ఎవడో, అన్నీ తనైనవాడు.

ఆ మహాత్ముడు అట్టి భగవంతుణ్ణి శరణు వేడుకుంటాను అని ప్రార్థించాడు. ఈ విధంగా ఇంకా వేడుకుంటున్నాడు. చేతన అచేతన జగన్

కలిరాజు హృదయమందు ఈశ్వరుని నిలిపి తన దీన దశను వేడుకుంటూ ఉన్నాడు. మకరి తన దేహమునందలి రక్తమాంసములను పీల్చుతూ ఉన్నది. దుర్భర వేదన తడలేకపోతున్నాడు. మళ్ళీ మనసెందుకో సంశయాత్మకమైంది. నిజంగా పరమాత్మ ఉన్నాడా, ఉంటే వస్తాడా అని సంశయంతో కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలం కలడందురు అన్ని దిశలను కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల బాలం కలడందురు అన్ని దిశలను

ఆర్తుల పాలిటే కామధేను వరడి. ఆ దేవదేవుడు ఉన్నాడా? ఉంటే నా మొర విన్నాడా? వింటే వస్తాడా? ఇలా అనుమానాస్పదమైంది మనస్సు. వెంటనే బుద్ధి మేల్కొని, పిచ్చి మనస, ఏమిటి సందేహం అంటూ తనకు తానే ఈ విధంగా ధైర్యం చెప్పుకుంటున్నాడు. దేవుడు లేడేమో అనుమానం కలగగానే సర్వశక్తులు క్షీణించిపోయాయి. నిస్సత్తు ఆవరించింది. మకరి తనని లోనికి లాగేస్తున్నది. కాదు కాదు కాదు, ఉన్నాడు పరమాత్మ, ఉన్నాడు, నన్ను రక్షిస్తాడనే ధైర్యం కలగగానే కాస్త శక్తి పుంజుకున్నది. అందుకే తనకు తానే ఈ విధంగా ధైర్యం చెప్పుకుంటున్నాడు.

ఆకాశపు వెలుగుతో సందేహ మేఘ సంచయాన్ని పటాపంచలం చేసి లోకరక్షకుడైన పరమాత్ముని వేడుకున్నాడు. తన దీనహీన దశను ఇలా మొరపెట్టి రక్షించు స్వామి అని దివికి తన తొండాన్ని చాచి దీనుడై, లావక్యంతయు లేదు ధైర్యము.

సంరక్షింపు భద్రాత్మ భగవంతుడు. భగవంతుడా, నా శక్తి సన్నగిలింది, ధైర్యం ఆవిరైపోతోంది, మూర్ఛ వస్తోంది, శరీరం నలిగిపోయింది. నీవే తప్ప నాకు దిక్కు లేదు. త్వమేవాచరణం అన్యథాచరణం నాస్తి మమ, పాహిమాం దేవా పాహిమాం అని వేడుకున్నాడు. ఓ కమలాప్త ఓ వరదా

అనన్యా చింతయంతో మామి ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. గీతాకారుని యొక్క హామీ, ఎవరైతే నిరంతరము నన్నే జానిస్తూ ఉంటారో వారి రక్షణ బాధ్యత నేను వహిస్తానన్నాడు. అందుకే శ్రీహరి గజరాజు మొర విన్నాడు. విశ్వవ్యాపకుడైన విష్ణువు వైకుంఠపురంలో, అలా వైకుంఠపురంబులో నగరిలో

మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోబల ఉప్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుడు విక్వల నాగ.

వైకుంఠపురంలో అంతఃపురంలో ఒక మేడకు దాపుడు గల అమృత సరస్సు గట్టున చంద్రకాంత శిలావేదికపై లక్ష్మీదేవితో వినోదిస్తూ గజేంద్రుని యొక్క ఆర్తనాదం విన్నాడు. వెంటనే అక్కడ నుండి లేచి వేగిరపడుతూ సిరికింజప్పడు శంఖ చక్ర

గజరాజును రక్షించే ఆతృతలో లక్ష్మీదేవికి చెప్పలేదు, శంఖ చక్రాది ఆయుధాలు తీసుకోలేదు, సేవకులను పిలవలేదు, గరుడ వాహనాన్ని సిద్ధపరచలేదు, చెవి వరకు జారిన జుట్టుముడిని చక్కదిద్దుకోలేదు. ప్రళయ కలహంలో పట్టుకున్న లక్ష్మీదేవి పైట కొంగును కూడా విడవకుండా హడావిడిగా వస్తూ ఉన్నాడు గజేంద్ర రక్షణ.

0: ఈ విధంగా హడావిడిగా వచ్చేస్తున్నాడు. ఆశ్చర్యపోతూ వస్తున్నారు అందరూ కూడా. విహ్వల నాగేంద్రము కావ ఆతురతతో హరి కదలగా ఆయన వెంట లక్ష్మి, ఆమె వెంట అంతఃపుర కాంతలు, వారి వెనుక గరుడు, అతని వెనుక చక్రము, విల్లు, గద, శంఖము ఇత్యాది ఆయుధాలు, నారదుడు, విశ్వక్సేనుడు, ఇలా వైకుంఠంలోని ఆబాల గోపాలము హడావిడిగా ఆయన వెంటే వస్తున్నారు. ఆయన వెంట వస్తున్నటువంటి లక్ష్మీదేవి అనుకుంటున్నదట,
1: తన వేంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపము వినెను, తన వేంచేయు

హడావిడిగా వస్తుందనుకుంటున్నది లక్ష్మీదేవి. ఎక్కడికి బయలుదేరారు ఈయన? ఏమి చెప్పటం లేదే. ఒకవేళ దిక్కులేని స్త్రీలు రక్షించు స్వామి అని వేడుకున్నారా, లేక దుర్మార్గులైన రాక్షసులు వేదాలను అపహరించి పారిపోయారా, లేక స్వర్గపురిపై దుర్మార్గులైన ధనుజులు దాడి చేశారా, లేక భక్తులను పట్టుకొని దుస్తులైన దుర్మార్గులు విష్ణువు చూపరా అని నిలదీశారా, ఎందుకు ఇలా అడావిడి పడుతున్నారు అని ఆశ్చర్యపోతూ ఆయన వెనకే వస్తూ అంటోంది ఆవిడ అనుకుంటోంది. ఈ విధంగా పోతన గారు అద్భుతంగా వర్ణించారు. అడిగదన నీ కాడువాడేదాను, అడిగిన తను మగాడు.

வேடா வேடா வேடா சிடு முடி தடபட, வேடா வேடா சிடு முடி தடபட, நடுகிடு அடுகிடது ஜடிமா நடுகிடு நெடலன். జలధరము వెంట మెరుపు తీగవలే కోటి చంద్రుల కాంతిముఖంతో భుజాలపై కొప్పుముడి చిందులాడుతూ ఉండగా వడ్డాణం వదులై నుదుటి పూత చెదిరి వస్తూ ఉన్న విష్ణువుని వినివిధిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా నారాయణ నమో నమః నారాయణ నమో నమః అని వేడుకుంటూ ఉన్నారు. కానీ వారి నమస్కారాలేమీ స్వీకరింపకయే మనోవేగంతో మొసలి ఏనుగు పోరాడేటటువంటి సరస్సుకు చేరాడు. అది ద్వంద్వాలతో నిండినటువంటి సంసారంలా ఉన్నది. దాన్ని చూడగానే ఈ విధమున ఆ దావనుడ

దయాసముద్రుడైన విష్ణువు మొసలిని చంపుటకు తన చక్రాన్ని పంపగా అది రివ్వు రివ్వున సరస్సును దొచ్చి మొసలి తలను నరికి సంహరించింది. వెంటనే హూహు అనే గంధర్వుడుగా మారి నిజవాసం చేరుకున్నది. శ్రీమన్నారాయణుడు గజరాజు శిరస్సుపై తన హస్తము నుంచి నిమరగా గజేంద్రుడు సేదదీరి కనులు తెరచి శ్రీ మహావిష్ణువు వైపు చూచి సాగిలబడి

పరంజ్యోతి సత్యస్వరూప జగద్దీప నిన్ను నిరూపింప శక్తుందనే దేవా. నేడు నా పూర్వపుణ్యంబునంగల్గు సద్భక్తి భావంబునం సత్యరూపుండవవు నిన్ను నే గంటి సంతుష్టి గొంటిన్ మరి సంధియంబూడే సంధియంబూడెనోయన్నా.

ప్రసాదించాడు మహానుభావుడు. కనుక భక్తులారా, నిరంతరము సత్యమార్గాన పయనిస్తూ భగవంతునే నమ్ముకుని ధర్మ మార్గాన పయనించే సర్వజనులకు ఆ భగవంతుడు ఎల్లవేళలా అండగా దండగా నిలబడి మనల్ని సత్యమార్గంలో పయనింపజేస్తాడని, ఆ మార్గాన పయనించమని వేడుకుంటూ సమస్త ముని బృందము దేవతా బృందము శ్రీ మహావిష్ణువుకిట్లు మంగళ నిరాజనములు ఇస్తూ ఉన్నారు.

మీరింతవరకు గజేంద్ర మోక్షం హరికథాంగానం విన్నారు. కథకులు శ్రీ మడమాల రాంబాబు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోనే కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పద్యతోరణం, సుమతి శతక పద్య పఠనం ధారావాహిక వింటారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఆ తదుపరి సమాజానికి నేనేం చేశాను కథానిక వింటారు రజన శ్రీమతి మేరీ కృపాబాయి. చివరిగా యోగా మెడిటేషన్, శ్రీ ఎం గుణశేఖర్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎస్ జగన్మోహన్ రావు, మృదంగం శ్రీ దండముడి రామ్మోహన్ రావు.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:30. ఈ ప్రసారాలు సమాప్తం. రేపు ఉదయం 5:48 తిరిగి ఉదయం ప్రసారాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.